ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శక సంవత్సరం 1948 భాద్రపద మాసం 10వ రోజు క్రీస్తు శకం 2026వ సంవత్సరం సెప్టెంబర్ 1వ తేదీ మంగళవారం అందరికీ శుభోదయం.

శ్రోతలకు శుభోదయం. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం క్షేత్రదర్శన వింటున్నారు. భక్తి భావనలకు, భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు, ఆధ్యాత్మిక విశ్వాసాలకు నిలయమైన మన భారతదేశంలో ఎన్నో మహిమాన్వితమైన పుణ్యక్షేత్రాలున్నాయి. కొన్ని ఆలయాలు వాటి పురాతన చరిత్రతో మనల్ని ఆకట్టుకుంటే, మరికొన్ని ఆలయాలు అక్కడి స్థల పురాణాలతో మనల్ని కట్టిపడేస్తాయి. ఇలా తెలంగాణలో శైవ క్షేత్రాలు కూడా ఎన్నో ఉన్నాయి. కొన్ని ఆలయాలు వాటి చరిత్రతో ప్రసిద్ధి చెందితే, మరికొన్ని వాటి నిర్మాణంలో ప్రత్యేకతను సంతరించుకున్నాయి. కానీ ఇవాళ మనం మాట్లాడుకోబోయే ఆలయం శివలింగం వెనుక జడల ఆకృతులు కనిపిస్తాయి. ఆ లింగాన్ని పరశురాముడు ప్రతిష్ఠించాడన్న విశ్వాసం. మూడు గుండ్ల మధ్య వెళ్లి స్వామివారిని దర్శించుకుంటారు ఇక్కడి భక్తులు. ఇలాంటి ఎన్నో విశేషాలు తనలో దాచుకున్న క్షేత్రం చెరువుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామివారి ఆలయం. నల్లగొండ జిల్లా నార్కట్పల్లి మండలంలోని చెరువుగట్టు గ్రామంలో ఉన్న ఈ క్షేత్రం నార్కట్పల్లికి సుమారు 6 కిలోమీటర్ల దూరంలో ఉంది. మరి ఈ క్షేత్రం గురించి ఇవాల్టి మన క్షేత్ర దర్శనంలో తెలుసుకుందాం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం వింటున్నారు. ఇవాళ మన క్షేత్ర దర్శనంలో మనం మాట్లాడుకుంటున్నాం శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి ఆలయం గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. ఇది నల్గొండ జిల్లాలో అతి పురాతనమైనటువంటి ఆలయాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. కొండపై బండరాళ్ళు, చెట్ల మధ్య సుమారు 48 ఎకరాల ప్రాంతంలో ఈ క్షేత్రం విస్తరించి ఉంది. అయితే ఈ క్షేత్రానికి ఇంతటి ప్రత్యేకత ఎందుకు వచ్చింది? స్థల పురాణం ప్రకారం పరశురాముడు ప్రతిష్ఠించిన 108 శివలింగాల్లో ఈ లింగం చివరిదని నమ్ముతారు. క్షత్రియ సంహార అనంతరం పాప పరిహారం కోసం పరశురాముడు దేశంలోని వివిధ ప్రాంతాల్లో శివలింగాలను ప్రతిష్ఠించి తపస్సు చేసి అక్కడ శివలింగాలను ప్రతిష్ఠించారు. అలా ప్రతిష్ఠించినటువంటి 108వ శివలింగమే చెరువుగట్టు జడల రామలింగేశ్వర స్వామివారి లింగం. మరి ఈ ఆలయ విశేషాలు మరిన్ని తెలుసుకుందాం ఇవాళ మన క్షేత్ర దర్శనిలో. ఈ పాట తర్వాత

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం వింటున్నారు. క్షేత్రదర్శినిలో తాను చేసిన క్షత్రియ సంహారం వలన కలిగిన పాపానికి పరిహారం కోసం పరశురాముడు తపస్సు చేసిన చెరువుగట్టు శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామివారి దేవాలయం గురించి ఇవాళ మన క్షేత్రదర్శినిలో మనం మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించి శివుడి కోసం పరశురాముడు ఘోర తపస్సు చేశాడు. కానీ ఎంతకాలం తపస్సు చేసినా శివుడు ప్రత్యక్షం కాలేదు. దాంతో పరశురాముడికి కోపం వచ్చింది. తన చేతిలోని గండ్రగొడ్డలితో శివలింగంపై దెబ్బవేశారు. అప్పుడు పరమశివుడు పార్వతీదేవితో కలిసి ప్రత్యక్షమయ్యారట. పరశురాముడు తపస్సుకు మెచ్చి పరమశివుడు ఈ ప్రాంతంలో భవిష్యత్తులో గొప్ప శైవక్షేత్రంగా ఈ ప్రాంతం వెలుగొందుతుందని, కలియుగాంతం వరకు ఇక్కడే ఉండి భక్తులను అనుగ్రహిస్తానని వరమిచ్చాడట. గొడ్డలి వేటుతో శివలింగంపై జడల మాదిరి

కనిపించే ఆకృతులు ఉండడంతో ఈ ఆలయానికి జడల రామలింగేశ్వర స్వామివారి ఆలయం అని పేరు వచ్చింది. మరి ఈ ఆలయానికి సంబంధించినటువంటి మరిన్ని విశేషాలు ఇవాల్టి మన క్షేత్ర దర్శనిలో మనం మాట్లాడుకుందాం. ఈ పాట తర్వాత

ఎస్ దోస్తో, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం క్షేత్రదర్శన్ వింటున్నారు. మరి ఇవాళ మన క్షేత్రదర్శనలో శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి ఆలయం చెరువుగట్టు, మరి ఈ ఆలయ విశేషాలు మనం తెలుసుకుంటున్నాం. 12వ శతాబ్దంలో కాకతీయ చక్రవర్తి గణపతి దేవుడి కాలంలో ఈ గుహాలయాన్ని అనుసంధానించారట. ఒకవైపు త్రేతాయుగానికి సంబంధించినటువంటి స్థలపురాణం, మరోవైపు మధ్యయుగ చరిత్ర, ఈ రెండింటి మధ్య నిలిచిన క్షేత్రమే చెరువుగట్టు. కొండపై పెద్ద పెద్ద బండరాల మధ్య చెట్లతో నిండిన ప్రకృతి మధ్య ఒక గుహలో స్వామివారు కొలువై ఉండటం ఈ ఆలయానికి మరింత ప్రత్యేకమైనటువంటి వాతావరణాన్ని తీసుకొచ్చింది. ఈ క్షేత్రానికి వచ్చే భక్తులను ఆకట్టుకునే మరొక విశేషం ఏంటంటే కొండపై ఉన్నటువంటి మూడు గుండ్లు. ఈ మూడు బండరాల మధ్య ఉన్న ఇరుకైన మార్గం చెరువుగట్టు ప్రత్యేకతల్లో ఒకటి. అక్కడి దారిలో మనిషి ఎంత పెద్ద శరీరంతో ఉన్నా, కొంత ఇబ్బంది అయినా ఆ ఇరుకైన సందుల్లో నుంచి వెళ్ళి స్వామివారిని దర్శించుకోగలడని స్థానికులు విశ్వసిస్తారు. దీనికి భక్తులు ఒక ఆధ్యాత్మిక అర్థాన్ని కూడా చెబుతారు. నేను అనే అహంకారాన్ని తగ్గించుకుంటే దైవాన్ని చేరుకునే దారి సులభమవుతుందంటారు. అందుకే మూడు గుండ్లు కేవలం రాళ్ళు కావు, అహంకారాన్ని విడిచిపెట్టి భక్తితో ముందుకు సాగమనే సందేశానికి ప్రతీకగా భక్తులు భావిస్తారు. మరి చెరువుగట్టు జాతరలో మరొక అద్భుతమైనటువంటి ఆచారం ఉంది. చెరువుగట్టు క్షేత్రం సంవత్సరం పొడవునా భక్తులతో సందడిగా కనిపించినా మాఘమాసం వచ్చిందంటే ఈ కొండకు మరొక రూపం వస్తుంది. మాఘశుద్ధ సప్తమి నుంచి ద్వాదశి వరకు ఇక్కడ వార్షిక జాతర, బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఈ ఉత్సవాల్లో స్వామివారి కళ్యాణోత్సవం, నగరోత్సవం, రథోత్సవం, ప్రత్యేక పూజలు, ఇలా ఎన్నో కార్యక్రమాలు జరుగుతాయి. ఈ జాతరలో అందరి దృష్టిని ఆకర్షించే ఘట్టం అగ్నిగుండాలు. మండుతున్నటువంటి నిప్పులపై భక్తులు, శివస్వాములు నడుస్తూ తమ మొక్కులు తీర్చుకుంటారు. అది చూసేవారికి ఆశ్చర్యంగా కనిపించినా నడిచే భక్తులకి మాత్రం అది భక్తిభావన, విశ్వాసానికి ప్రతీక. మరి ఈ ఆలయానికి సంబంధించినటువంటి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం ఈ పాట తర్వాత.

यस दोस्तों, ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. ఇవాల్టి మన క్షేత్ర దర్శినిలో శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి దేవాలయం గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. అగ్నిగుండాల్లో కందులు ఆముదాలు వేసి మొక్కులు చెల్లించుకుంటే పాపాలు తొలగిపోతాయని, అనారోగ్య సమస్యలు దూరమైపోతాయని ఇక్కడి వచ్చే భక్తుల నమ్మకం. ప్రతి అమావాస్య భక్తులు ఇక్కడ నిద్రలు చేస్తారు. వేలాది మంది భక్తులు కొండపై ఆలయ పరిసరాల్లో రాత్రి బస చేస్తారు. భక్తుల రద్దీ కూడా ఈ దినాల్లో చాలా ఎక్కువగా ఉంటుంది. మొక్కులు చెల్లించుకుంటారు, దీపాలు వెలిగిస్తారు. ఇవన్నీ కలిసి ఒక ప్రత్యేకమైనటువంటి ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టిస్తాయి. అందుకే చెరువుగట్టు కేవలం దర్శన క్షేత్రం కాదు, భక్తి సాంప్రదాయాలకు జీవం పోసే క్షేత్రం. చెరువుగట్టు జడల రామలింగేశ్వర స్వామివారిని కూడా చాలామంది భక్తులు ఆరోగ్య ప్రదాతగా భావిస్తారు. స్వామివారిని దర్శించుకుంటే ఆరోగ్యం చేకూరుతుందని, మొక్కులు చెల్లించుకుంటే కష్టాలు తొలగిపోతాయని, అలాగే ముఖ్యమైనటువంటి పర్వదినాల్లో ఇక్కడ భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉంటుంది. మహాశివరాత్రి రోజుల్లో, కార్తీక సోమవారాలు, పౌర్ణమి వంటి పర్వదినాల్లో ఇక్కడి భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉంటుంది. మరి ఈ ఆలయంకి సంబంధించినటువంటి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. స్టే ట్యూన్డ్.

ఎస్ దోస్తు, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. క్షేత్రదర్శినిలో ఇవాళ మనం మాట్లాడుకున్నాం నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం చెరువుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి క్షేత్రం గురించి, ఆ క్షేత్రానికి సంబంధించినటువంటి స్థల పురాణం గురించి, పరశురాముడు ప్రతిష్ఠించినటువంటి 108వ శివలింగం గురించి, శివలింగంపై కనిపించే జడల ఆకృతుల గురించి, కాకతీయుల కాలం నాటి చరిత్ర గురించి, 3 గుండ్ల ఇరుకైన మార్గం గురించి, మాఘమాస బ్రహ్మోత్సవాల గురించి, అగ్నికుండాల గురించి, అమావాస్య నిద్రలు గురించి, ఇవన్నీ కలిపితే చెరువుగట్టు ఒక ఆలయం కాదు, ఒక అనుభవం. ఇదండి ఇవాళ్టి మన క్షేత్రదర్శనిలో చెరువుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామివారి క్షేత్ర విశేషాలు. మరో రోజు మరో క్షేత్రదర్శనిలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి,

కిర్గిస్థాన్ రాజధాని బిష్కెక్లో ఈరోజు జరగనున్న 26వ షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగిస్తారు. అమెరికాలోని యాష్విల్లో G20 ఆర్థిక మంత్రులు, కేంద్ర బ్యాంకుల గవర్నర్ల సమావేశంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు భారత ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తారు. క్షయవ్యాధిపై పోరాటంలో విద్యా సంస్థలు, కార్యాలయాలను కూడా భాగస్వాములు చేస్తున్నామని, కార్మికులకు టీవీ స్క్రీనింగ్ సహాయాన్ని ఈఎస్ఐసీ మరింత బలపరుస్తోందని ప్రభుత్వం తెలియజేసింది. అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం లయనల్ మెస్సీ అంతర్జాతీయ ఫుట్బాల్ నుంచి విరమించుకుంటున్నట్లు ప్రకటించారు. కిర్గిస్థాన్ రాజధాని బిష్కెక్లో ఈరోజు జరగనున్న 26వ షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగిస్తారు. షాంఘై సహకార సంస్థ రజతోత్సవ వేడుకల సందర్భంగా ఈ సదస్సు జరుగుతోంది. చైనా, రష్యాతో పాటు ఈ సంస్థలో 10 సభ్య దేశాలున్నాయి. 2015 సంవత్సరం నుంచి భారత్ షాంఘై సహకార సంస్థలో పూర్తి స్థాయి సభ్యదేశంగా కొనసాగుతోంది. 26వ షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సులో ప్రసంగించనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భద్రత, అనుసంధానత, అవకాశాల రంగంలో భారతదేశం ప్రాధాన్యతలను స్పష్టం చేయనున్నారు. ఉగ్రవాదం, వేర్పాటువాదం, తీవ్రవాదాలపై పోరులో ద్వంద్వ ప్రమాణాలను భారత్ నిలకడగా వ్యతిరేకిస్తూ వస్తోంది. ప్రాంతీయ శాంతి సమృద్ధి కోసం సభ్యదేశాల మధ్య మెరుగైన అనుసంధానం ఎంతో అవసరమని మన దేశం భావిస్తోంది. అదే సమయంలో అనుసంధానంతో చేసే ప్రాజెక్టులు అన్ని దేశాల సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను గౌరవించాలని కూడా మన దేశం కోరుతోంది. షాంఘై సహకార సంస్థ సభ్యదేశాల యువతకు కొత్త అవకాశాలు కల్పించడం, స్టార్టప్ వ్యవస్థను ప్రోత్సహించడంపై కూడా భారత్ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. కిర్గిస్థాన్లో 2 రోజుల పర్యటనలో భాగంగా నిన్న మొదటి రోజు బిష్కెక్ చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రష్యా, ఇరాన్, కిర్గిజ్ రిపబ్లిక్, ఆర్మేనియా దేశాల అధినేతలతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు. నిన్న సాయంత్రం బిష్కెక్లో ఇతర సభ్య దేశాల అధినేతలతో కలిసి 6వ ప్రపంచ నోమాడ్ క్రీడల అధికారిక ప్రారంభోత్సవ వేడుకల్లో కూడా మోదీ పాల్గొన్నారు. ప్రతి 2 ఏళ్లకొకసారి జరిగే ఈ క్రీడా ఉత్సవం సంచార జాతుల సంస్కృతి, వారసత్వాన్ని, వారి క్రీడా సంప్రదాయాలను ఘనంగా చాటి చెప్తుంది. క్రీడల్లో పాల్గొంటున్న భారతీయ క్రీడాకారుల బృందానికి మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. బిష్కెక్ ప్రపంచ నోమాడ్ క్రీడల ప్రారంభోత్సవ వేడుకల్లో పాల్గొన్నానని, భారతీయ బృందానికి శుభాకాంక్షలని మోదీ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ఈ క్రీడల్లో 100కి పైగా దేశాల నుంచి అథ్లీట్లు పాల్గొంటుండగా 33 మంది క్రీడాకారులు, 10 మంది భారతీయ వారసత్వాన్ని ప్రదర్శించే సభ్యులతో కలిపి మొత్తం 87 సభ్యుల భారతీయ బృందం కూడా ఈ క్రీడా ఉత్సవంలో పాల్గొంటోంది. టర్కీ అధ్యక్షుడు తయ్యిప్ ఎర్దుగాన్, పాకిస్తాన్ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్, కజకిస్తాన్ అధ్యక్షుడు కాసిం జుమాట్ టొకాయెవ్, బెలరూస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకషెంకో కూడా మోదీతో పాటు ప్రారంభోత్సవానికి హాజరైన నాయకుల్లో ఉన్నారు. అమెరికాలో నాష్విల్లో 2 రోజులుగా జరుగుతున్న G20 ఆర్థిక మంత్రులు, కేంద్ర బ్యాంకుల గవర్నర్ల సమావేశంలో ఈవేళ చివరి రోజున మన దేశం పాల్గొంటుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భారత ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తున్నారు. అమెరికా G20 అధ్యక్షతలో జరుగుతున్న ఈ సమావేశం ప్రపంచంలో ఆర్థిక వృద్ధి, ఆర్థిక స్థిరత్వం, పెరుగుతున్న రుణాలు, వాణిజ్యం, పెట్టుబడులు, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో సంస్కరణలపై దృష్టి సారిస్తోంది. ప్రపంచంలో పెరుగుతున్న అప్పులను ఎదుర్కొనేందుకు బలమైన వృద్ధి, అధిక పెట్టుబడులు, మెరుగైన ఉత్పాదకత ఎంతో అవసరమని అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బేసెంట్ ఈ సమావేశంలో చెప్పారు. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల అవసరాలను ప్రముఖంగా ప్రస్తావించేందుకు, అలాగే సుస్థిర వృద్ధిని, వాణిజ్యాన్ని, పెట్టుబడులను ప్రోత్సహించేందుకు భారత్ ఈ సమావేశాన్ని సద్వినియోగం చేసుకుంటోంది. బెల్జియం ప్రధానమంత్రి బాడీ వివర్ రేపటి నుంచి 3 రోజుల పాటు భారతదేశంలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక సంబంధాల్లో పూర్తి స్థాయి అంశాలపైనను, ప్రాంతీయ ప్రపంచ అంశాలపైన ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. భారత యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం నేపథ్యంలో ఒక వాణిజ్య కార్యక్రమంలో బెల్జియం ప్రధానమంత్రి ముఖ్య ఉపన్యాసం చేస్తారు. ఆయన ముంబైలో వజ్రాలు, ఓడరేవులు, లాజిస్టిక్స్ రంగాలకు చెందిన వివిధ దిగ్గజాలతో సమావేశమవుతారు. భారత బెల్జియం భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి బెల్జియం ప్రధానమంత్రి పర్యటన ఒక అవకాశం ఇస్తుందని విదేశాంగ మంత్రి

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 7 గంటల 5 నిమిషాలకు వస్తుంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు.

0: శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. నూతన పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి నూతన పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులతో సమగ్ర సమీక్షా సమావేశాన్ని నిన్న నిర్వహించారు. మన దేశంలో హరిత వృద్ధిని వేగవంతం చేయడం, దేశవ్యాప్తంగా పునరుత్పాదక ఇంధన కార్యక్రమాలను బలోపేతం చేయడంపైన ఈ సమావేశం దృష్టి సారించిందని, ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేకంగా ప్రాధాన్యతనిచ్చామని ప్రహ్లాద్ జోషి సోషల్ మీడియాలో తెలియజేశారు. పీఎం సూర్యఘర్, పీఎం కుసుమ్, పీఎం జన్మన్ వంటి కీలక కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు కూడా మంత్రి సమీక్షించారు. అమల్లో ఎదురవుతున్న సవాళ్లను అధిగమించేందుకు భారత్ పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని పూర్తిగా ఉపయోగించుకోవడానికి తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ నెల 28వ తేదీ నాటికి ఖరీఫ్ పంటల సాగు విస్తీర్ణం 1,71 లక్ష హెక్టర్లకు పైగా నమోదైనట్లు వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. 114 లక్షల హెక్టర్లకు పైగా విస్తీర్ణంలో వరి సాగు చేయగా మొత్తం పప్పు ధాన్యాలు 117 లక్షల హెక్టర్లకు పైగా ప్రాంతంలో వేశారు. శ్రీ అన్నం లేదా చిరుధాన్యాలు 177 లక్షల హెక్టర్లకు పైగా విస్తీర్ణంలో సాగు చేశారని, అదనంగా నూనె గింజలు 190 లక్షల హెక్టర్లకు పైగా సాగు విస్తీర్ణాన్ని నమోదు చేశాయని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. సహకార సమాఖ్య స్ఫూర్తిని బలపరిచేందుకు, జాతీయ ప్రాధాన్యతలపై సమిష్టి బాధ్యతను పెంపొందించేందుకు కేంద్రం రాష్ట్రాల మధ్య సన్నిహిత సహకారంతో ఫలితాలను వేగవంతంగా సాధించేందుకు సంబంధించి జలశక్తి మంత్రిత్వ శాఖ ఈరోజు న్యూఢిల్లీలో ఒక సదస్సు నిర్వహిస్తుంది. వివిధ శాఖల మధ్య సమన్వయం కోసం ప్రధానమంత్రి ప్రతిపాదించిన సదస్సుల శ్రేణిలో ఇది మొదటిది. నీటి మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల సమానుకూలంగా అమలు చేయడం, జల్ సంచయ్, జన్ భాగీదారీ, క్యాచ్ ద రెయిన్, తాగునీటి వ్యవస్థల వనరుల స్థిరత్వం, జల్ జీవన్ మిషన్ 2.0, గ్రామీణ తాగునీటి సరఫరా పథకాల నిర్వహణ అనే వివిధ విభాగాల్లో ఈ 2 రోజుల్లో సదస్సులో అనేక చర్చలు జరుగుతాయి. ప్రాజెక్టుల అమలు, వివిధ సంస్థల మధ్య సమన్వయం, నీటి సంరక్షణ, వర్షపు నీటి నిల్వ, సమాజ నేతృత్వంలో నీటి పాలన బలోపేతం చేయడం వంటి అంశాలపై చర్చలు జరగనున్నట్టు మంత్రిత్వ శాఖ తెలియజేసింది. పీఎం ప్రగతి కింద క్షయవ్యాధి నిర్మూలన ప్రయత్నాల పురోగతిని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా ఈరోజు రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేత్తో కలిసి సమీక్షించారు. టీబీ ముక్త భారత్ అభియాన్ కోసం అంతర్మంత్రిత్వ శాఖల సమన్వయాన్ని బలోపేతం చేయడంపైన ఈ సమావేశం దృష్టి సారించింది. మై భారత్ వాలంటీర్ల ద్వారా యువజన వ్యవహారాలు, క్రీడా మంత్రిత్వ శాఖ, అలాగే ఎన్సీసీ క్యాడెట్ల ద్వారా రక్షణ మంత్రిత్వ శాఖ క్షేత్రస్థాయిలో క్షయవ్యాధి నిర్మూలన నివారణ గురించి అవగాహన ప్రచారాన్ని బలోపేతం చేస్తున్నట్లు పేర్కొంది. ఈ జాతీయ ప్రయత్నంలో విద్యా సంస్థలు, కార్యాలయాలను కూడా భాగస్వాములు చేస్తున్నామని, కార్మికులకు టీబీ స్క్రీనింగ్ సహాయాన్ని ఈఎస్ఐసి మరింత బలపరుస్తోందని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. యాసిడ్ రీటైల్ అమ్మకంపై పూర్తిగా నిషేధం విధించాలా లేక మరింత కఠినమైన నిబంధనల పరిధిలోకి తీసుకురావాలనే అంశంపై కేంద్ర ప్రభుత్వం స్పందించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. యాసిడ్ రీటైల్ అమ్మకాన్ని నియంత్రించేందుకు 2013లో మార్గదర్శకాలు జారీ చేసినప్పటికీ యాసిడ్ ఇంకా సులభంగా అందుబాటులో ఉండడంపై ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ ఆదేశాలు వెలువరించింది. యాసిడ్ దాడి బాధితుల కోసం తగిన పునరావాస చర్యలను 6 వారాల్లో రూపొందించాలని కేంద్రం, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించింది. అంతర్జాతీయ ఫుట్బాల్కు అర్జెంటీనా దిగ్గజం లయనల్ మెస్సీ రిటైర్మెంట్ ప్రకటించారు. 20 సంవత్సరాల అర్జెంటీనా క్రీడాకారుడిగా ఆయన తన ఫుట్బాల్ జీవితానికి ముగింపు పలికారు. సుదీర్ఘమైన తన కెరీర్లో ఆయన 1 ప్రపంచకప్ విజయం, 2 కోపా అమెరికా టైటిల్ సాధించడంతో పాటు తన దేశం తరఫున రికార్డు స్థాయిలో 207 మ్యాచ్ల్లో ప్రాతినిధ్యం వహించారు. విశేషాలు మరొకసారి. కిర్గిస్థాన్ రాజధాని బిష్కెక్లో ఈరోజు 26వ షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగిస్తారు. అమెరికాలోని యాష్విల్లో G20 ఆర్థిక మంత్రుల సదస్సుకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ హాజరవుతున్నారు. క్షయవ్యాధిపై పోరాటంలో విద్యా సంస్థలు, కార్యాలయాలను భాగస్వామ్యం చేస్తున్నామని ప్రభుత్వం చెప్పింది. అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం లయనల్ మెస్సీ అంతర్జాతీయ ఫుట్బాల్ నుంచి విరమించుకుంటున్నట్లు ప్రకటించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, ఇదే మన చట్టం.

అంశం శీర్షికన యువతకు ఉపాధి అవకాశాలు, కెరియర్ గైడెన్స్. ఈ అంశంపై కంపెనీ సెక్రటరీ డాక్టర్ ఉమ్మెంతల ఆహ్లాదరావు గారితో పరిచయ కార్యక్రమం పెట్టారు పరిచయకర్త శ్రీ కార్యవర్ధి కుప్పిశెట్టి.

0: శ్రోతలకు నమస్కారం. కళలు కనాలి, కన్న కళలను నిజం చేసుకోవడానికి కళలు నేర్చుకోవాలి. విద్య దారిని చూపిస్తుంది, నైపుణ్యం గమ్యాన్ని చేరుస్తుందన్నారు పెద్దలు. మరి ఎంతోమంది పిల్లలకు భవిష్యత్తు మీద, భవితం మీద ఉండే కంగారు, భయం అంతా ఇంత కాదు. అలాంటప్పుడే కెరీర్ గైడెన్స్కి సంబంధించిన ఎంతోమంది నిపుణులు, శాస్త్రజ్ఞులు చెప్పిన మాట ప్రకారం ఎవరికి నచ్చిన రంగంలో వారు రాణించాలంటే ఆ రంగం మీద ప్రేమతో ముందుకు అడుగులు వేయాలంటారు. ఇవాల్టి పరిస్థితుల్లో 10వ తరగతి అవగానే లేదా ఇంటర్మీడియట్ పూర్తయిన తర్వాత ఏ రంగాల్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఎలాంటి అవకాశాలు ఉన్నాయి వివరాలు మనకి వివరించడానికి కంపెనీ సెక్రటరీగా 25 ఏళ్ళ అనుభవం ఉన్న డాక్టర్ ఉమ్మెంతల ఆహ్లాదరావు గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి కెరీర్ గైడెన్స్కి సంబంధించిన మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఆహ్లాదరావు గారు నమస్కారం అండి.
1: నమస్కారం అండి.
0: ఇంటర్మీడియట్ అయిపోయిన పిల్లలకి ఒకప్పుడు డాక్టర్గానో ఇంజనీర్గానో చూసిన తెలుగు యువత ఇప్పుడు చార్టర్డ్ అకౌంటెన్సీ వైపు, కాస్ట్ అకౌంటెన్సీ, ఈ కంపెనీ సెక్రటరీ లాంటి ఎకనామిక్ వింగ్స్ వైపు చూపు మరలించారు. మీరు చెప్పండి, నిజంగా ఏ ప్రాతిపదికన విద్యార్థి తన భవిష్యత్ కెరీర్ని నిర్ణయించుకోవాలి?
1: 1980s 1990s పెద్దవాళ్ళు డిసైడ్ చేసేవారు. దాన్ని పిల్లలకు అవగాహన లేకపోవటం, వారికి 10th క్లాస్ పాస్ అయిన తర్వాతనే ఏదన్నా అనేదాకా 10th క్లాస్ పాస్ కావడం అనేది ఒక పెద్ద లక్ష్యంగా ఉండేది. దాంట్లో 1st క్లాస్ వస్తే ఇంకా చాలా లక్ష్యం. అప్పుడు ఆ పిల్లగాడు స్టార్ట్ చేసేవాడు నేను నెక్స్ట్ ఏం తీసుకోవాలి, ఎంపీసీ, బీపీసీ, ఆర్సీఈసి అని. కానీ కాలక్రమేణా జనరేషన్, ఎస్పెషల్లీ జెన్జీ వచ్చిన ఈ తరుణంలో వారికి వారి యొక్క వృత్తి పట్ల, భవిష్యత్తు పట్ల చాలా చక్కటి అవగాహన వచ్చింది. అలాంటి జనరేషన్తో మనం డీల్ చేస్తున్నప్పుడు ముఖ్యంగా పెద్దలు 40s 50s ఉన్న ఈ పెద్దలందరూ వాళ్ళ పిల్లల్ని ఫస్ట్ అర్థం చేసుకొని వాళ్లకు మనకంటే ఎక్కువ అవగాహన ఉన్నదనే నిజాన్ని గ్రహించి వారి యొక్క ఆసక్తిని చూసి వారికి వదిలేయాలి. ఫస్ట్ మీకు ఒక కళ ఉండొచ్చు డాక్టర్ కావాలని, కానీ ఆ కళ మీరు కాలేదని చెప్పేసి మీ పిల్లల మీద రుద్దాలని చెప్పేసి అనడం కరెక్ట్ కాదని. పోనీ అలా రుద్దినా కూడా అలాంటి వారు వచ్చినా కూడా దాని వీరికి ఇవాళ రేపు ఉన్న వాళ్ళ లెవెల్ ఆఫ్ పేషెన్స్ తోటి ఆసక్తి లేకపోతే చదవలేరు. కాబట్టి ఏ రంగంలో అయినా చాలా విపరీతమైన స్ట్రెస్ ఉంటుందండి. అది ఇంజనీరింగ్ కావచ్చు, డాక్టర్ కావచ్చు, ఒక్కొక్క దాంట్లో 5 ఏళ్ల నుంచి 8 ఏళ్ల వరకు లైఫ్ సెటిల్మెంట్ టైం పడుతుంది. ఇలాంటి టైంలో వాళ్ళంతలో వాళ్ళు ఆసక్తిగా చదవకపోతే మనం బలవంతంగా గుర్రాన్ని నీళ్లు తాగించలేమండి. అలాగే వాళ్ళ ఆసక్తిని చూసి వాళ్ళ ఆసక్తి తగ్గట్టు మనం మార్చుకోవటం పెద్దలుగా మన యొక్క విధి. కాబట్టి ఈ తప్పు పెద్దవాళ్ళు చేయకూడదు. ఇప్పుడు పిల్లవాళ్ళ తప్పులు, పిల్లవాడు ఇంటర్మీడియట్ టీనేజ్లో నిజంగా ఉన్న 100లో 70 మంది చాలా క్లారిటీగా ఉంటారు, ఒక 30 మంది పెడదవ్వబడుతున్నారు ఈ డ్రగ్స్ ఇట్లాంటి వాటిలతో పట్టి. అలాంటి దవ్వబట్టేటప్పుడు వాళ్ళని కాస్త మందలిచ్చి ఈ రంగం చూసుకోమని చెప్పేటప్పుడు వారికి ఫస్ట్ అవగాహన కల్పేయటం. 10th తర్వాత ఇంటర్మీడియట్ ఇలా ఎంపీసీ, బీపీసీ, సిఈసీ, హెచ్ఈసీ, ఎంఈసీ ఇలాంటి రంగాలలో చూసుకోవటం లేదా పాలిటెక్నిక్ లాగా ఆ కోర్సులు చూసుకోవటం అనేది 2 కోర్సులు. ఇలాంటి ఆప్షన్స్ వాళ్ళకెట్టి ఇవో ఇవి ఇలా ఉన్నాయి, ఇంకా కావాలంటే ఇవాళ ఉన్న సామాజిక మాధ్యమం ద్వారా చూసుకొని దాన్ని మనం చెప్పే కంటే సామాజిక మాధ్యమంలో చెప్పడం అనేది వాళ్ళకి ఇంకా ఈజీ. ఒక యూట్యూబ్లో ఎక్కడో పెట్టేసి చూసుకోమని చెప్పేటాను, ఇది చూడండి అని ఆ లింక్ ఇచ్చి వాళ్ళకు వదిలేయటం చాలా కరెక్ట్. ఆ విద్యార్థి తప్పకుండా తప్పు చేయకుండా అలాంటి అనలైజ్ చేసి తనకి ఏది సూట్ అవుతుంది అనేది తను అనలైజ్ చేసుకొని ఆ తర్వాత తనకు తెలిసిన పెద్దలతోటి, పెద్దవాళ్ళకి సంబంధించిన ఫ్రెండ్స్ తోటి మాట్లాడి ఒక డెసిషన్ తీసుకుంటే అతని యొక్క భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది. తనకి ఏ రంగంలో ఆసక్తి ఉందో ఆ రంగంలో టైం పెడితే డెఫినెట్గా ఆ చదువు చదువులాగా అనిపించదు, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. హీ కెన్ ఎంజాయ్, తను దాన్ని ఎంజాయ్ చేసి తన యొక్క భవిష్యత్తుని సన్మార్గంలో క్రియేట్ చేసుకోగలుగుతాడు.
0: నిజంగా ఏ రంగం అయితే మినిమం గ్యారంటీ ఉంటుంది అనే ప్రశ్న వచ్చినప్పుడు ఎలా సమాధానం వెతుక్కోవచ్చు?

0: ఫస్ట్ వారి యొక్క ఆసక్తిని చూసుకున్న తర్వాత వారి యొక్క స్కిల్ నైపుణ్యం అందులో చేసుకుంటే వారు చేసే ఒక మానసికంగా ఎక్కడైతే వారికి మంచిగా అనిపిస్తుందో స్కిల్ ఆర్ ఎడ్యుకేషన్. నీకు ఒక కార్పొరేట్ ఫర్ ఎగ్జాంపుల్, ఇందాక మీరు చేసిన ప్రశ్నకు ఇంకో కరెక్ట్ ఏంటంటే ఫస్ట్ మనం మన వరల్డ్ ఎకానమీ అండ్ నేషనల్ ఎకానమీ మన ఆర్థికం ఇందాక కరెక్ట్గా చెప్పారు ఎకానమీ ఎలా ఉంటుంది ఎకనామిక్ కోర్సెస్, దేశ భవిష్యత్తు ప్రగతి ఎట్లా ఉంది ఏ రంగంలో వస్తుంది. ఒకప్పుడు మనకు అగ్రికల్చర్ ఇన్కమ్ ఇస్ ద ప్రిడామినెంట్, అగ్రికల్చర్ ఇన్కమ్ తర్వాత నెక్స్ట్ వచ్చే ఇన్కమ్ కార్పొరేట్ రంగంలో వచ్చి ఈ కార్పొరేట్ రంగం నుంచి వచ్చే ఇన్కమే ఎక్కువ ట్యాక్సెస్ పే చేస్తున్నారు, వారి ద్వారానే మనకు ఎన్నో ఫెసిలిటీస్ వసతులు వస్తున్నాయి. ఇలాంటప్పుడు మన అవకాశాలు ఎక్కడి నుంచి ఉంటాయి, కార్పొరేట్ రంగంలో. అట్ ద సేమ్ టైం ఇవాళ రేపు ఈ అగ్రికల్చర్ ఆరోగ్యకరంగా చూస్తే నాకు మన ద ఇండస్ట్రీలు వస్తున్నాను ఏమన్నాడు ఏమన్నాడంటే సార్ అందరూ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ కంప్యూటర్ విత్ పరిగెడుతున్నారండి కానీ అర్థం చేసుకోవట్లేదు ఫీల్డ్ వర్క్ చేయాలని అని చెప్పేసి. ఫీల్డ్ వర్క్ ఎందుకంటారా, ఇప్పుడు కంప్యూటర్లు చూసే వాళ్ళందరికీ పిల్లలకు అందరికీ సాఫ్ట్వేర్ రంగంలో ఫస్ట్ వచ్చే డెఫిషియన్సీ ఏదో తెలుసండి, డి విటమిన్.
1: కరెక్ట్.
0: ఎందుకంటే పొద్దుస్తమానం ఏసీ రూమ్లో ఉంటారు, కారులో దిగే దగ్గర నుంచి కారులో, అలా ఫీల్డ్ వర్క్లు కొన్ని ఉన్నాయి, దాంట్లో నిపుణులు లేరు, నిపుణులు ఉంటే పే చేయడానికి ఉంటుంది, ఇలాంటి వసతులతో నాకు ఎన్నో విద్యా అవకాశాలు ఉన్నాయి. తర్వాత బిజినెస్ ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయి. ఒక MBA చేసి అలాంటి బిజినెస్ ఆపర్చునిటీ ఫీల్డ్ చూస్తే అతని ఆరోగ్యం బాగుంటుంది, పర్యావరణానికి సేవ చేసినట్టు ఉంటుంది, ఇలాంటి అవకాశాలు చాలా ఉన్నాయి. సో ఒకప్పుట్లాగా డాక్టర్ ఇంజనీర్ అని కాకుండా అతని మైండ్ సెట్ వదిలేసి మొదట ఒక ప్రాథమిక విద్య, అది కూడా ప్రొఫెషనల్ కోర్సు కానీ వేరే టెక్నికల్ కోర్సు కానీ చూజ్ చేసుకుని ఆ తర్వాత తను ఎంటర్ప్రైనర్ అవుతాడా ఒక ఎంప్లాయీ అవుతాడా లేదా కన్సల్టెన్సీ అవుతాడా ఇలాంటివి పెట్టుకుంటే దాని ద్వారా తన యొక్క మార్గాన్ని దిశాన్ని చేసుకోవచ్చండి. ఇది నేను
1: బాగుంది. అయితే ఏ ప్రభావం వల్ల ఏ రంగంలోనైనా సరే అటు ఉద్యోగాల కొరత రావచ్చు, ఏ రీప్లేస్ చేస్తుంది అనే ఒక భయం కూడా ఉంది. ఏ నేర్చుకుంటే కానీ మనం రేసులో ఉండలేము, ఖచ్చితంగా ఏతో పాటి నడవాలి అని. అయితే ఒక విద్యార్థిగా నేను ఎప్పటి నుంచి ఈ ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టాలి, ప్రపంచ స్థాయిలో ఏ రంగానికి ఎలాంటి ప్రాముఖ్యత ఉంది అని చూసుకుంటూ అటు ఉద్యోగమా వ్యాపారమా అటు స్టార్టప్ వైపు వెళ్ళడమా, ఈ జ్ఞాన సంపార్జన కోసం ఏ తరగతిలో ఉన్నప్పుడు అతను మొదలు పెట్టాల్సిన అవసరం ఉందంటారు?
0: ఎర్లీ బర్డ్ ఆల్వేస్ క్యాచెస్ వార్మ్ అన్నట్టు. ఒకప్పుడు 10th ఇంటర్మీడియట్ తర్వాత అని ఒకటి ఉండేది, అది కాస్త 10th క్లాస్ అనేది ఒకటి వచ్చిందండి. ఇప్పుడు నేను చెప్తున్నాను ఒక అబ్బాయి కానీ అమ్మాయి కానీ వాళ్ళ తల్లిదండ్రులు 3rd క్లాస్ తర్వాత నుంచే వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఎందుకంటారా, మనం అనుకుంటున్నంత ఎంతసేపు విద్యతో పాటు ఇంకొకటి రంగం కూడా ఉంది, దట్ ఈస్ ఎ క్రీడా రంగం. ఈ క్రీడా రంగంలో కూడా ఒక పక్క నుంచి క్రీడలు ఆడుకుంటూనే ఫిట్నెస్ కోర్సులు, ఇప్పుడు బ్యాచిలర్ ఆఫ్ ఫిట్నెస్ అని, బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ అని, అలాగే వేరే దేశ విదేశాల్లో ఆస్ట్రేలియా దాంట్లో క్రికెట్ క్లబ్స్ అని ఉన్నాయి, క్రికెట్ సంబంధించిన కోర్సులు కూడా ఉన్నాయి, ఎంపైర్కి సంబంధించిన కోర్సులు కూడా ఉన్నాయి, అలాగే ఫుట్బాల్ది కూడా. అంటే కరెక్ట్గా మాట్లాడితే ఇవాళ ఒకవేళ ఆ పిల్లగాడు ఒక మానసిక పరిపక్వత ఉంటే 3rd తరగతి 5th తరగతి అంటే ఎట్ ద ఏజ్ ఆఫ్ 8-9, ఎందుకంటే అప్పుడు తను డిసైడ్ చేసుకోగలుగుతారు ఓకే నేను స్పోర్ట్స్ కూడా నాకు ఇంట్రెస్ట్ ఉంది అంటే ఆ పిల్లగాడిని ఆడిస్తే అతని ఆరోగ్యం బాగుంటుంది. ఎందుకంటే ఇవాళ రేపు 30 ఏళ్ళకే బీపీలు షుగర్లు వస్తున్నాయండి, 40 ఏళ్ళకు 35 ఏళ్ళకు హార్ట్ అటాక్స్ స్టంట్ చేసుకుంటున్నారు. సో మనము అంటే ఈ నెక్స్ట్ జనరేషన్ జెన్జీ జనరేషను తర్వాత వచ్చే జనరేషన్ మీద మాట్లాడితే 3rd 4th క్లాస్ నుంచి పిల్లగాళ్ళకు ఫిట్నెస్ ఇలాంటి విటమిన్ డెఫిషియన్సీ పోవాలంటే వీఆర్ టు ఎంకరేజ్ టు వర్క్ ఇన్ ద అండర్ ద సన్ రైజ్, అలాతో పాటు ఒక స్పోర్ట్స్. సో దీనికి మీరు అడిగిన క్వశ్చన్కి కరెక్ట్ ఏజ్ 7th ఏజ్ 8th ఏజ్, అప్పుడు అమ్మాయికైనా అబ్బాయికైనా. ఇది కాకుండా మార్షల్ ఆర్ట్స్ ఉన్నాయండి, ఈ మార్షల్ ఆర్ట్స్ కూడా ఒక క్యారియర్గా చేసుకోవచ్చు. సో అటు విద్య చదువుకుంటా ఇలాంటి ఒక నిపుణం, ఇలా కాకుండా రాను రాను మళ్ళీ పురాతనది ఎప్పుడైనా చూడండి సైకిల్ వస్తుంది. ఇప్పుడు వీణ అలాంటివి మధ్యలో వెళ్ళిపోయాయి, వయలిన్ ఇలాంటి గిటారు ఇవన్నీ మళ్ళీ వచ్చేస్తాయండి. ఎందుకంటే ఎంతసేపు మనిషికి కావాల్సింది ఏంటి, ఫస్ట్ తిండి నిద్ర, ఆ తర్వాత మానసిక ఆనందం, వినోదం, విజ్ఞానం, ఇవన్నీ వచ్చే కళల ద్వారా. సో పువ్వు పుట్టిన దగ్గర నుంచి పరిమళించి అన్నట్టు తనకు బై బర్త్ కొన్ని కళలు ఉంటాయి, తర్వాత మనం ఎంకరేజ్ చేసి కొన్ని నేర్చుకుంటాడు. ఎంత తొందరగా 3rd తరగతి 4th తరగతి 3rd 4th క్లాస్ 8th 9th ఏజ్ ఇస్ ద రైట్ ఏజ్ వాళ్ళ యొక్క నిపుణులను చూసి తల్లిదండ్రులకు వాళ్ళకి ఇవి ఉన్నాయి నాన్న ఇలా చేస్తావా, క్రికెట్ ఆడతావా, ఫుట్బాల్ ఆడతావా, లేదా ఇలాంటివి చేసుకుంటావా అనుకుని దాంట్లో చదువు డిస్టర్బ్ కాకుండా చదువుకో అని చెప్పేసి ఎంకరేజ్ చేసి రెండు సమపాలనలో సమాంతరంగా నడిపిస్తే తను ఒక 10th క్లాస్ వచ్చే వరకు తనకు క్లారిటీ వస్తుంది. ఇలాంటి స్పోర్ట్స్ అట్లాంటి వాటిల్లో ఫిట్నెస్గా వస్తే క్యారియర్ అని అవుతుంది, లేదా ఆరోగ్యం అని ఉండిపోతుంది, దేహదార్యం ఉంటుంది.
1: మంచి మాట.
0: కాబట్టి అలా ప్లాన్ చేసుకోవాలండి.
1: ఇప్పుడు మారుతున్న ప్రపంచంలో నిజంగా నిలదొక్కుకోవాలంటే నేర్చుకోవడం అనేది ప్రతి మనిషి జీవితం.

0: సిద్ధాంతం కొనసాగించలేము. అయితే మీరు కంపెనీ సెక్రటరీగా మీ 25 ఏళ్ల అనుభవంతో ఈ ఆర్థిక పరమైన ఉద్యోగాలు, ఆర్థిక పరమైన సర్వీసెస్లో ఎలాంటి భవిష్యత్తు ఉంటుంది? అది కంపెనీ సెక్రటరీ కావచ్చు, కాస్ట్ అకౌంటెన్సీ కావచ్చు, చార్టర్డ్ అకౌంటెన్సీ కావచ్చు, ఆర్థిక పరమైన రంగం వైపు రావాలనుకుంటున్న ఒక విద్యార్థికి మీరేం సలహా ఇస్తారు?
1: ఒకటండి, జీవనది అని ఎట్లా అంటామో నిరంతర నదిలాగా, అలాగే మన దేశం, మన ప్రపంచం ఉన్నంత వరకు కార్పొరేట్ వ్యవస్థ ఉండాల్సిందే. ముఖ్యంగా రాను ఇండస్ట్రియలైజేషన్ అవుతుంది, ప్రైవేటైజేషన్ అవుతున్నప్పుడు కంపెనీస్ ద్వారానే మన యొక్క దేశ ప్రగతి, రాష్ట్ర ప్రగతి అండ్ ప్రపంచ పరిస్థితి కూడా ఉంది. సో దీనికి నడిపించే వాళ్ళు ముఖ్యంగా ఇలాంటి ప్రొఫెషనల్స్, కంపెనీ సెక్రటరీస్, చార్టర్డ్ అకౌంటెంట్స్, కాస్ట్ అకౌంటెంట్స్, ఇది కాకుండా అడ్వకేట్స్ వీరు కూడా ఉన్నారు. నేను చెప్పేది ఇంజనీరింగ్ డాక్టర్స్ తక్కువ అని చెప్పేసి నేను తక్కువ చేయట్లేదండి. ఇలాంటి కోర్సులు కూడా, వీటిలో కూడా ప్రగతి ఉంది. దీంట్లో కూడా చేస్తూ ఉండి మనమంటూ ఒక సపరేటు డిగ్నిటీ మెయింటైన్ చేయొచ్చు, మనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. దాని ద్వారా ఇప్పుడు ఒక కోర్స్ చేస్తే ఒకటే అడ్వాంటేజ్ ఉండొచ్చు, ఈ ప్రొఫెషనల్ కోర్స్ చేస్తే మల్టిపుల్ అడ్వాంటేజ్ ఉన్నాయండి. ఒకటి, మీరు ఒక్కసారి వచ్చిన తర్వాత ఒక ఏదైనా ఒక కంపెనీలో ఎంప్లాయ్మెంట్గా ఉండొచ్చు, లేదా ప్రాక్టీస్ చేసుకోవచ్చు, లేదా మీరే ఒక ఇండస్ట్రీ పెట్టుకొని ఆ లాస్ తీసుకోవడం. గ్లోబల్ కన్సల్టెన్సీ ఫార్మ్స్ ఉన్నాయి, కంప్లైన్స్ సంబంధించిన ఫార్మ్స్ ఉన్నాయి. వీటన్నిటికీ ఇలాంటి కోర్సులు మీకు చేయడానికి ఒక ఆత్మవిశ్వాసం ఒక్కటే కాకుండా ఒక అవకాశాన్ని కల్పిస్తాయి. ఒక వ్యక్తితో మాట్లాడాలంటే మీరు పలానా కంపెనీ సెక్రటరీ, పలానా చార్టర్ అకౌంటెంట్, పలానా కాస్ట్ అకౌంటెంట్ అనేది వేరు, నార్మల్గా మాట్లాడటం వేరు. ఇలాంటి యొక్క కాన్ఫిడెన్స్, ఆత్మవిశ్వాసం ఇలాంటి కోర్సులు ఇస్తాయి. ఆత్మవిశ్వాసంతో పాటు ఎన్నో అవకాశాలు కూడా విస్తరలో పరిచినట్టు ఉంటాయి. హీ కెన్ చూస్, అది చూసుకున్న తర్వాత దాని మీద ఇస్తే మినిమం గ్యారంటీగా ఒక ఆర్థిక స్థితి ఉంటుందండి. ఎన్నో మంది ఫ్యామిలీలు ఇలాంటి ప్రొఫెషనల్ కోర్సు చేసి లోవర్ మిడిల్ క్లాస్ నుంచి ఈరోజు అప్పర్ మిడిల్ క్లాస్, హయ్యర్ మిడిల్ క్లాస్కి వచ్చిన కళ్ళ ముందల ఉన్న కేస్ స్టడీస్ ఉన్నాయి మా ఫ్రెండ్స్ కానీ వాళ్ళు. ముఖ్యంగా ఇంకోటి అండి, ఈ కోర్సు చేయడానికి బీకామ్, బీఏ ఉండాలనుకుంటారు, అది తప్పండి. ఇప్పుడు నేను సైన్స్ గ్రాడ్యుయేట్ని, బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ మా మెయిన్ ఆప్షన్స్. నేను ఇంటర్మీడియట్లో బాటనీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఏ కోర్సు తీసుకున్నా, అంటే మీరు ఒకవేళ ఎంపీసీ ఇంటర్మీడియట్లో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ ఆప్షన్ తీసుకుని ఇంజనీరింగ్ కానీ డాక్టర్ కానీ చేయలేకపోవడం వల్ల డిసప్పాయింట్ కావద్దు. ఒకవేళ అది మీ యొక్క లైఫ్ ఏమో మీ ఇంట్రెస్ట్ తోటి పోతే ఓకే. ఇప్పుడు ఇంకోటి, యూ కెన్ హ్యావ్ ఎ సెకండ్ ఛాన్స్, యూ కెన్ చేంజ్ ద ట్రాక్. లైఫ్ అనేది ఎప్పుడు నెవర్ ఎండింగ్ ప్రాసెస్ అండి. ఆ రోజు ఏదో మీకు మీకు మానసిక పరిపక్వత లేక తీసుకుండొచ్చు, లేదా ఆ రోజు ఉన్న సిచ్యువేషన్లో బట్టి మీరు ఆ డెసిషన్ తీసుకుండొచ్చు. ఇప్పుడు నథింగ్ రాంగ్ టు చేంజ్ ద ట్రాక్, ప్లీజ్ కమ్ టు అదర్ వింగ్ అండ్ అక్కడ మీరు షేన్ అవుతారు మీకు ఇంట్రెస్ట్ ఉంటే. కాబట్టి ఇలాంటి కోర్సులు ఎవరైనా చేయొచ్చు, సైన్స్ వాళ్ళు కానీ, టెక్నికల్ వాళ్ళు కానీ, ఇంజనీరింగ్ వాళ్ళు, ఈవెన్ ఇంజనీరింగ్ తర్వాత కూడా. మా ఈ కోర్సులో గొప్పతనం ఏంటంటే అటు టీనేజ్ వాళ్ళు కావచ్చు, 16 ఏళ్ల స్టూడెంట్, 60 ఏళ్ల వాడు కూడా చదవచ్చు. ఇదంతా సెల్ఫ్ మేడ్ కోర్సెస్ అండి. ఎటువంటి కోచింగ్ కావాలనుకుంటే కోచింగ్ దొరికిపోతుంది, వద్దు అనుకుంటే ఇంట్లో కూర్చొని కూడా డిస్టెన్స్ మోడ్లో చదువుకోవచ్చు అండి. తక్కువ ఖర్చుతోటి, అసలు ఖర్చు అనేది ఇవాళ రేపు ఎల్కేజీ వాడికి 100,000 రూపాయలు ఖర్చు పెట్టి సీటు తీసుకుంటారు, ఈ కోర్సు అంతా చదివితే కూడా 100,000 రూపాయలు కాదండి. సో అలాంటి తక్కువ ఉండి, ఎక్కువ అవకాశం ఉండి, ఎక్కువ గుర్తింపు ఉండి, ఎక్కువ కాన్ఫిడెన్స్ ఇచ్చే ఏకైక కోర్సులు ఇలాంటి కంపెనీ సెక్రటరీస్, చాడకుండా కాస్ట్ అకౌంటెంట్ కోర్సులు అండి.
0: ఆహ్లాదరావు గారు, చివరగా రాబోయే తరానికి, యువతకి మీరు ఇవ్వాలనుకున్న సందేశం ఏంటి?
1: ఇప్పుడు యువత ఏంటంటే కేవలం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పేసి ఒకదానికి వెళ్ళొద్దు. అందరూ వెళ్ళే మూసలో మీరు వెళ్ళకండి. మీ యొక్క హార్ట్ ఏం చెప్తుంది, మీ యొక్క అభిలాష ఏంటి అనేది ఒక ఇంట్రోస్పెక్షన్ చేసుకోండి, ఒక శోధన చేయండి, ఆత్మశోధన చేసి ఒక పక్క నుంచి విద్యారంగంగా, ఇంకో పక్క నుంచి ఆరోగ్యపరంగా, ముఖ్యంగా మూడోది మానసిక పరంగా. మనకు ఓటమిని తట్టుకునే కెపాసిటీ ఇస్తుంది మన యొక్క మానసిక ఆరోగ్యం చేయడానికి. మెడిటేషన్ లాంటి కోర్సులు మన దగ్గర, ఇంటర్నేషనల్ మెడిటేషన్ లాంటి సెంటర్స్ ఉన్నాయి, ఒక్క పైసా ఛార్జ్ చేయవు, చాలా ఫ్రీగా చేస్తాయి భోజనం పెట్టి. ఇలాంటి ఆపర్చునిటీస్ వీటిలో చేసుకోండి. ముఖ్యంగా హైదరాబాద్లో ఉన్నవాళ్ళు, తెలంగాణ ఉన్నవాళ్ళు మీరు అదృష్టవంతులు అన్నమాట. అలాంటి అవకాశాలను చూసుకొని మొత్తం మీ యొక్క మానసిక శక్తి, ఆరోగ్య శక్తి పెంచుకొని మీకు కావాల్సిన రంగాన్ని మీరు మీ మనసు చెప్పినట్టు విని చేసుకోండి. దాని ద్వారా మీ యొక్క భవిష్యత్తు ఉంటుంది. మీరు చేసిన తర్వాత మీరు ఇంకొక వాళ్ళకి హెల్ప్ చేయండి, దేశానికి, ప్రగతికి తోడ్పడండి. ఎప్పుడైనా సరే ఆల్వేస్ థింక్ నేషన్ ఫస్ట్ అనేది. అలా నేషన్ ఫస్ట్ ఆలోచిస్తే తర్వాత మన కంట్రీ బాగుంటుంది, మన స్టేట్ బాగుంటుంది, మన గ్రామం కూడా బాగుంటుందండి.
0: చాలా బాగుంది ఆహ్లాదరావు గారు. నైపుణ్యం ఉన్న వ్యక్తికి అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయని, నిజంగా కష్టపడడం అనేది విజయానికి పునాది అయితే నైపుణ్యం ఆ విజయానికి మూల స్తంభం లాంటిదని అంటున్నారు. మీ విలువైన సమయాన్ని వెచ్చించి శ్రోతలకు, ముఖ్యంగా యువతకు, వారి రాబోయే తరానికి చాలా మంచి విషయాలు తెలియజేశారు. ధన్యవాదాలు. నమస్కారం అండి.
1: నమస్కారం అండి.
2: మన

0: ఇంతవరకు మీరు ఇది మన చట్టం శీర్షికన యువతకు ఉపాధి అవకాశాలు కెరియర్ గైడెన్స్ ఈ అంశంపై కంపెనీ సెక్రటరీ డాక్టర్ ఉమ్మెంతల ఆహ్లాదరావు గారితో పరిచయ కార్యక్రమం విన్నారు పరిచయకర్త శ్రీ కార్యవర్ధి గొప్పిశెట్టి.
1: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్హెచ్జిస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలకు సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
2: పీఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పీఎంకేఎస్వై, పీఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యూఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
1: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డీజీఎఫ్పీఎస్ ను సంప్రదించగలరు.

వెల్కమ్ బ్యాక్ దోస్తు, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదమైన నేను మీ ఆర్జశ్రీని మాట్లాడుతున్నాను. అండ్ ఎస్, మనందరికీ ఎంతగానో ఇష్టమైనటువంటి జనరంజని కార్యక్రమంలో మీకు బాగా నచ్చినటువంటి పాటలు వినడానికి సిద్ధంగా ఉన్నారనుకుంటున్నాను. సమరి, ఇవాళ మన జనరంజని కార్యక్రమంలో మీకు బాగా ఇష్టమైనటువంటి పాటలు మీరు వినాలనుకుంటున్నారా? అయితే 0402324082కి మీరు వినాలనుకునే పాట మీ పేరు, మీ ఊరు టైప్ చేసి 0402324082కి వాట్సాప్ పంపించండి. అండ్ ఇవాళ మన జనరంజని కార్యక్రమంలో మీ ఫేవరెట్ పాటలు వినేసండి. మరి మొదటగా మన కోసం మెసేజ్ చేసినటువంటి, మన షోకి మెసేజ్ చేసినటువంటి శ్రోతలు, గుడ్ మార్నింగ్ జనరంజని, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. సో మరి మా కోసం సిరి సంపదలు సినిమాల నుంచి వేణుగాను మనం వినిపించను అనే పాటను మా కోసం వినిపించండి అంటూ మెసేజ్ చేశారు చందానగర్ నుంచి వెంకటేశ్వర రావు గారు. తప్పకుండా మీరు అడిగినటువంటి పాట వినిపిస్తాను. అలాగే ఇదే పాటను కోరుతున్నటువంటి శ్రోతలు పుట్టపాక నుంచి భవానీ వెంకట్, మాస్టర్ మిథున్ మహాదేవ్, కొత్తగూడెం ఇల్లందు నుంచి రాజేష్ ఖన్నా, అనిత రాజ్, సునీత రాజ్, భానురాజ్, అమిత్ ఖన్నా, అమ్మి, మరి మా కోసం ఈ పాట వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. తప్పకుండా మీరు అడిగినటువంటి పాట వినిపిస్తాను. మరి సుశీల, జానకి, జిక్కి గారు కలిసి పాడినటువంటి ఈ ఆత్రేయ గీతం మీ అందరి కోసం సంగీతం సమకూర్చారు మాస్టర్ వేణు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: జనరంజని శ్రోతలు మనోరంజన వింటున్నారు. నేను మీ ఆర్జే శ్రీని మాట్లాడుతున్నాను. మరి నెక్స్ట్ మన షోలో మనకు మెసేజ్ చేసినటువంటి శ్రోతలు, గుడ్ మార్నింగ్ జనరంజని, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. మరి ఈరోజు మా డేని గూఢచారి 116 చిత్రంలోని నువ్వు నా ముందుంటే పాటను వింటూ మా డేని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను అంటూ మెసేజ్ చేశారు. మాస్కుంట నుంచి యశ్వంత్, మహేష్, దీపిక, చక్రిక, సుహాని, శాన్విత మరియు వారి కుటుంబ సభ్యులు, అలాగే ఇదే పాటను కోరుతున్నటువంటి శ్రోతలు నిజామాబాద్ నుంచి శ్రీరామ్, హనుమండ్లు, వసంత, హరీష్, హరిణి, అజయ్ మరియు వారి కుటుంబ సభ్యులు, అలాగే నిజామాబాద్ ఉమ్మడి నుంచి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్, అబేదా, ఆయుష, భువనగిరి, ఆర్బీ నగర్ నుంచి బాలకృష్ణ, వినిత, అనీష్, సాత్విక మరియు వారి కుటుంబ సభ్యులు. మరి వారి కోసం ఘంటసాల సుశీల కలిసి పాడినటువంటి ఈ సూపర్ హిట్ పాట మీ అందరి కోసం. స్టే ట్యూన్డ్.

జనరంజని, శ్రోతల మనోరంజని. మరి శ్రోతల వాట్సాప్ ద్వారా కోరుతున్నటువంటి సినీ గీతాలు వింటున్నాం. మరి మీరు కూడా ఈ షోలో మీకు నచ్చినటువంటి పాటను వినాలనుకుంటే 0402324-0852కి మీరు వినాలనుకునే పాటని మీ పేరు మీ ఊరు టైప్ చేసి 0402324-0852కి వాట్సాప్ పంపించండి. మరి నెక్స్ట్ మనకు మెసేజ్ చేసినటువంటి శ్రోతలు, గుడ్ మార్నింగ్ జనరంజని, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. మరి ఈరోజు జనరంజని కార్యక్రమంలో మా కోసం భార్యాబిడ్డలు చిత్రం నుంచి అందమైన తీగకు పందిరుంటే చాలులే పాటను వినిపించండి అంటూ ఎద్దు మైలారం నుంచి దేవునూరు వీరయ్య యాదమ్మ, అలాగే వెల్లుల లక్ష్మారెడ్డి కాలనీ నుంచి భూమేశ్వర్ భూలక్ష్మి శ్రీశాంక్ శివాజీ నర్సయ్య ఆనంద్, అలాగే

కనకలూరు నుంచి రామకృష్ణారెడ్డి, ఆర్యన్, శిల్ప, హరీష్, మణిరత్నం మరి వారి కోసం ఘంటసాల మాస్టర్ ఆలపించినటువంటి ఈ గీతం మీ అందరి కోసం.

0: నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
2: గుడ్ మార్నింగ్ జనరంజని అంటూ మెసేజ్ చేశారు రాజన్న. సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం విలాసాగరం నుంచి గంగాధర్ శ్రీనివాస్, లక్ష్మి ప్రసన్న, మనస్విని, మహిత, చంద్రయ్య మెసేజ్ చేశారు. అండ్ ఇవాళ మన జనరంజని కార్యక్రమంలో మాకోసం సంకీర్తన చిత్రం నుంచి వేవేల వర్ణాల పాట మాకోసం వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. తప్పకుండా మీరు అడిగినటువంటి పాట వినిపిస్తాను. అండ్ చాలా మంచి పాట అడిగారు. అలాగే ఇదే పాటను కోరినటువంటి శ్రోతలు సుచిత్ర నుంచి, మీనా కుమారస్వామి, అలాగే హైదరాబాద్ గీతానగర్ నుంచి చూడవరపు నాగేశ్వరరావు, రమాదేవి, లక్ష్మీ, శశా.

ఫ్రాంక్, గాయత్రి, విశ్రుత, సాయి మాన్వేత్ మరియు వారి కుటుంబ సభ్యులు. మరి వారి కోసం ఇళయరాజు గారి సంగీతం సమకూర్చినటువంటి పాట, బాలుగారు పాడినటువంటి ఈ పాట మీ అందరి కోసం జనరంజని కార్యక్రమంలో.

మా ఊర్లో వర్షం పడుతోంది శ్రీని, మాకోసం నాయకుడు చిత్రం నుంచి సందెపొద్దు మేఘం పాట వినిపించండి. వర్షంని చూస్తూ పాట వింటూ ఎంజాయ్ చేస్తాం జనరంజని కార్యక్రమంలో అంటూ మెసేజ్ చేశారు బూదాం పోచింపల్లి నుంచి, గాంధీనగర్ నుంచి సిద్ధులు, శారద, పూజ, మనోజ్, రాజయ్య మరియు అమ్మవాయి. తప్పకుండా మీరు అడిగినటువంటి పాట వినిపిస్తాను. మరి వర్షాన్ని చూస్తూ ఈ పాటను వింటూ ఎంజాయ్ చేయండి. అలాగే ఇదే పాటను కోరుతున్నటువంటి శ్రోతల ఎల్లంకి గ్రామం నుంచి ప్రవీణ్, సంధ్య, అక్షయ్, గుణ, మరి మీకోసం ఈ పాట.

వెల్కమ్ బ్యాక్ దోస్తో, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదమే. నేను మీ అర్జశ్రీని మాట్లాడుతున్నాను. అండ్ స్టూడియోలో సమయం 8 గంటలు కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో సమాచార ప్రభాత్, హిందీలో వార్తలు వింటారు దిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: రాగరంజితమై రసరమ్యలోకంలో విహరింపజేసే మహతి
1: ఆకాశవాణి వివిధ భారతి శృతి నీ

0: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్హెచ్జీస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డీఐసీ, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ, బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
1: పీఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పీఎంకేఎస్వై, పీఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యూఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
0: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డీఐసీ కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ DGFPS ను సంప్రదించగలరు.
2: వెల్కమ్ బ్యాక్ దోస్తో, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగానే ఆనందం అలరించే సంపూర్ణ వినోదమైన నేను మీ అర్జుని మాట్లాడుతున్నాను. అండ్ ఎస్, జనరంజని కార్యక్రమం వింటున్నారు. మరి ఇవాళ మన జనరంజన కార్యక్రమంలో మీరు మీకు మనసుకు నచ్చినటువంటి పాటలు వినాలనుకుంటే, మీరు వినాలనుకునే పాట మీ పేరు మీ ఊరు టైప్ చేసి 0402324052కి మెసేజ్ చేయండి. మరి నెక్స్ట్ మన షోకి మెసేజ్ చేసినటువంటి శ్రోతలు చౌటుప్పల్ నుంచి హేమలత విశ్వనాథ్ మెసేజ్ చేశారు. గుడ్ మార్నింగ్ జనరంజని, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. మా కోసం ఈరోజు అమ్మ మాట చిత్రం నుంచి ఎప్పుడు మీ పాటలంటే అనే పాట మాకోసం వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. తప్పకుండా మీరు అడిగినటువంటి పాట వినిపిస్తాను. అలాగే ఇదే పాటను కోరుతున్నటువంటి శ్రోతలు కడతాల్ భారత్ ఫ్యూచర్ సిటీ నుంచి ప్రవళిక, విష్ణువర్ధన్, విఘ్నేష్ మెసేజ్ చేశారు. మరి వారి కోసం ఈ పాట.
3: సరే

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: జనరంజని శ్రోతల మనోరంజని వింటున్నారు. నేను మీ అర్జునీ మాట్లాడుతున్నాను. మరి నెక్స్ట్ మన షోకి మెసేజ్ చేసినటువంటి శ్రోతలు తిప్పర్తి నల్గొండ జిల్లా నుంచి శ్రీరామదాసు బ్రహ్మచారి ఉపేంద్ర మెసేజ్ చేశారు. ఇవాళ మన జనరంజని కార్యక్రమంలో మా కోసం బంగారు కానుక చిత్రం నుంచి జి ఆనంద్ సుశీల కలిసి పాడినటువంటి ప్రేమ బృందావనం పాట మా కోసం వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. తప్పకుండా మీరు అడిగినటువంటి పాట వినిపిస్తాను. అలాగే ఇదే పాటను కోరుతున్నటువంటి శ్రోతలు భువనగిరి మండలం రాయగిరి నుంచి సత్యనారాయణ కవిత మెసేజ్ చేశారు. మరి వారి కోసం ఈ పాట.

జనరంజని శ్రోతల మనోరంజన్ వింటున్నారు. నేను మీ ఆర్జే శ్రీని మాట్లాడుతున్నాను. మరి నెక్స్ట్ మనకు మెసేజ్ చేసినటువంటి శ్రోతలు రామ్నగర్ హైదరాబాద్ నుంచి నాగరాజు లక్ష్మీ నారాయణ మెసేజ్ చేశారు. ఇవాళ మన జనరంజని కార్యక్రమంలో మాకోసం కులగోత్రాలు చిత్రం నుంచి చలికాడు నన్ను రమ్మని పిలువ పాట మాకోసం వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. తప్పకుండా మీరు అడిగినటువంటి ఈ పాట వినిపిస్తాను. అలాగే ఇదే పాటను కోరుతున్నటువంటి శ్రోతలు మేడ్చల్ జిల్లా అంకుషాపురం నుంచి దొర్నాల సుదర్శన్, అవేష్ విద్బాబు, రాగ్ విభాస్ విభు, మరి మీకోసం ఈ పాట.

జనరంజని శ్రోతల మనోరంజన వింటున్నారు. మరి నెక్స్ట్ మనకు మెసేజ్ చేసినటువంటి శ్రోతలు ఫిర్జాది కూడా నుంచి శ్రీనివాస్ గారు మెసేజ్ చేశారు. మరి ఇవాళ మన జనరంజని కార్యక్రమంలో స్వర్ణకమలం సినిమాల నుంచి ఒక పాటను వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. అలాగే ఇదే పాటను కోరుతున్నటువంటి శ్రోతలు కృష్ణా జిల్లా పేడన నుంచి అప్పలరాజు, అలాగే భువనగిరి అర్బన్ కాలనీ నుంచి కవిత, కళ్యాణి, క్రాంతి, సత్యం, మరి వారి కోసం స్వర్ణకమలం, మరి ఈ సినిమాల నుంచి ఈ పాట మీ అందరి కోసం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: జనరంజని శ్రోతల మనోరంజని వింటున్నారు. నేను మీ ఆర్జే శ్రీని మాట్లాడుతున్నాను. మరి నెక్స్ట్ మనకు మెసేజ్ చేసినటువంటి శ్రోతలు బాలరాజ్, రేణుక, బద్రిహరిణి, లోకేష్, సాయికృష్ణ వనస్థలిపురం నుంచి మెసేజ్ చేశారు. మరి మా కోసం వందే మాతరం చిత్రం నుంచి ఆకాశమా నీవెక్కడనే పాట మా కోసం వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. అలాగే ఇదే పాటను కోరుతున్నటువంటి శ్రోతలు భూదాన్ పోచంపల్లి నుంచి మార్కండేయ, లక్ష్మి, దివ్య, శ్రీను, చిన్ను, గజ్వెల్ నుంచి సేర్ల వెంకటేష్, సుగ్న, రాంప్రసాద్, రామ్ చరణ్, ముషీరాబాద్ నుంచి రాజు, అనసూయ, బిఎన్ రెడ్డి, చైతన్య నగర్ నుంచి జగన్నాథ్. మరి మీకోసం బాలు జానకి కలిసి పాడినటువంటి చక్రవర్తి గీతం మీకోసం.

0: Shilp Bazaar, Crafts of India, a grand exhibition and sale of handicrafts and handlooms. Telangana Kalabharati, NTR Stadium, opposite Indira Park, Kavadiguda, Hyderabad, August 29th nundi September 7th varaku. Commissioner Hastakalala Abhivruddhi Shaka, Bharat Prabhutva Jowli Mantritva Shaka Saujinyamto, Telangana Handicrafts Development Corporation Adhvaryamlo, Deshavyaptanga Tayaraina Hastakala Vastulu, Cheneta Vastrakala Pradarsana, Inka Amakalu. Randi, 150 Paiga Stalls lo Erpatu Chesina Adbhutamaina Hastakalala Cheneta ప్రదర్శనను వీక్షించండి, కొనుగోలు చేయండి, చేతి వృత్తులను ప్రోత్సహించండి.
1: జనరంజని శ్రోతల మనోరంజన వింటున్నారు. మరి నెక్స్ట్ మనకు మెసేజ్ చేసినటువంటి శ్రోతలు రంగారెడ్డి జిల్లా కడతాల్ నుంచి కానుగుల గోపాల్ మెసేజ్ చేశారు. గుడ్ మార్నింగ్ జనరంజని, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు జనరంజనిలో మాకోసం భైరవ ద్వీపం సినిమా నుంచి విరిసింది వింత హాయ్ పాట మాకోసం వినిపించింది అంటూ మెసేజ్ చేశారు. తప్పకుండా మీరు అడిగినటువంటి పాట వినిపిస్తాను. అలాగే ఇదే పాటను కోరుతున్నటువంటి శ్రోతలు కడప జిల్లా ప్రొద్దుటూరు నుంచి దస్తగిరి సంధ్య, యాస్మిన్, సాదియా, కీసర అవుటర్ రింగ్ రోడ్ నుంచి సదానందగౌడ్, సత్యమ్మ, శ్రీధర్ గౌడ్, విజయలక్ష్మి, నయోమి, మహాలక్ష్మి, సంతోష్, మాధవి, వినయ్ కుమార్, మనోజ్ కుమార్ మరియు వారి కుటుంబ సభ్యులు. మరి వారి కోసం చిత్రగారు పాడినటువంటి ఈ పాట మీకోసం.

0: తక్కువ వడ్డీకి లోన్ కావాలా? అదిను యాప్ ద్వారా? అరే వా, చిక్కుకున్నాడు.
1: తెలియని యాప్ తో జాగ్రత్త.
2: ఆర్బీఐ అంటుంది,
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
4: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
3: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

జనరంజని శ్రోతల మనోరంజన వింటున్నారు. నేను మీ ఆర్జే శ్రీని మాట్లాడుతున్నాను. మరి నెక్స్ట్ మనకు మెసేజ్ చేసినటువంటి శ్రోతలు భూదాన్ పోచంపల్లి నుంచి మెసేజ్ చేశారు. మాధవి, ఆంజనేయులు, రామకృష్ణ, శ్రావణి, వంశీకృష్ణ, అయాన్, అన్విక మెసేజ్ చేశారు. మరి మాకోసం ఇవాళ మన జనరంజని కార్యక్రమంలో దేవి సినిమాల నుంచి పాట వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. అలాగే ఇదే పాటను కోరుతున్నటువంటి శ్రోతలు జీబులాక్ పల్లి నుంచి చిక్క, చక్రపాణి, చందన, మరియు భువనగిరి అర్బన్ కాలనీ నుంచి కొండ, యాదగిరి, శాంతి, అభిహాసిని, వైష్ణవి, నితిన్, మరి వారి కోసం ఈ పాట

వెల్కమ్ బ్యాక్ దోస్తు. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదమే. నేను మీ అర్జెంటీని మాట్లాడుతున్నాను. అండ్ స్టూడియోలో సమయం 9 గంటలు కావస్తుంది. మరి విన్నారు కదా ఇవాళ మన జనరంజని కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరినటువంటి సినీ గీతాలని ఎవర్ గ్రీన్ హిట్స్లో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా వింటూనే రండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం.

0: यह है विविध भारती राष्ट्रीय सेवा
1: आकाशवाणी विविध भारती కేంద్రం నిలయంలో సమయం 10 గంటలు కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో వార్తల ముఖ్యాంశాలు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావును తార్నాకాలోని ఆయన నివాసంలో పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. బీజేపీ నల్గొండ జిల్లా అధ్యక్షుడి నివాసానికి వెళ్ళనున్నట్లు ప్రకటించడంతో ఆయన గృహ నిర్బంధం చేసినట్లు పోలీసులు చెప్పారు. జౌళి దుస్తుల రంగం భారత సాంస్కృతిక వారసత్వంలో భాగమే కాకుండా కోట్లాది మందికి జీవనోపాధి అందిస్తుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం దేశంలో చిప్ తయారీ రంగాన్ని బలోపేతం చేసేందుకు 127,000 కోట్ల రూపాయలతో సెమికాన్ 2.0 పథకాన్ని ప్రకటించింది. రానున్న కాలంలో ప్రపంచ సెమీకండక్టర్ మార్కెట్లో భారత్ దాదాపు 10% వాటాను కైవసం చేసుకుంటుందని కేంద్ర ఎలక్ట్రానిక్ సమాచార సాంకేతిక శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. 2026-27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో భారత్ 7.8% అత్యుత్తమ జీడీపీ వృద్ధి రేటు సాధించడాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

ప్రశంసించారు. దేశంలో ఇప్పటికే 300 గిగావాట్లకు పైగా శిలాజారహిత విద్యుత్ సామర్థ్యం సాధించామని, 2030 నాటికి 500 గిగావాట్ల లక్ష్యంగా పనిచేస్తామని ఎంఎన్ఆర్ఏ జాయింట్ సెక్రటరీ అనుపమ్ కుమార్ తెలియజేశారు. హైదరాబాద్లోని తాజ్ డెక్కన్లో జరిగిన బీఆర్ఈఎస్ సమ్మిట్ 2020 రోడ్ షోలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ఇప్పటికే 8 గిగావాట్లకు పైగా పునరుత్పాదక ఇంధన సామర్థ్యంతో ముందంజలో ఉందన్నారు. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన జాతీయ సైబర్ క్రైమ్ ముప్పు విశ్లేషణ విభాగం అశ్లీల యాప్ల వల్ల వలె మభ్యపెడుతున్న

తెలియజేసింది. వీటి ద్వారా సైబర్ క్రిమినల్స్ మొబైల్ను తమ నియంత్రణలోకి తీసుకుని ఆర్థిక మోసాలకు పాల్పడే అవకాశం ఉందని పేర్కొంది. అనధికారిక ఏజెంట్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని భారతీయులను దౌత్య కార్యాలయం హెచ్చరించింది. తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ఎస్ఎస్సీస్ ఇంటర్మీడియట్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తు గడువు పొడిగించింది. 2026-27 విద్యా సంవత్సరానికి నిర్దేశిత ఫీజుతో ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకారం 2 సెప్టెంబర్ 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ఓపెన్ స్కూల్ సొసైటీ డైరెక్టర్ కె లింగయ్య చెప్పారు. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 11 గంటలకు.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి,

వెల్కమ్ బ్యాక్ దోస్తు, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదమైన నేను మీ ఆర్జే శ్రేణి మాట్లాడుతున్నాను. అండ్ ఎస్, మనందరికీ ఎంతగానో ఇష్టమైనటువంటి పాటలు, ఎవర్ గ్రీన్గా నిలిచినటువంటి పాటలు, మన మెమరీస్లో అలా నిలిచిపోయినటువంటి పాటలు ఇవాళ మన ఎవర్ గ్రీన్ హిట్స్లో వినేసేద్దాం. మరి ఇవాళ మన ఎవర్ గ్రీన్ హిట్స్లో ఏ పీరియడ్లోని పాటలు మనం వినబోతున్నామంటే, 1985 నుంచి 1990 మధ్య విడుదలైనటువంటి సినిమాల్లో నుంచి పాటలు వినేసేద్దాం. 1985 నుంచి 1990 మధ్య విడుదలైనటువంటి సూపర్ హిట్ సినిమాల నుంచి పాటలు విందాం. మరి మొదటగా నేను మీ అందరికోసం వినిపించబోతున్నటువంటి పాట ఆత్మబంధువు. మరి ఈ సినిమాల నుంచి ఈ పాట వినిపిస్తూ మన ఎవర్ గ్రీన్ హిట్స్ని స్టార్ట్ చేస్తున్నాను. మరి 1985 నుంచి 1990 మధ్య విడుదలైనటువంటి సినిమాల నుంచి మీ ఫేవరెట్ పాటలుంటే 0402324085 2కి వాట్సాప్ చేయండి.

0: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్హెచ్జీస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ, బ్యాంకులు మరియు సంబంధిత శాఖలకు సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు. పీఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పీఎంకేఎస్వై, పీఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యూఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
1: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డీజీఎఫ్పిఎస్ ని సంప్రదించగలరు.
2: వెల్కమ్ బ్యాక్ దోస్తో, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదమైన ఎవర్ గ్రీన్ హిట్స్ లో బ్లాక్ బస్టర్ పాటలు విన్నాం. మరి ఇవాల్టి మన ఎవర్ గ్రీన్ హిట్స్ లో 1985 నుంచి 1990 మధ్య విడుదలైనటువంటి సూపర్ హిట్ పాటలు మనం వింటున్నాం కదా. మరి నెక్స్ట్ మనకు మెసేజ్ చేసినటువంటి ఈ శ్రోతలు కరీంనగర్ జిల్లా అమనగుర్తి నుంచి భూమిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ, సాయి కిరణ్ మెసేజ్ చేశారు. మరి మా కోసం ఇవాల్టి మన ఎవర్ గ్రీన్ హిట్స్లో అంకుశం సినిమాల నుంచి పాట వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. తప్పకుండా మీరు అడిగినటువంటి పాట వినిపిస్తాను. అలాగే ఇదే పాటను కోరుతున్నటువంటి శ్రోతలు నెహ్రూ పార్క్ నిజామాబాద్ నుంచి అజీజ్, మతీన్, షాక్ చింద్, సయ్యద్ ఖలీల్, ముబీన్, సలీం, ఫారూక్, కరీం మెసేజ్ చేశారు. అలాగే చాగనంపల్లి నుంచి మహేష్ మరియు రాపూర్ నుంచి శ్రీను మెసేజ్ చేశారు. మరి వారి కోసం సత్యం సంగీతం సమకూర్చినటువంటి ఈ పాట అంకుశం సినిమాల నుంచి మీ అందరి కోసం.

0: లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఎస్ దోస్త్, మరి ఇవాళ మన ఎవర్ గ్రీన్ హిట్స్ లో 1985 నుంచి 1990 మధ్య విడుదలైనటువంటి సూపర్ హిట్ సినిమాల నుంచి మీ ఫేవరెట్ పాటలు ఉన్నాయా అన్నట్టు మెసేజ్ చేస్తున్నాడు మన లిజనర్స్. మరి లంగర్ హౌస్ నుంచి సంగీత శ్రవణ్ కుమార్ మెసేజ్ చేశారు. పసివాడి ప్రాణం సినిమాల నుంచి కాశ్మీరీ లోయలో పాట మాకోసం వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. మంచి సూపర్ హిట్ పాట అడిగారు శ్రవణ్ గారు. తప్పకుండా మీరు అడిగినటువంటి పాట వినిపిస్తాను. అలాగే ఇదే పాటను కోరుతున్నటువంటి శ్రోతలు నిజామాబాద్ నుంచి దివాకర్, విమల, యష్న, త్రివేది, మరి వారి కోసం చక్రవర్తి గారి సంగీతం సమకూర్చినటువంటి ఈ సూపర్ హిట్ పాట మీ అందరి కోసం.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా

0: Gandhi Shilp Bazaar, Crafts of India, a grand exhibition and sale of handicrafts and handlooms. Telangana Kalabharati, NTR Stadium, opposite Indira Park, Kavadiguda, Hyderabad. August 29th nundi, September 7th varaku. Commissioner Hastakalala Abhirudhi Shaka, Bharata Prabhutva Jowli Mantritva Shaka Saujanyamto, Telangana Handicrafts Development Corporation Adhvaryamlo, Desavyaptanga Tayaraina Hastakala Vastulu, Cheneta Vastrakala Pradarsana, Inka Amakalu. Randi, Notabik Paiga Stars lo Airport Chesina Adbhutamaina Hastakalala, Cheneta Pradarsananu వీక్షించండి, కొనుగోలు చేయండి, చేతి వృత్తులను ప్రోత్సహించండి.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ లో నెక్స్ట్ మనకు మెసేజ్ చేసినటువంటి శ్రోతలు ఆర్మూర్ నుంచి రాధా కుమారస్వామి, రియాన్ష్ సహర్ష్ మెసేజ్ చేశారు. మరి ఇవాళ మన ఎవర్ గ్రీన్ హిట్స్ లో జగదేక వీరుడు, అతిలోక సుందరి సినిమాల నుంచి బ్లాక్ బస్టర్ పాటను వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. తప్పకుండా మీరు అడిగినటువంటి పాట మీకోసం. మరి తెలుగు సినిమాల్లోనే క్లాసిక్ గా నిలిచినటువంటి ఈ సినిమాల నుంచి ఈ పాట

0: తక్కువ వడ్డీకి లోన్ కావాలా? అదిను యాప్ ద్వారా? అరే వా,
1: చిక్కుకున్నాడు. తెలియని యాప్ తో జాగ్రత్త.
2: ఆర్బీఐ అంటుంది,
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: ఎవర్ గ్రీన్ హిట్స్ లో బ్లాక్ బస్టర్ పాటలు వింటున్నాం అండ్ మెగాస్టార్ సాంగ్ల మీద సాంగ్లు రిక్వెస్ట్ చేస్తున్నారు లిజనర్స్. మరి నెక్స్ట్ మనకు మెసేజ్ చేసినటువంటి లిజనర్ గుడిమల్ కపూర్ మార్కెట్ నుంచి సాయి కుమార్. మరి సాయి కుమార్, ఇవాళ మన ఎవర్ గ్రీన్ హిట్స్లో స్టేట్ రౌడీ సినిమాల నుంచి చుక్కల పల్లకిలో పాట మాకోసం ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ వినిపించండి అని అన్నారు. తప్పకుండా తప్పకుండా తప్పకుండా మీరు అడిగినటువంటి పాట వినిపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ మెసేజింగ్. అలాగే ఇదే పాటను కోరుతున్నటువంటి శ్రోతలు హనుమకొండ జిల్లా కాజీపేట మండలం తారాలపల్లి నుంచి బుచ్చయ్య మరియు వారి కుటుంబ సభ్యులు, వారి కోసం ఈ పాట.

0: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. నేను మీ ఆర్జే శ్రీని మాట్లాడుతున్నాను. అండ్ నెక్స్ట్ మనకు మెసేజ్ చేసినటువంటి శ్రోతలు కల్వకుర్తి నాగర్ కర్నూలు జిల్లా నుంచి నేదునూరి కళ్యాణ్ చారి మెసేజ్ చేశారు. మరి మాకోసం ఆఖరి పోరాటం సినిమా నుంచి పాట వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. తప్పకుండా మీరు అడిగినటువంటి పాట వినిపిస్తాను. అలాగే ఇదే పాటను కోరుతున్నటువంటి శ్రోతలు ఇబ్రహీంపట్నం ఆదిపట్ల నుంచి గోపీకృష్ణ ఉమావతి, మరి మీకోసం ఈ బ్లాక్ బస్టర్ పాట స్టిచ్ ఉండాలి.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి.
2: ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
3: వెల్కమ్ బ్యాక్ దోస్తో, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదమే. నేను మీ ఆర్జిస్ట్రీని మాట్లాడుతున్నాను. అండ్ ఎవర్ గ్రీన్ హిట్స్లో ఇవాళ 1985 నుంచి 1990 మధ్య విడుదలైనటువంటి సినిమాల నుంచి పాటలు వింటున్నాం. మరి నెక్స్ట్ మనకు మెసేజ్ చేసినటువంటి శ్రోతలు ఆర్మూర్ నుంచి ప్రేమ్నాథ్, కళావతి, శకుంతల, గౌరవ్, అనురాధ మెసేజ్ చేశారు. మరి వారు వినాలనుకునే పాట అడవి దొంగ సినిమాల నుంచి వీర విక్రమధీర అనే పాట వినాలనుకుంటున్నారు. అలాగే ఇదే పాటను కోరుతున్నటువంటి శ్రోతలు రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుండి బిజిలి వెంకటేష్, శ్యామల, అయాన్ష్, సియాన్, పాండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మ, బ్రహ్మయ్య మరియు వారి కుటుంబ సభ్యులు. మరి వారి కోసం ఈ పాట స్టిటీ ఉందా.

0: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్హెచ్జీస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ, బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
1: పీఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పీఎంకేఎస్వై, పీఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యూఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, సిజిటిఎంఎస్సి.
0: మరిన్ని వివరాల కోసం

0: జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డీజీఎఫ్పీఎస్ ను సంప్రదించగలరు.
1: వెల్కమ్ బ్యాక్ దోస్తు, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదమైన నేను మీ ఆర్జశ్రీని మాట్లాడుతున్నాను. అండ్ ఇవాళ మన ఎవర్ గ్రీన్ హిట్స్ లో 1985 నుంచి 1990 మధ్య విడుదలైనటువంటి సూపర్ హిట్ పాటలు వింటున్నాం కదా. మరి నెక్స్ట్ మనకు మెసేజ్ చేసినటువంటి శ్రోతలు రాయగిరి నుంచి దాసరి రవి మెసేజ్ చేశారు. మరి వారి వాళ్ళ మన షోలో 20వ శతాబ్దం సినిమాల నుంచి నా ప్రేమ నవ పారిజాతం అనే పాట పా సూపర్ హిట్ పాట మరి వినాలనుకుంటున్నారు. అలాగే ఇదే పాటను కోరుతున్నటువంటి శ్రోతలు ఘట్కేసర్ నుంచి లోకేష్, సన్నీ, వికాస్, కనీష్, రాజన్ మరియు వైష్ణవి. మరి వారి కోసం ఈ బ్లాక్ బస్టర్ పాట మీ అందరి కోసం ఎవర్ గ్రీన్ హిట్స్లో.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ లో మరి నెక్స్ట్ మెసేజ్ చేసినటువంటి శ్రోతలు విష్ణు బేగంపేట ఓల్డ్ ఎయిర్పోర్ట్ నుంచి మెసేజ్ చేశారు. అలాగే ఎస్ఎం అరవిందాచారి, లావణ్య, సీతారాం బాగ్ నుంచి మెసేజ్ చేశారు. మరి మాకోసం ఇవాళ మన ఎవర్ గ్రీన్ హిట్స్ లో బొబ్బిలి రాజా సినిమాల నుంచి, మరి అందరికీ తెలుసు ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ పాట ఉందో, మరి ఆ బ్లాక్ బస్టర్ పాటనే రిక్వెస్ట్ చేస్తున్నారు. మరి మీకోసం ఈ పాట ఎవర్ గ్రీన్ హిట్స్ లో.

0: ఎస్ దోస్తు, మరి విన్నారు కదా, ఇవాళ మన ఎవర్ గ్రీన్ హిట్స్లో బ్లాక్ బస్టర్ పాటల్ని 1985 నుంచి 1990 మధ్య విడుదలైనటువంటి సూపర్ హిట్ పాటలన్నీ వినేసి ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. మరి మీ ఆర్జే శ్రీని మీ అందరికీ గుడ్ బై చెప్పేసే టైం దగ్గరికి వచ్చేసింది. మరి మరో షోలో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అప్పటిదాకా దిస్ ఈస్ యువర్ ఆర్జే శ్రీని సైనింగ్ ఆఫ్.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. నీట్ యూజీ 2026 ఎంబీబీఎస్ ఫేజ్ వన్ కౌన్సిలింగ్ వెబ్ ఆప్షన్ నమోదుకు మరో గంట సమయం గడువు మాత్రమే మిగిలి ఉందని కేఎన్ఆర్యుహెచ్ఎస్ అభ్యర్థులను అలర్ట్ చేసింది. వెబ్ ఆప్షన్ నమోదుకు ఈ మధ్యాహ్నం 12 గంటల వరకే అవకాశం ఉందని వెల్లడించింది. ఫేజ్ వన్లో వెబ్ ఆప్షన్ నమోదు చేయని అభ్యర్థులు తదుపరి కౌన్సిలింగ్ దశల్లో ఆప్షన్ నమోదు చేసుకునేందుకు అర్హులు కారని అధికారులు స్పష్టం చేశారు. అభ్యర్థులు గమనించగలరు. హైదరాబాద్ను దేశంలోనే అతిపెద్ద గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా తీర్చిదిద్దే దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ బృందం 19 నుంచి 29 వరకు బ్రిటన్, అమెరికాల్లో పర్యటించి పలు ప్రముఖ విశ్వవిద్యాలయాలతో చర్చలు జరిపింది. చేయూత సామాజిక భద్రత పెన్షన్ల దరఖాస్తుల గడువును ప్రభుత్వం మరో 15 రోజుల పాటు పొడిగించింది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక ఆదేశాల మేరకు దరఖాస్తుల స్వీకరణ గడువును 15 సెప్టెంబర్ వరకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంతో పాటు నల్గొండ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి నివాసంపై కాంగ్రెస్ శ్రేణుల దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. ఔటర్ రింగ్ రోడ్ పరిధిలోని అల్పాదాయ వర్గాలకు సొంత ఇల్లు కల్పించే ఇందిరమ్మ ఇళ్ళు టవర్స్ పథకంలో తొలి విడతగా 7340 ప్లాట్ల కలబ్దిదారుల ఎంపిక కోసం నిర్వహించిన లాటరీ ప్రక్రియ పూర్తయింది. 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 4 రోజుల పాటు నిర్వహించిన ఈ లాటరీని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి 28 ప్రారంభించారు. 7340 ఫ్లాట్లకు 60720 దరఖాస్తులు రాగా పూర్తి పారదర్శకంగా లాటరీ నిర్వహించారు. 16 రక్షణ రంగ ప్రభుత్వ సంస్థల వార్షిక పనితీరును రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రేపు న్యూఢిల్లీలో సమీక్షిస్తారు.

రాష్ట్రవ్యాప్తంగా సోమవారం మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు. 553 ప్రాంతాల్లో ఈ కార్యక్రమం జరగగా ప్రజల నుంచి మొత్తం 3,319 వినతులు స్వీకరించిన అధికారులు వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టారు. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు 12:30 జాతీయ వార్తల్లో.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 11:03.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 11:03.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
0: ఈ గుర్తుకొస్తున్నాయిలో మనం మాట్లాడుకుందాం. తన అమ్ముల పొదిలో బ్రహ్మాస్త్రాలైన నృత్యాలు పోరాటాలు లేకుండా మెగాస్టార్ హోదాని పక్కన పెట్టేసి ఒక సామాన్యుడిలాగా కథలో ఒదిగిపోయి చిరంజీవి చేసిన అసామాన్య చిత్రం అది. ఆయన మిగతా సినిమాలు బాక్సాఫీసుల ముంచెత్తిన సునామీలైతే ఈ సినిమా ఒక నయాగరా జలపాతం. ఎందుకే ఆ సినిమా ఏంటో తెలుసుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి గుర్తుకొస్తున్నాయి, వింటున్నారు. సమయం 11:07. నిజానికి చిరంజీవి సినిమా అంటే బ్రేక్ డాన్సులు, ఫైట్స్కు పెట్టింది పేరు కదా. అలాంటివి పక్కన పెట్టి చేసిన ఈ సినిమా మసిపట్టిన సాంప్రదాయాలకు, మసకబారిన సిద్ధాంతాలకు ఎదురొడ్డి నిలిచి ఛాందసాన్ని ఛేదించే ఒక అద్భుతమైన ప్రయత్నం. అదే రుద్రవీణ సినిమా. వాస్తవానికి ఈ సినిమాకి ముందు ఈ సినిమాలో గణపతి శాస్త్రి బిళహరి రాగంలో నిష్ణాతుడు కాబట్టి బిళహరి అని పెడదాం అనుకున్నారట. చివరికి గణపతి శాస్త్రి స్వభావమే రుద్రావతారం కాబట్టి రుద్రవీణ అని ఖరారు చేశారు. మరి రుద్రవీణ సినిమా విశేషాలు తెలుసుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: గుర్తుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయి. సమయం 11:14. రుద్రవీణ సినిమా విశేషాలు తెలుసుకుంటున్నాం కదా. 1987లో మెగాస్టార్ చిరంజీవి వరుస విజయాలతో స్టార్డమ్ అనుభవిస్తున్న రోజులవి. వరుసగా కమర్షియల్ సినిమాలు, అవి 90% హిట్స్. కానీ మెగాస్టార్లో ఏదో అసంతృప్తి, తనలో ఉన్న నటుడిని సంతృప్తి పరిచే సినిమాలు చేయట్లేదే అని. అదే టైంలోనే బాలచందర్ రుద్రవీణ కథ తాను ఎదురుచూస్తున్న అద్భుతం అనిపించింది. కొంచెం నేటివిటీ మిస్ అవుతుందేమో అని సందేహించినా కూడా కొన్ని చర్చల తర్వాత ఆ సినిమా ఒప్పుకున్నారు. చిరంజీవి, శోభన హీరో హీరోయిన్లుగా, జెమిని గణేషన్ కీలక పాత్రలో, బాలచందర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అంజని ప్రొడక్షన్స్ బ్యానర్పై నాగబాబు నిర్మించారు ఈ సినిమాని. ఇంకా తెలుసుకుందాం, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
2: చీకటమ్మ చీకటి, ముసటైన చీకటి, ఎచ్చనైన

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
2: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి. సమయం 11:26. ఇక రుద్రవీణ సినిమా విశేషాలు తెలుసుకుంటున్నాం కదా. రుద్రవీణ సమాజానికి పనికొచ్చే సినిమా, కరుడుగట్టిన కులాధిపత్యంపై కత్తి దూసిన సినిమా ఇది. మనుషులను దిగజార్చుతున్న మద్యపానంపై నిషేధం విధించాలని మొట్టికాయలు వేసి మరీ చెప్పిన సినిమా ఇది. సమాజంలో విపరీతంగా అంతరాలున్న 80ల్లోనే సమసమాజ స్థాపన గురించి చాలా ధైర్యంగా ఈ సినిమాలో చర్చించారు. అలా అని ఎక్కడా సందేశాలు ఇస్తున్నట్టు అనిపించదు. శృతిమెత్తని వినోదాన్ని రంగరిస్తూ ఒక షుగర్ కోటెడ్ పిల్లగా బాలచందర్ ఈ చిత్రాన్ని రూపొందించారు. బలవంతంగా సందేశం ఇవ్వకుండా కథలోని పాత్రల సంఘర్షణ ద్వారా తాను చెప్పాలనుకున్న విషయాన్ని ప్రేక్షకులకు అర్థమయ్యేలా చేశారు బాలచందర్.

0: గుర్తుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
1: రుద్రవీణ సినిమా విశేషాలు తెలుసుకుంటున్నాం గుర్తుకొస్తున్నాయిలో. ఇక చిరంజీవి పోషించిన సూర్యనారాయణ శాస్త్రి పాత్ర ఒక రకంగా రెవల్యూషనరీ క్యారెక్టర్. చుట్టూ జరిగే సంఘటనలు చూసి చెలించిపోతూ అగ్నిపర్వతంలా రగిలే పాత్ర అయింది. సామ్యవాద ధోరణిలో తండ్రితో విభేదించి ఎదిరించడం, ఆచారాలకు ప్రాణం పెట్టే కుటుంబ నేపథ్యంలో పుట్టి కూడా హరిజన యువతిని ప్రేమించడం, ఇది సూర్యనారాయణ శాస్త్రి పాత్ర. ఆ పల్లెటూరులో అన్ని సమస్యలకు కారణమైన మద్యపానంపై ఒంటరి పోరాటం చేస్తాడు. చివరికి అందరినీ ఒకతాటిపై తీసుకొచ్చి ఊరిని బాగు చేస్తాడు. ఇది క్లుప్తంగా సినిమా కథ.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జరిచేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
2: రుద్రవీణ సినిమా విశేషాలు తెలుసుకుంటున్నాం గుర్తుకొస్తున్నాయిలో. రుద్రవీణ అనేది కేవలం ఒక సంగీత వాయిద్యం పేరు కాదు. సినిమాల్లో సంగీతం ఒక మార్పుకు సాధనంగా మారుతుంది. సంగీతాన్ని కేవలం ఒక కళగా కాకుండా సమాజంలో మార్పు తీసుకురాగల శక్తిగా చూపించడం ఈ సినిమా ప్రత్యేకత. ఒక కళాకారుడు తన కళతో సమాజాన్ని మార్చగలడా? సాంప్రదాయం పేరుతో జరుగుతున్న తప్పును ప్రశ్నించగలడా? మనిషిని మనిషిగా చూడటం

ఒకటే అసలు ధర్మం ఉందా? ఇలాంటి ప్రశ్నలను సమాజంపై సంధించిన సినిమా రుద్రవీణ. కళకు సంగీతానికి విలువ ఉండాలి, అంటే అది మనుషుల మధ్య గోడను కూల్చాలి అనే సందేశం ఇచ్చింది ఈ సినిమా.

0: గ్రామ స్వరాజ్యమే దేశ స్వరాజ్యమని చెప్పిన గాంధీ సిద్ధాంతానికి నిలువుటద్దం ఈ రుద్రవీణ సినిమా. మొత్తానికి గొప్ప విలువలు గల సినిమాగా రుద్రవీణ నిలిచిపోయింది, ఎప్పటికీ నిలిచిపోతుంది. ఆస్కార్ ఎంట్రీ పొందిన తొలి సౌత్ సినిమాగా రుద్రవీణ చరిత్ర సృష్టించింది. రుద్రవీణ పలికించిన రాగాలు సినీ ప్రియులను అలరించాయి.
1: ఒంటరిగా దిగులు బరువు మోయబోకునేస్తాం, మౌనం చూపిస్తుందా సమస్యలకు మార్గం, కష్టం వస్తేనే కదా గుండె బలం తెలిసేది, దుఃఖానికి తల వంచితే తెలివికింక విలువేది, మంచైనా చెడ్డైనా పంచుకోను మేలేనా, ఆ మాత్రం ఆత్మీయతకైన పనికిరానా, ఎవరితో ఏమాత్రం పంచుకోను వీలు లేని, అంతటి ఏకాంతమైన చింతలేమిటండి. చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది, చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది, చెప్పాలి.

చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది, చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది. ఏటి పొడుగు నా వసంతం ఒకటే నా కాలం, ఏది మరి మిగతా కాలాలకు తాళం. నిట్టూర్పుల వడగాలుల శృతిలో ఒకడు, కంటి నీటి కుంభవృష్టి జడిలో ఇంకొకడు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 12:01 చైతన్య స్ఫూర్తి కార్యక్రమానికి స్వాగతం. నీలాంటి వాళ్ల దగ్గర మేము వస్తువులు కొనం అని అబ్బాయి మొహం మీదే తలుపులు వేసేశారు. దొంగగా కూడా ముద్ర వేశారు. ఇండియన్ అని అవమానించారు. అన్ని తట్టుకుని పరిస్థితులకు ఎదురెళ్లి 800,00,000 కోట్ల విలువైన సంస్థను స్థాపించి కెనడా బఫెట్గా ఎదిగారాయన. ఎంతకైనా ఎవరో తెలుసుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: చైతన్య స్ఫూర్తి వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి. సమయం 12:11. ఇక ఆయన పేరు ప్రేమ్ వత్స. పుట్టింది పెరిగింది హైదరాబాద్లోనే. చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోతే బంధువుల దయతో చదువుకున్నారు. ఒక పేరు పొందిన స్కూల్కి ప్రిన్సిపాల్గా సేవలందించారు హైదరాబాద్లోనే. పై చదువులు చదువుకోవాలన్న ఉద్దేశంతో కెనడా వెళ్లారు. అక్కడున్న ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇండియా నుంచి $8 కంటే ఎక్కువ సొమ్ము తీసుకురాకూడదు. దాంతో ప్రేమ్ కెనడాలో కష్టపడుతూ ఇంటింటికి తిరిగి ఏసీలు, ఫర్నేసులు అమ్మేవారు. ఆ క్రమంలో ఎన్నో అవమానాలు అన్నీ ఎదుర్కొంటూ ఒకసారి ఒక ఇన్సూరెన్స్ కంపెనీ మేనేజర్ ఇంటి తలుపు కొట్టారు. అతనికి ప్రేమ్లో ఒక సేల్స్ మ్యాన్ కాకుండా తెలివైన ఇన్వెస్టర్ కల్పించారు. దాంతో ఆయన మా కంపెనీలో ఖాళీలున్నాయి, రేపు ఇంటర్వ్యూకి రా అని పిలిచారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్హెచ్జీస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. కేఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ, బ్యాంకులు మరియు సంబంధిత శాఖలకు సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశు శోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
1: కేఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యూఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
0: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డీజీఎఫ్టీఎస్ ను సంప్రదించగలరు.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి మీరు వింటున్నారు చైతన్య స్ఫూర్తి. సమయం 12:21. ఇక ప్రేమ్ వత్స అనే ఇన్వెస్టర్ గురించి, ప్రేమ్ వత్స అనే వ్యాపారవేత్త గురించి తెలుసుకుంటున్నాం కదా. ఇక ఒక ఇంటి తలుపు కొట్టినప్పుడు, సేల్స్ మ్యాన్ లో పనిచేస్తున్నప్పుడు ఒక ఇంటి తలుపు కొట్టారు. ఆ ఇన్వెస్టర్, మా కంపెనీలో ఖాళీలు ఉన్నాయి, రేపు ఇంటర్వ్యూకి రా అని పిలిచారు. ఆ ఇంటర్వ్యూకి వెళ్తున్నప్పుడే పోలీసులు దొంగ అని అరెస్ట్ చేశారు. అవమానాన్ని భరించి ఆలస్యమైన ఇంటర్వ్యూకి హాజరయ్యారు ప్రేమ్. అధికారులకి జరిగింది చెప్పారు. అంత ఒత్తిడిలో కూడా ప్రశాంతంగా ఉండడం వాళ్ళకి నచ్చింది, సెలెక్టెడ్ అని చెప్పారు. అలా కంపెనీలో చేరిన ప్రేమ్కి బాస్ ఇచ్చిన సలహా ఏమిటంటే, వారన్ బఫెట్ రాసిన వార్షిక నివేదికలు చదవమని. ఆ సలహా ప్రేమ్ పైన ఎంతో ప్రభావం చూపింది. 9 సంవత్సరాల్లో అదే కంపెనీకి వైస్ ప్రెసిడెంట్గా ఎదిగారు ప్రేమ్. మరో ఏడాది 10వ ఏడాదిలో దివాలా తీస్తున్న ఒక ఇన్సూరెన్స్ కంపెనీని కొని లాభాల బాట పట్టించి కెనడా వారన్ బఫెట్ అనిపించుకున్నారు. ఇంకా మాట్లాడుకుందాం, ఇంటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీచేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఆకాశవాణి స్టూడియోస్లో 12:27. ఇక ప్రేమవత్స, మన దేశంలో బెంగళూరు విమానాశ్రయంలో ఇంకా కొన్ని బ్యాంకుల్లో పర్యాటక రంగాల్లో కూడా బోలెడు పెట్టుబడులు పెట్టారు. ప్రపంచంలోని వివిధ దేశాల్లో పెట్టుబడులు పెట్టిన ప్రేమవత్స తన కంపెనీ విలువని దాదాపు 800,000 కోట్లకు తీసుకెళ్లారు. మరోవైపు తను పుట్టి పెరిగిన భారత ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఐఐటి మెడ్రాస్లోని సుధా గోపాలకృష్ణన్ అనే బ్రెయిన్ సెంటర్కి 41 కోట్ల విరాళం అందించారు. తన కంపెనీ పేరుతో చారిటబుల్ ఫౌండేషన్ స్థాపించి దేశంలో కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న పేదలకి డయాలసిస్ సెంటర్ల ద్వారా సేవలు అందిస్తున్నారు. తొలి రోజుల్లో ఎదురైన అవమానాలకి కష్టాలకి వెనక్కి తగ్గి ఉంటే ఈరోజు ప్రేమవత్స ఈ స్థాయిలో ఉండేవారు కాదు కదా.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ఉగ్రవాద నిధులు, నియామకాలు, సురక్షిత ఆశ్రయాల పూర్తి వ్యవస్థ నిర్మూలించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ షాంఘై సహకార సంస్థ సభ్య దేశాలను కోరారు. భారత్ సాధించిన 7.8% ఆర్థిక వృద్ధి 140 కోట్ల మంది పౌరుల కష్టపడే తత్వానికి, సమిష్టి సంకల్పానికి నిదర్శనమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. సింధు జలాల ఒప్పందానికి సంబంధించి ప్రపంచ బ్యాంక్ ఏర్పాటు చేసిన మధ్యవర్తిత్వ కోర్టు ఇచ్చిన తీర్పును మన దేశం తిరస్కరించింది. అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ అంతర్జాతీయ ఫుట్బాల్ నుంచి విరమించుకుంటున్నట్లు ప్రకటించారు. కిర్గిస్థాన్ రాజధాని బిష్కెక్ లో జరుగుతున్న 26వ షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రసంగించారు. ఉగ్రవాద నిధులు, నియామకాలు, రాడికలైజేషన్, సురక్షిత ఆశ్రయాల పూర్తి వ్యవస్థను నిర్మూలించాలని ఆయన సభ్యదేశాన్ని కోరారు. ఉగ్రవాదం విషయంలో ద్వంద్వ ప్రమాణాలకు తావు ఉండకూడదని ఆయన స్పష్టం చేశారు. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో కొనసాగుతున్న సంఘర్షణలపై కూడా మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. యుద్ధాలు, ఘర్షణలు ఏ సమస్యకు పరిష్కారం కాదని, చర్చలు దౌత్య మార్గం ద్వారానే అన్ని వివాదాలు పరిష్కారమవ్వాలని ఆయన చెప్పారు. మార్కెట్లను అనుసంధానించి, వాణిజ్యాన్ని సులభతరం చేసి, అభివృద్ధికి కొత్త మార్గాలను తెరిచే అన్ని ప్రయత్నాలకు భారత్ మద్దతిస్తుందని కూడా ప్రధానమంత్రి చెప్పారు. అయితే ఎటువంటి ప్రయత్నాలైనప్పటికీ అన్ని దేశాల సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను పూర్తిగా గౌరవించాలని కూడా ప్రధానమంత్రి ఉద్ఘాటించారు. ఈ సదస్సును ఉద్దేశించి ప్రసంగిస్తూ గత ఏడాది షాంఘై సహకార సంస్థ సివిలైజేషన్ సంభాషణ వేదికను భారత్ ప్రతిపాదించిందని మోదీ వెల్లడించారు. ఈ ఏడాది మొదటి సమావేశం మన దేశంలో జరుగుతుందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. భారత్ సాధించిన 8% ఆర్థిక వృద్ధి 140 కోట్ల మంది పౌరుల శ్రామిక తత్వానికి, సమిష్టి సంకల్పానికి నిదర్శనమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఈరోజు సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ చేస్తూ కోవిడ్ మహమ్మారి సమయం నుంచి కొనసాగుతున్న యుద్ధాలు, అస్థిరత వంటి అంతర్జాతీయ సమస్యలు ఉన్నప్పటికీ భారత్ వేగంగా పురోగమిస్తోందని మోదీ అన్నారు. ఈ వృద్ధిని నిలకడగా కొనసాగించాలంటే ఆత్మ నిర్భర్ భారత్ గా ఆవిర్భవించడం ఎంతో ముఖ్యమని మోదీ చెప్పారు.
1: దేశవాసియో కో బహుత్ బహుత్ బధాయి. 7.8% గ్రోత్, దేశ్ ఖుషియో సే భర్ గయా. దేశవాసియో కో మే బధాయి దేతా హూం ఉన్కే సంకల్ప శక్తి కే లియే, ఉన్కే పురుషార్థ్ కే లియే. ఏక్ సామూహిక శక్తి కా ఏక్ ప్రతిబింబ హై. దునియా యుద్ధ మే డుబి హుయి, చారో తరఫ్ యుద్ధ కీ ఖబరే ఆ రహీ. విశ్వ సంకటో సే గిరా హువా హై. సప్లై చైన్ పూరి తరహ డిస్టర్బ్ హై. 2020 మే కోవిడ్ కాల్ సే లేకర్ అబ్ తక్ కహీం పర్ భీ స్థిరతా నజర్ నహీ ఆ రహీ హై. ఉస్కే బావజూద్ భీ భారత్ తేజ్ గతి సే ప్రగతి కర్ రహా హై.
0: 7.8% అభివృద్ధి రేటు కేవలం పౌరుల శ్రమకు ఫలితమని ఆయన అన్నారు. పౌరులు స్వదేశీ వస్తువులు స్వీకరించాలని, లోకల్ వోకల్ ఫర్ లోకల్ ను ప్రోత్సహించాలని, మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులను ఆదరించాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. పౌరులు

విదేశీ ప్రయాణాలు తగ్గించుకోవాలని, విదేశాల్లో వివాహాలు ప్లాన్ చేసుకోవడం మానుకోవాలని, అవసరం లేకపోతే బంగారం కొనుగోలు చేయవద్దని కూడా ప్రధానమంత్రి విజయం చేశారు. స్వదేశీ పద్ధతిని పాటిస్తే స్వాతంత్ర వజ్రోత్సవాల నాటికి వికసిత భారత ఆకాంక్ష నెరవేరుతుందనే నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు. దేశీయ ఉత్పత్తి సామర్థ్యం ఉన్నప్పటికీ, ఇంధనం ఎరువుల దిగుమతులపై ఆధారపడి ఉన్నప్పటికీ తన వృద్ధికి ఎలాంటి ఆటంకం కలగకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో వచ్చే మార్పులకు తగినట్లుగా భారత్ సర్దుబాటు చేసుకోగలదన్న విషయం నిరూపితమైందని కేంద్ర ఆర్థిక కార్పొరేట్ వ్యవహారాల మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. భారతదేశం వెలుపల నుంచి వచ్చే సవాళ్లను ఎదుర్కోగల శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థ అని ఆర్థిక మంత్రి అభివర్ణించినట్లు వార్తలు తెలియజేస్తున్నాయి. ప్రపంచంలో మునుపెన్నడూ లేనంతగా ముడి చమురు పెట్రోలియం ఉత్పత్తులను దిగుమతికి చేసుకునే దేశాల్లో భారత్ ఒకటి. కొన్ని దేశీయ ఉత్పత్తి సామర్థ్యాలు ఉన్నప్పటికీ అనేక ఎరువులను, వాటి ముడి పదార్థాలను కూడా దిగుమతి చేసుకుంటున్నామని ఆర్థిక మంత్రి వెల్లడించారు. ఆర్థిక వ్యవస్థకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఎప్పటికప్పుడు తన అంచనాలు వెల్లడిస్తుందని, సూచికలు సానుకూల దిశలోనే ముందుకు సాగుతున్నాయని ఆర్థిక మంత్రి అన్నారు. బెల్జియం ప్రధానమంత్రి బాడ్డి వేవర్ రేపటి నుంచి 3 రోజుల పాటు భారతదేశంలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన మన ప్రధానమంత్రితో ద్వైపాక్షిక సంబంధాల పూర్తి స్థాయి అంశాలపై, ప్రాంతీయ ప్రపంచ అంశాలపై ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. భారత్ యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పంద నేపథ్యంలో ఒక వాణిజ్య కార్యక్రమంలో బెల్జియం ప్రధానమంత్రి ముఖ్య ప్రసంగం చేస్తారు. ముంబైలో వజ్రాలు, ఓడరేవులు, లాజిస్టిక్స్ రంగాలకు చెందిన వివిధ భాగస్వాములతో సమావేశమవుతారు. ఈ పర్యటన భారత్ బెల్జియం భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఒక అవకాశాన్ని ఇస్తుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. సింధు జలాల ఒప్పందానికి సంబంధించి ప్రపంచ బ్యాంక్ ఏర్పాటు చేసిన మధ్యవర్తిత్వ కోర్టు ఇచ్చిన తీర్పును భారత్ తిరస్కరించింది. ఆ ట్రిబ్యునల్ అధికార పరిధిని తోసిపుచ్చుతూ దాని నిర్ణయాలు చట్టవిరుద్ధమని తాము భావిస్తున్నట్లు పేర్కొంది. ఈ మధ్యవర్తిత్వ ధర్మాసనాన్ని తాము ఏనాడూ గుర్తించలేదని, విచారణలో తాము పాల్గొనలేదని, అటువంటి తీర్పు సంఘం తీర్పులకు తాము కట్టుబడి ఉండబోమని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక సోషల్ మీడియా పోస్టులో స్పష్టం చేసింది. సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేశామని న్యూఢిల్లీ మరోసారి తన విధానాన్ని స్పష్టం చేసింది. నేపాల్లోని త్రిశూలి 3A జల విద్యుత్ ప్రాజెక్టు ప్రాంతంలో మట్టితో నిండిపోయిన సొరంగాల్లో చిక్కుకుపోయినట్లు భావిస్తున్న 600కు పైగా కార్మికులను రక్షించేందుకు సహాయ బృందాలు గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. సొరంగాలను శుభ్రం చేయడానికి, ప్రాణాలతో బయటపడిన వారి కోసం వెతకడానికి సిబ్బంది పేలుడు పదార్థాలు, భారీ యంత్రాలు, ఎయిర్ పంపులను ఉపయోగిస్తున్నారు. నేపాల్ విపత్తు నిర్వహణ అధికారిక సమాచారం ప్రకారం 939 మంది మరణించగా 592 మంది విదేశీ జాతీయులతో సహా 3925 మంది ఆచూకీ లేకుండా పోయారు. ఇప్పటి వరకు జల విద్యుత్ ప్రాజెక్టు నుంచి 279 మందిని రక్షించారు. దేశవ్యాప్తంగా 11,000 మందికి పైగా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రెస్క్యూ ఆపరేషన్తో పాటు బాధితుల గుర్తింపులో సహాయం చేసేందుకు మన దేశం ప్రత్యేక బృందాలను పంపింది. ఖాట్మండులో 19 మంది సభ్యులతో కూడిన భారతీయ ఫోరెన్సిక్ బృందం మృతదేహాల గుర్తింపు కోసం డిఎన్ఏ పరీక్షల్లో సహాయం చేస్తోంది. అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో హబ్ అండ్ స్పోక్ అంతర్జాతీయ విమాన సర్వీసులను పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఈ సాయంత్రం ప్రారంభిస్తారు. ఎయిర్ ఇండియా ద్వారా నడిచే తొలి ఈజీ కనెక్ట్ సర్వీస్ అహ్మదాబాద్ నుంచి బయలుదేరి ఢిల్లీ మీదుగా పలు అంతర్జాతీయ గమ్యస్థానాలకు వెళ్లే ప్రయాణికులను చేరవేస్తుంది. గుజరాత్ రాష్ట్రానికి ఎంతో కీలకమైన ఈ విమానయాన కార్యక్రమంలో గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ కూడా పాల్గొంటారు. ఈ సర్వీసుల ప్రారంభంతో భారతదేశంలో విస్తరిస్తున్న హబ్ అండ్ స్పోక్ అంతర్జాతీయ నెట్వర్క్లో వారణాసి, అమృత్సర్ల ద్వారా అహ్మదాబాద్ 3వ ప్రాంతీయ కేంద్రంగా ఆవిర్భవిస్తుంది. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా, రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేత్తో కలిసి చురుకైన పాలన, సమయానుకూల అమలు కోసం ఏర్పాటు చేసిన పీఎం ప్రగతి క్షయవ్యాధి నిర్మూలన కార్యక్రమం ప్రగతిని సమీక్షించారు. టీబీ ముక్త్ భారత్ అభియాన్ కోసం అంతర్మంత్రిత్వ శాఖల సమన్వయాన్ని బలోపేతం చేయడంపై ఈ సమావేశం దృష్టి సారించింది. క్షేత్రస్థాయిలో స్పష్టమైన ప్రచారం చేయడంపై సమీక్షలో ముఖ్యంగా దృష్టి సారించినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోషల్ మీడియాలో తెలియజేసింది. బంగ్లాదేశ్లో అల్పసంఖ్యాక వర్గాలపై జరుగుతున్న అకృత్యాలను అరికట్టడానికి తగిన చర్యలు తీసుకోవాలని సెక్యులర్ మిషన్, ఆల్ ఇండియా రెఫ్యూజీ ఫ్రంట్తో సహా 4 సంస్థలు పిలుపునిచ్చాయి. ప్రొఫెసర్ డాక్టర్ అబ్దుల్
பர்கத், ஷஹரியார் கபீர், நியாயவாதி ராணாதாஸ் குப்தா, சின்மய் கிருஷ்ணதாஸ் பிரம்மச்சாரி.

0: న్యాయం చేకూర్చాలని ఈ సంస్థలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. నిన్న కోల్కతాలో జరిగిన విలేకరుల సమావేశంలో బంగ్లాదేశ్లో 2024 ఆగస్టు 5వ తేదీన జరిగిన రాజకీయ మార్పు తర్వాత హిందువులపై దాడులు మరింత తీవ్రతరమయ్యాయని పేర్కొన్నారు. అర్జెంటీనాకు చెందిన ఫుట్బాల్ దిగ్గజం లయనల్ మెస్సీ తన రిటైర్మెంట్ ప్రకటించారు. 20 సంవత్సరాలు అర్జెంటీనా క్రీడాకారుడిగా తన కెరియర్కు ఆయన తెరదించారు. సుదీర్ఘమైన కెరియర్లో మెస్సీ 1 ప్రపంచకప్ విజయం, 2 కోపా అమెరికా టైటిళ్లు సాధించడంలో తన జట్టుకు దోహదం చేయడంతో పాటు దేశం తరఫున రికార్డు స్థాయిలో 207 మ్యాచ్ల్లో ప్రాతినిధ్యం వహించారు. ప్రపంచకప్ ఫైనల్లో స్పెయిన్ చేతిలో ఓటమి పాలైనప్పటి నుంచి ఈ నిర్ణయం తన మనసులో ఉందని, ఆ తర్వాత తన తండ్రి మరణం వల్ల తాను తప్పుకోవడానికి సమయం ఆసన్నమైందని తాను నమ్మానని మెస్సీ ఈ సందర్భంగా చెప్పేర్కొన్నారు. విశేషాలు మరొకసారి. ఉగ్రవాద నిధులు, నియామకాలు, సురక్షిత ఆశ్రయాల పూర్తి వ్యవస్థ నిర్మూలించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ షాంఘై సహకార సంస్థ సభ్య దేశాలను కోరారు. భారత్ సాధించిన 7.8% ఆర్థిక వృద్ధి 140 కోట్ల మంది పౌరుల కష్టపడే తత్వానికి, సమిష్టి సంకల్పానికి నిదర్శనమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. సింధు జలాల ఒప్పందానికి సంబంధించి ప్రపంచ బ్యాంక్ ఏర్పాటు చేసిన మధ్యవర్తిత్వ కోర్టు ఇచ్చిన తీర్పును మన దేశం తిరస్కరించింది. అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం లయనల్ మెస్సీ అంతర్జాతీయ ఫుట్బాల్ నుంచి విరమించుకుంటున్నట్లు ప్రకటించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 12:40. సూపర్ హిట్ సాంగ్స్ వింటారు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: సూపర్ హిట్ సాంగ్స్ వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి. సమయం 12:50. ఇంద్ర సినిమా నుంచి కేకే మహాలక్ష్మి పాడిన పాట విందాం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవిలత. తెలంగాణలో రైల్వే నెట్వర్క్ అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం అంకిత భావంతో పనిచేస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఆరోగ్యవంతమైన పోషకాహారం అందుకున్న సమాజంతోనే అభివృద్ది చెందిన భారత్ లక్ష్యం సాధ్యమవుతుందని ఈరోజు పోషణ్ మాహ్ను ప్రారంభించిన సందర్భంగా రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ పేర్కొన్నారు. చేయూత సామాజిక భద్రతా పెన్షన్ల దరఖాస్తుల గడువును ప్రభుత్వం మరో 15 రోజుల పాటు పొడిగించింది. డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో నిర్వహించనున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2026ను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదేశించారు. సెప్టెంబర్లో తెలంగాణలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణలో రైల్వే నెట్వర్క్ అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం అంకితభావంతో పనిచేస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మహబూబ్ నగర్ జడ్చర్ల రైల్వే స్టేషన్లలో ఆధునీకరణ పనులను పరిశీలించిన సందర్భంగా మాట్లాడుతూ ఆయన, రాష్ట్రంలో 42 రైల్వే స్టేషన్లను ఏకకాలంలో అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ది చేస్తున్నామని తెలిపారు. సికింద్రాబాద్ నుంచి మహబూబ్ నగర్ వరకు లైన్ డబ్లింగ్ పనులు పూర్తయ్యాయని, కర్నూలు వరకు కూడా త్వరలో పూర్తవుతాయని చెప్పారు. కాజీపేటలో రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పూర్తి కానుందని, దేశవ్యాప్తంగా ప్రకటించిన 7 బుల్లెట్ రైళ్లలో 3 తెలంగాణకు లభించాయని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ దోమలగూడలోని ఏవీ కళాశాలలో 5 రోజుల పోషణ్ మాహ్ కార్యక్రమాన్ని రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ ఈ ఉదయం ప్రారంభించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించిన అభివృద్ది చెందిన భారత్ లక్ష్యం ఆరోగ్యవంతమైన పోషకాహారం అందుకున్న సమాజంతోనే సాధ్యమవుతుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. 2014కు ముందు 38% పైగా చిన్నారులు సరైన పోషకాహారం అందక ఎదుగుదల లోపాలతో బాధపడేవారని, పునరుజ్జీవం పొందిన జాతీయ పోషకాహార మిషన్ కింద కేంద్ర ప్రభుత్వం 100 కోట్ల రూపాయలకు పైగా వెచ్చిస్తోందని లక్ష్మణ్ తెలిపారు. పాశ్చాత్య ఆహారపు అలవాట్లకు బదులుగా సాంప్రదాయ భారతీయ ఆహారాన్ని అనుసరించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
1: Portion Mah in the sense this entire month to make the students, children and more particularly the youth, to make them aware and see that every student becomes a volunteer, reach out to the sections who are not being brought under the umbrella of healthy society. Idi yuvathaku vidyarthulaku oka challenging task, endukante manamu aarogyanga manamu healthy ga manam maatrame fit ga unte adi saripodu. Mana samajam anta kuda aarogyanga unnapude oka aarogyakaramaitvanti samajam.
0: సెప్టెంబర్ 1 నుంచి 5 వరకు జరిగే ఈ కార్యక్రమాన్ని కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్స్ నిర్వహిస్తున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు రేపు ఢిల్లీలో పర్యటించనున్నారు. ముఖ్యమంత్రి కొద్దిసేపటి క్రితం శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి బయలుదేరి వెళ్లారు. ఈ పర్యటనలో భాగంగా ఈ మధ్యాహ్నం పలువురు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రంలోని కీలక ప్రాజెక్టులపై చర్చలు జరుపుతారు. హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుపై కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో

0: మామునూరు విమానాశ్రయం పురోగతిపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో సీఎం సమావేశమవుతారు. డిఫెన్స్ కంపెనీలతో ఒప్పందాల విషయమై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ను కలుస్తారు. చేయూత సామాజిక భద్రతా పెన్షన్ల దరఖాస్తుల గడువును ప్రభుత్వం మరో 15 రోజుల పాటు పొడిగించింది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క ఆదేశాల మేరకు దరఖాస్తుల స్వీకరణ గడువును సెప్టెంబర్ 15 వరకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. దరఖాస్తుల స్వీకరణలో ప్రజలకు పూర్తి సహకారం అందించాలని అధికారులను మంత్రి సీతక్క ఆదేశించారు. డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో నిర్వహించనున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2026 ను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదేశించారు. ప్రజాభవన్లో ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన ఆయన సమ్మిట్ ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ప్రత్యేక వార్ రూమ్ ఏర్పాటు చేయాలని సూచించారు. గణేష్ ఉత్సవాల ఏర్పాట్లపై హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ఎంసీఆర్హెచ్ఆర్డీలో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు వి హనుమంతరావు, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, నవీన్ యాదవ్, డీజీపీ సివి ఆనంద్, పోలీస్ కమిషనర్లు, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, కలెక్టర్లు, జీహెచ్ఎంసీ మున్సిపల్ కమిషనర్లు, వివిధ శాఖల అధికారులు, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం చౌటిగూడెంలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క పర్యటించి హైదరాబాద్లో హత్యకు గురైన గిరిజన యువతి నర్స్ ఊకే శిరీష కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని మంత్రి సీతక్క హామీ ఇచ్చారు. గౌరవెల్లి ప్రాజెక్టు కాలువల నిర్మాణానికి రాష్ట ప్రభుత్వం మంజూరు చేసిన 250 కోట్ల రూపాయలను సద్వినియోగం చేస్తూ భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. సిద్దిపేట జిల్లా కలెక్టరేట్లో రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రి ఈ ఆదేశాలు జారీ చేశారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పలు అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. మంత్రి ధనసరి అనసూయ సీతక్కతో కలిసి విద్యుత్ సబ్స్టేషన్ను ప్రారంభించారు. అలాగే కేసముద్రం మున్సిపాలిటీ కార్యాలయ భవనానికి ఇనుగుర్తి, సీరోలు, దంతాలపల్లి మండలాల్లో తహసీల్దార్ కార్యాలయాలకు మంత్రి శంకుస్థాపన చేశారు. నారాయణపురంలో దాదాపు 60 ఏళ్లుగా పరిష్కారం కాని అసైన్డ్ భూముల సమస్యను పరిష్కరించి 780 మంది రైతులకు 1378 ఎకరాలకు సంబంధించిన భూ ఆధార్తో కూడిన పట్టాదార్ పాస్ పుస్తకాలను మంత్రి పంపిణీ చేశారు. వేములవాడలోని శ్రీ భీమేశ్వర స్వామిని ఈ ఉదయం రాష్ట ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, సభ్యులు రాంబాబు నాయక్ దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మాట్లాడుతూ ఆయన,
1: తెలంగాణ రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు పడాలని, రైతుల కష్టాలు పోవాలని, తెలంగాణ ప్రజలందరూ కూడా సుఖభోగాలతో ఉండాలని చెప్పి ఈ ప్రభుత్వం చేసే కార్యక్రమం అందరూ కూడా ప్రజలకు చేరువగా ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకు అందరికి అంది అందరూ కూడా సుశాంతులతో ఉండాలని చెప్పి కూడా రాజన్న గారు కోరుకోవడం జరిగింది.
0: సెప్టెంబర్లో తెలంగాణలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కేంద్ర భూ విజ్ఞాన శాస్త్ర మంత్రిత్వ శాఖ పరిధిలోని ఐఎండీ సెప్టెంబర్ నెల వాతావరణ నివేదికను ఈరోజు విడుదల చేసింది. దీర్ఘకాలిక సగటు వర్షపాతంలో 91% కంటే తక్కువ వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. బీజేపీ రాష్ట్ర కార్యాలయం, నల్గొండ జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి నివాసంపై కాంగ్రెస్ శ్రేణుల దాడిని బీజేపీ నేతలు తీవ్రంగా ఖండించారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు 22A భూముల అంశాలపై ప్రశ్నించినందుకే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని, వర్షిత్ రెడ్డి తల్లిని గాయపరచడం దారుణమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. దాడులకు పాల్పడిన వారిపై కఠిన కేసులు నమోదు చేయాలని రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ డిమాండ్ చేశారు. ఇది కాంగ్రెస్ దివాళా కోరుతనానికి నిదర్శనమని ఎంపీ డికే అరుణ ధ్వజమెత్తారు. యువత మద్దతు పెరగడాన్ని జీర్ణించుకోలేకే కాంగ్రెస్ ఇలా చేస్తోందని బీజేపీ రాష్ట అధ్యకులు ఎన్ రామచంద్రరావు విమర్శించారు. రాష్ట్రంలో అస్తవ్యస్త పాలన నడుస్తోందని శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వరస్వామి ఆలయంలో నిన్న రాత్రి మహాలింగార్చన ఘనంగా నిర్వహించారు. వేద పండితులు శాస్త్రోక్తంగా మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకాన్ని నిర్వహించారు. మంచిర్యాల జిల్లాలో భూ రీసర్వే ప్రక్రియను పగడ్బందీగా పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆదేశించారు. ఈరోజు నుంచి ఈ నెల 30వ తేదీ వరకు పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని కామారెడ్డి ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. పోలీస్ అధికారుల అనుమతి లేకుండా ధర్నాలు, రాస్తా రోకోలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగులు, సభలు, సమావేశాలు నిర్వహించరాదని ఆయన సూచించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. తెలంగాణలో రైల్వే నెట్వర్క్ అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం అంకిత భావంతో పనిచేస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఆరోగ్యవంతమైన పోషకాహారం అందుకున్న సమాజంతోనే అభివృద్ది చెందిన భారత్ లక్ష్యం సాధ్యమవుతుందని ఈరోజు పోషణ్ మాహ్ను ప్రారంభించిన సందర్భంగా రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ పేర్కొన్నారు. చేయితో సామాజిక భద్రతా పెన్షన్ల దరఖాస్తుల గడువును ప్రభుత్వం మరో 15 రోజుల పాటు పొడిగించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 1 గంట 20 నిమిషాలు, షో టైంకి స్వాగతం. ఇంట్రెస్టింగ్ గేమ్ షో టైంలో మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే 0402324082 నెంబర్కి నేను అడిగే ప్రశ్నలకి సమాధానాలు పంపించండి. మరి ఇక ఈనాటి మొదటి ప్రశ్న ఏంటి అంటే, తెలుగులో బాలనాగమ్మ నాటకాన్ని ఆధారంగా చేసుకుని ఎన్ని సినిమాలు వచ్చాయి? ఆన్సర్ తెలిస్తే 0402324082 నెంబర్కి వాట్సాప్ చేయండి.

షో టైం వింటున్నారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి సమయం 1:26. ఇక బాలనాగమ్మ నాటకాన్ని ఆధారంగా చేసుకుని ఎన్ని సినిమాలు వచ్చాయని చెప్పాను కదా, 6 సినిమాలు యాక్చువల్గా షూటింగ్ అయ్యాయి, బట్ 4 సినిమాలు అయితే వచ్చాయి. ఆన్సర్స్ కరెక్ట్గా పంపించారు. గజ్వేల్ నుంచి సైడ్ల వెంకటేష్ గుణ, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకీరాజు, బాలరాజు హైదరాబాద్ వనస్థలిపురం నుంచి, హైదరాబాద్ నిజాంపేట నుంచి గణేష్ వేదవతి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, గంగు మహేందర్ నాగలక్ష్మి, దస్తగిరి సంధ్య చాలామంది 3 అని పంపించారు, పంతాడు శ్రీనివాసరావు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు, ఇంకా ఎవరు పంపించారు ఒక్కసారి చూద్దాం, పాలెం పోలయ్య ఆళ్లగడ్డ నుంచి నెక్స్ట్ కరెక్ట్ ఆన్సర్స్ వీరే పంపించినట్టున్నారు, కాకతీయ పాష వరంగల్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, శ్రవంతి సుశీల్ గారు చింతల నుంచి, జయలక్ష్మి ఫ్రమ్ ఖైరతాబాద్, పాలపల్లి శ్రీనివాస్ గారు రాంగ్ ఆన్సర్ అండి, కరెక్ట్ ఆన్సర్ వీరే పంపించారు. మరి తర్వాత ప్రశ్న కోసం వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డు హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989855102కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in ని సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు

ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు చోటే. మరి సమయం 1:33 ఇక తర్వాత ప్రశ్న. మురళీమోహన్ హీరోగా నటించిన ఒక సినిమాలో గొల్లపూడి మారుతీరావు ద్విపాత్ర అభినయం చేశారు. ఆ సినిమా పేరు. మురళీమోహన్ హీరోగా నటించిన ఒక సినిమాలో గొల్లపూడి మారుతీరావు ద్విపాత్ర అభినయం చేశారు. ఆ సినిమా పేరేంటి? ఆన్సర్ తెలిస్తే 0402324

మరి షో టైంలో నేను అడిగిన ప్రశ్నకి సమాధానాలు పంపించారు. భాగ్యలక్ష్మి గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. భాగ్యలక్ష్మి ఆన్సర్ చెప్పారు, కరెక్ట్ ఆన్సర్ అండి. జక్రాన్ పల్లి నుంచి అరుణారాజు.

రాజేందర్, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద, జానకిరాజు, మహమ్మద్ జైనుద్దీన్ ఫ్రమ్ ఉమ్మడ, కనకారావు గారు పెడల నుంచి, నాగభూషణరావు గారు నాగపూర్ మహారాష్ట్ర నుంచి, పాలపల్లి శ్రీనివాస్ రాజన్నపేట నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ పాట ఆగిపోయిన తర్వాత మీరు పంపించే ఆన్సర్స్ నేను చదవలేనండి. పిజ్జాదిగూడ నుంచి శ్రీనివాస్ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ జాప భూమేశ్వర్ రాంగ్ ఆన్సర్ అండి. గంగు మహేందర్ నాగలక్ష్మి ఇల్లెంతకుంట మండలం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ లక్ష్మీ గణేష్ వేదవతి గారు, లక్ష్మీ గణేష్ వేదవతి గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పాలెం పోలయ్య ఆళ్ళగడ్డ నుంచి, దివాకర్ ఫ్రమ్ ఉమ్మడ కరెక్ట్ ఆన్సర్. మయూరి మాధురి హుజూరాబాద్ నుంచి, అరుణ పద్మనాభం గారు మల్కాజ్గిరి నుంచి, యువరాజారెడ్డి గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అప్పలరాజు గారు పెడల నుంచి కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గనగలూరు రామకృష్ణారెడ్డి గారు కర్ణాటక నుంచి, అప్పలరాజు గారు పెడల నుంచి. నెక్స్ట్ ఇంకా ఎవరున్నారు? మనిషికు చరిత్ర కాదండి. పీర్జాదిగూడ నుంచి శ్రీనివాస్ గారు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ అరుణ రాజేందర్ జక్రాన్పల్లి నుంచి, వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. 1983లో వచ్చిన భాగ్యలక్ష్మి సినిమాలో మురళీమోహన్, సరిత హీరో హీరోయిన్లుగా నటించారు. ఆ సినిమాలో గొల్లపూడి మారుతీరావు డబుల్ యాక్షన్ చేశారనమాట, ద్విపాత్ర అభినయం చేశారు.

ఆకాశవాణి స్టూడియోస్లో 1 గంట 44 నిమిషాలు షో టైం వింటున్నారు. మరి ఇక్కడ ఇప్పుడు ఒక మ్యూజిక్ విందాం. ఆ మ్యూజిక్ విని ఆ పాట ఏ సినిమాలోది ఆన్సర్ చేయండి.

మరి విన్నారు కదా ఏ సినిమాలో అది తెలిస్తే వింటూనే 0402324085 నెంబర్కి వాట్సాప్ చేయండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

షో టైంలో నేనడిగిన ప్రశ్నకి సమాధానం పంపించారు. పంతాడు శ్రీనివాసరావు గారు మోరిపొలం నుంచి. నెక్స్ట్ పి నాగభూషణరావు గారు నాగపూర్ మహారాష్ట్ర నుంచి. మధుకర్ నందిపేట్. అప్పలరాజు గారు పెడన నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మహమ్మద్ జైనుద్దీన్ ఫ్రమ్ ఉమ్మడ. కేవి శ్రీనివాసరావు గారు ఖైరతాబాద్ నుంచి. పిర్జాదిగూడ నుంచి శ్రీనివాస్. భోగ మార్కండేయ అనిత బుధన్ పొచ్చుపల్లి నుంచి. జేఎన్టీ నుంచి ఆనంద్. ఖ్యాతరి వీరేష్ రాజోల నుంచి. రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి. దస్తగిరి సంధ్య ఫ్రమ్ ప్రొద్దుటూర్. గంగు మహేందర్ నాగలక్ష్మి ఇల్లెంతకుంట నుంచి. సులోచన ఫ్రమ్ కరీంనగర్. మిరియాల తిరుమలయ్య ఆండాళ్ళు పుట్టపాక నుంచి. జైనుద్దీన్ ఫ్రమ్ ఉమ్మడ. పాలెం పోలయ్య గారు ఆళ్లగడ్డ నుంచి. గణేష్ వేదవతి నిజాంపేట నుంచి. డోర్నాల బాలరాజు గారు వనస్థలపురం నుంచి. మురహరి యశోద జానకీరాజు గారు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పుట్టపాక నుంచి మిరియాల తిరుమలయ్య ఆండాళ్ళు ఆల్రెడీ మీ పేరు చదివానండి. సో వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆ సినిమా ఆ పాట ఏ సినిమాలో అది వినేయండి.

అరే ఎగిరెగిరి దుల్లెనంట ఐరస ఐరస మీ సమున్న

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 2:15. శక్తిశ్రీ కార్యక్రమానికి స్వాగతం. ఆడపిల్ల పుడితే నెట్టూర్చడం పాపే కదా అనే చిన్న చూపు ఇప్పటికీ చాలా చోట్ల కనిపిస్తుంది. సమాజంలో ఉన్న అలాంటి ఆలోచన ధోరణిని మార్చే ప్రయత్నం చేస్తున్నారు డాక్టర్ నభ. అమ్మాయిలంటే వివక్ష ఉన్న గ్రామంలో పుట్టి పెరిగారావిడ. అలాంటి వివక్ష ఎదుర్కొన్నారు కూడా, అయినా వాటిని దాటుకుని ఉన్నత చదువులు చదివారు. తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు చాటుకున్నారు. అలాంటి గుర్తింపే అందరు ఆడపిల్లలకు దక్కాలంటూ ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇంతకీ ఆవిడెవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చేస్తున్నారు, ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు తెలుసుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

శక్తిశీలి వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి. ఇక మారుమూల గ్రామాల్లో అమ్మాయిల పుట్టుకను ఒక వేడుకలా సెలబ్రేట్ చేస్తున్నారు డాక్టర్ నభా పటేల్. ఇలా ఇప్పటివరకు కొన్ని వందల గ్రామాల్లో చేశారు. ఆ కార్యక్రమం గురించి ఆవిడ ఏమంటారంటే, నేను కూడా అమ్మాయి అనే వివక్ష ఎదుర్కొన్నాను. ఉత్తరప్రదేశ్లోని ఖాదేపూర్లో అనే గ్రామంలో పుట్టాను. అక్కడ లింగ వివక్ష ఎక్కువగా ఉండేది. కొన్ని విషయాలు ఎవ్వరూ చెప్పకపోయినా చూస్తే అర్థమవుతాయి. అలాగే నాకు కూడా అర్థమైంది. నా చిన్నప్పుడు ఆడపిల్లలు ఎక్కడికి వెళ్ళాలి, ఏం చదువుకోవాలి, ఇలా ప్రతి విషయానికి పరిమితులుండేవి, ఎన్నో ఆంక్షలుండేవి. ఒకే ఇంట్లో అమ్మాయి అబ్బాయి మధ్య చూపే అసమానతల్ని దగ్గరుండి గమనించాను అంటారు నభ. ఇంకా మాట్లాడుకుందాం, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

శక్తి శిలలో మనం మాట్లాడుకున్నాం డాక్టర్ నభా పటేల్ గురించి. డాక్టర్ నభా పటేల్ బామ్మ పాతకాలం వారే అయినా ఆవిడ ఆలోచనలు మాత్రం వేరేగా ఉండేవి. ఆడ మగ తేడా లేకుండా ఇద్దరినీ సమానంగా చూడాలని తన వంతు కృషి చేశారు. ఇక నభ గ్రామమంతా తిరుగుతూ ఆడపిల్లలకు తగిన గుర్తింపు వచ్చేందుకు కృషి చేశారు. అలాగే బామ్మ కూడా ఈవిడికి సహకరించారు. అలా ఆమె ఆలోచనలే నభాను ప్రభావితం చేశాయి. తన ప్రయత్నంతో వివక్షను దాటుకుని ఉన్నత చదువులు చదివారు. ఇంజనీరింగ్ పూర్తి చేసి తన గ్రామంలోనే తొలి మహిళా ఇంజనీర్గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆపై పిహెచ్డీ కూడా చేశారు నభా.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి శక్తి శీలి వింటున్నారు. డాక్టర్ నభా పటేల్ అనే అమ్మాయి గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఇక చదువు పూర్తయ్యాక అనేక సంస్థల్లో ఉద్యోగం చేశారు నభ. అయితే ఉద్యోగంలో బిజీగా ఉన్న తన మనసు మాత్రం ఇంటివైపే లాగేది. ఎందుకంటే అక్కడ నభాతో పాటే పెరిగిన చాలామంది అమ్మాయిలు చిన్న వయసులోనే పెళ్లిళ్ళు చేసుకుని పిల్లల్ని కన్నారు. వాళ్ళ పిల్లలు తనని పెద్దమ్మ అని పిలుస్తుంటే తనకి చాలా అసౌకర్యంగా అనిపించేదని చెప్తారు నభ. ఒకే వయసు వాళ్ళమే అయినా మా జీవితాలు ఎందుకు ఇలా విభిన్న మార్గాల్లో వెళ్తున్నాయి అని ఆలోచించేవారు ఆవిడ. పెళ్లి పేరుతో వాళ్ళ జీవితం ఎందుకు అక్కడే ఆగిపోవాలన్న ప్రశ్నలు తనలో తనే వేసుకునేవారు. ఇవే ఒకనొక సమయంలో తన ఊరి ఆడపిల్లలకు తగిన గుర్తింపు తీసుకురావాలన్న ఆలోచనలు కల్పించాయి. అందులో నుంచి పుట్టిందే ఘర్రాయి ననిహి పరి అనే కార్యక్రమం. అమ్మాయి పుట్టుకను ఒక వేడుకలా జరుపుతూ ఆడపిల్ల భారం కాదు బాధ్యత అని చెప్పడమే దీని ముఖ్యోద్దేశం అంటారు నభ. అలాగా ఈ కార్యక్రమం ప్రారంభించి ముందుకు తీసుకెళ్తున్నారు. ఇంకా మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

డాక్టర్ నభా 2021లో ఉద్యోగాన్ని వదిలేసి మరీ ఘర్రాయి నన్హే పరి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సమాజంలో ఆడపిల్లల పట్ల ఉన్న వివక్షను, చిన్నచూపును తొలగించడానికి అప్పాయిలతో సమానంగా వారిని పెంచి సమాన అవకాశాలను కల్పించే దిశగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఇందులో భాగంగా తన గ్రామంలో ఆడపిల్ల జన్మిస్తే ఆ తల్లిదండ్రుల్ని తమ పాపను తీసుకుని పంచాయతీ హాల్కి రమ్మని పిలుస్తారు. అక్కడ ఊరి ప్రజలందరి ముందు ఆ పాప పేరును ప్రకటిస్తూ చిన్న వేడుక జరుపుతారు. ఆడపిల్ల పుట్టడం భారం కాదు, అదృష్టం అనే భావన ఊరి ప్రజల్లో కల్పించడానికి గ్రామం మొత్తం మిఠాయిలు పంచుతారు. అంతేకాదు పాప ఆరోగ్యం, భవిష్యత్తు కోసం శిశువుకు తల్లికి అవసరమైన పోషకాహారాన్ని వైద్య సహాయాన్ని అందించే ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. అలాగే పుట్టిన పాపకి తల్లికి సకాలంలో వ్యాక్సినేషన్లు అందుబాటులో ఉండేలా చూడడం కూడా చేస్తున్నారు. దీంతోనే అంగన్వాడీ కేంద్రాలు ఆశా వర్కర్లతో కలిసి పనిచేస్తున్నారు ఆవిడ. మొదట్లో ఇంటింటికి వెళ్ళి ఆడపిల్లల గొప్పతనం గురించి చెప్తే చాలామంది నా మాటల్ని కొట్టిపడేశారు. అయినా పట్టుదలతో ప్రయత్నించా అదే ఇక్కడ ప్రజల్లో మార్పు తీసుకొచ్చింది అంటారు ఆవిడ.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఒడిశాలోని గంజాం, గజపతి జిల్లాలకు చెందిన కళాకారుల బృందంతో రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు రాష్టపతి భవన్లో సమావేశమయ్యారు. వ్యక్తిగత ప్రగతికే కాకుండా సమాజ వికాసానికి విద్య అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుందని ద్రౌపది ముర్ము సామాజిక మాధ్యమం ద్వారా పంచుకున్నారు. నీట్ నిరసనలకు సంబంధించి దేశవ్యాప్తంగా విద్యార్థులపై నమోదైన కేసులను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఆర్టికల్ 142 కింద విస్తృత అధికారాలను ఉపయోగించి ఎఫ్ఐఆర్లను రద్దు చేసింది. నిరసనలు చేపట్టిన వారిలో తీవ్ర నేర చరిత్ర కలిగి ఉన్న 2873 మందిపై కొత్తగా కేసులు నమోదుకు కేంద్రం ఢిల్లీ పోలీసులకు అనుమతి ఇచ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో భారత ఆర్థిక వ్యవస్థ వృద్ది రేటు 7.8% నమోదు కావడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు.

సందర్భంగా దేశ ప్రజలకు అభినందనలు తెలిపిన ఆయన, స్వదేశీ వస్తువులనే కొనుగోలు చేయాలని, విదేశీ ప్రయాణాలు వద్దని, అవసరం లేకుండా బంగారం కొనవద్దని దేశ ప్రజలను కోరారు. దేశంలో తగినంత పరిమాణంలో ఉల్లిపాయల నిల్వలు అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వం తెలిపింది. రాబోయే సీజన్లలో ఉల్లి ధరలు పెరగకుండా అదుపులో ఉంచేందుకుగాను కంద ఎక్స్ప్రెస్ రైళ్లు, రోడ్డు రవాణా ద్వారా బఫర్ నిల్వలను విడతల వారీగా మార్కెట్లోకి విడుదల చేయడం ప్రారంభించినట్టు పేర్కొంది. మంత్రి కొండా సురేఖకు కాంగ్రెస్ హైకమాండ్ అపాయింట్మెంట్ ఇచ్చింది. కేసీ వేణుగోపాల్ పిలుపుతో మంత్రి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. సురేఖతో పాటు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కూడా సమావేశమయ్యే అవకాశం ఉంది. కాగా ఇప్పటికే ముఖ్యమంత్రి, టీపీసీసీ అధ్యకులు ఢిల్లీకి చేరుకున్నారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్కు తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్లో ఉపశమనం లభించింది. శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్ కేసులో ఆయనపై గతంలో సింగిల్ జడ్జ్ ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. ఈ కేసులో రంగనాథ్ను కమిషనర్ బాధ్యతల నుంచి తప్పించి ఆయన స్థానంలో మరొక అధికారిని నియమించాలని సింగిల్ జడ్జ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్లో అపీల్ పిటిషన్ దాఖలు చేశారు. కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల అమలు విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట లభించింది. ఈ పథకాల అమలుపై గతంలో సింగిల్ బెంచ్ విధించిన స్టేను ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని డివిజన్ బెంచ్ రద్దు చేసింది. నేపాల్లో సంభవించిన వరదల్లో మృతుల సంఖ్య 1000 దాటింది. నేపాల్లో 978 మంది, టిబెట్లో 16 మంది మరణించారు. 4400 మందికి పైగా గల్లంతయ్యారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరోవైపు నేపాల్లోని 7 జిల్లాలకు తాజాగా వరద హెచ్చరికలు జారీ చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

హలో నమస్తే గుడ్ ఈవినింగ్ మై డియర్ లిజనర్స్, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం మలరించే సంపూర్ణ వినోదం. ఒక్కసారి ఏంటి, ఒక్కసారి క్యాలెండర్ వైపు అలా ఒక్కసారి చూడండి. ఇవాళ సెప్టెంబర్ 1, సోషల్ మీడియాలో రీల్స్ స్క్రోల్ చేసినంత స్పీడ్లో ఈ ఏడాది 8 నెలలు రయ్యమని గాయబైపోయాయి కదా. ఇక మిగిలింది జస్ట్ లాస్ట్ 4 మంత్స్ మాత్రమే. మై గాడ్ అనిపిస్తుంది కదా, ఏంటి జనవరిలో వేసిన ఫిట్నెస్ ప్లాన్స్, బకెట్ లిస్ట్, టార్గెట్స్ ఇంకా పెండింగ్లోనే ఉన్నాయని ప్యానిక్ అవుతున్నారా? లైక్ తీసుకోండి బాస్, ఎందుకంటే పిక్చర్ అభి బాకే హే దోస్తో, ఎందుకంటే అసలైన కంబ్యాక్ ఎప్పుడు లాస్ట్ క్వార్టర్లోనే ఉంటుందట. సో మనలోని మెయిన్ క్యారెక్టర్ ఎనర్జీని ఆన్ చేసి మిగిలిన ఈ 4 నెలల్ని ఫుల్ ఆన్ స్వాక్తో రూల్ చేద్దాం. ఏమంటారు, రోజంతా పడ్డ స్ట్రెస్, ట్రాఫిక్ జామ్స్, వీటికి ఒక చిల్ ఫిల్ వేసేసి చేతిలో ఒక వేడి వేడి చాయ్ పట్టుకోండి. మరి ఈ ఈవినింగ్ వైబ్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి నేను అంటే మీ ఆర్జి సురభిరమేష్ రెడీగా ఉన్నాడు. హాయ్ హాయిగా ఉండే వాడి వాడి వేడి వేడి డిఫరెంట్ ఛాయ్ కబుర్లన్నీ కూడా చెప్తాను, వింటూ ఉండండి. ఎగ్జామ్ ఎంటర్టైనింగ్ షో ఛాయ్తో హాయ్ కబుర్లు మీ ఆర్జి సురభిరమేష్తో మీ ఆకాశవాణి వివిధ భారతిలో. వివిధ భారతి అంటే వైబ్రేటింగ్ సాంగ్స్. వైబ్రేటింగ్ సాంగ్స్ అంటే ఎలా ఉంటాయి, ఎలా ఉంటాయి.

0: దేవ్ ఇస్ రిప్రజెంట్ మ్యూజిక్ కంపోజిషన్ లో భాస్కర్ భట్ల రవికుమార్ గారి సాహిత్యం విశాల్ దాట్లాని హారిపోయా పడినటువంటి మాస్తు పాట ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి దేక్ లెంగ్ సాలా అంటూ అదిరిపోయే పాట విన్నాం కదా. మరి ఎటువంటి స్ట్రెస్ ఉన్నా కూడా ఇలాంటి పాటలు వింటే మాత్రం జీ అని బాడీ మొత్తం రీఛార్జ్ అయిపోతూ ఉంటుంది. ఇలాంటి రీఛార్జ్ చేసే పాటలే కదా మంచి మాటలు కూడా ఉన్నాయి. ఎస్పెషల్లీ మనకు సినిమా అంటే జస్ట్ 2.5 గంటల టైం పాస్ కాదు బాస్, అదొక ప్యూర్ ఎమోషన్ కదా. మరి ఆ ఎమోషన్ని పీక్స్ తీసుకెళ్లే క్రేజీ మూవీ అప్డేట్స్ కోసం కళ్ళు కాయలు కాచి ఎలా ఎదురు చూస్తూ ఉంటారు ఫ్యాన్స్. మరి ఇవాళ టాప్ 3 బ్రేకింగ్ అప్డేట్స్ ఏంటో నేను చెప్తాను, మీరేం చేస్తారు వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంతా గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా iOS ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
0: స్టూడియోకి లాగల సమయం 5 గంటల 11 నిమిషాల 38 39 సెకండ్స్ దాటాల ముందుకు

వెళ్ళిపోతూ ఉంది. మనం ఉన్నాం చాయ్తో హాయ్ కబుర్లలో. ఒక మూవీ అప్డేట్స్, ఎస్పెషల్ మూడు మూవీ అప్డేట్స్ చెప్తాను. మరి ఫస్ట్ వస్తుంది ఏంటంటే ప్రభాస్ కల్కి 2, రెబల్ స్టార్ ప్రభాస్ నాగ్ అశ్విన్ అజువల్ వండర్ కల్కి 2 షూటింగ్ ఇప్పటి వరకు కేవలం 10 డేస్ మాత్రమే జరిగిందని మరి డైరెక్టర్ క్లారిటీ ఇచ్చారు. ప్రభాస్ తన ప్రస్తుత ప్రాజెక్టులు పూర్తి చేయగానే అమితాబ్ గారు అలాగే కమల్ హాసన్లతో కలిసి నెక్స్ట్ షెడ్యూల్లో జెట్ స్పీడ్తో స్టార్ట్ చేశారట. అలాగే బాలయ్య బాబు NBK 111 బాలకృష్ణ గారి 111వ సినిమా మరి రిలీజ్ అంటే దానికి షూటింగ్కి సంబంధించిన డీటెయిల్స్లోకి వెళ్తే, అప్డేట్స్లోకి వెళ్తే ముఖ్యంగా గాడ్ ఆఫ్ మోసెస్ బాలకృష్ణ గోపిచంద్ మలినేని కాంబినేషన్లో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ NBK 111. టైటిల్ అండ్ రిలీజ్ డేట్ అఫీషియల్ అనౌన్స్మెంట్ September 6 రాబోతుందట. మరి December 24 క్రిస్మస్ కానుక థియేటర్లలో మరి బాలయ్య బాబు ఊర మాస్ జాతర ఉండిపోతుంది ఠాక్. అంతేకాకుండా రవితేజ అండ్ హసిద్ గోలీ క్రేజీ ప్రాజెక్ట్, మాస్ మహారాజా రవితేజ ఎస్పెషల్లీ ఇరుముడితోటి మంచి హిట్లో ఉన్నారు. మరి తను హసిద్ గోలీ కాంబోలో దిల్ రాజు నిర్మిస్తున్న పక్క ఎంటర్టైనర్లో ఐశ్వర్య రాజేష్, శ్రీ విష్ణు, మాళవిక మోహన్ నటిస్తున్నారు. ఈ సెప్టెంబర్ నుంచి సెట్స్ పైకి వెళ్ళి కేవలం 4.5 నెలల్లో షూట్ ముగించుకొని 2027 సంక్రాంతికి మరి థియేటర్లలో సందడి చేయడానికి అంత ప్రిపేర్ జరుగుతోంది. మరి ఏమైనా అప్డేట్స్ ఇంకా వస్తే ఏం చేస్తాను, ప్రతిరోజు ఇక్కడ ఈ టైంలో 5 to 6 వరకు మీకోసం చాయ్తో హాయ్ కబుర్లో లేటెస్ట్ మూవీ అప్డేట్స్ అందిస్తాను. దానికోసం వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం ఇప్పుడు మీకోసం వచ్చేస్తుంది. జింతాక్క జింతాక్క జింతాక్క అంటూ ధమాక మూవీ నుంచి

0: తక అండ్ అద్రిపోయే పాట భీమ్ సిసులియో అండ్ మంగ్లీ పాడినటువంటి పాట. మరి ధమాగా మూవీ నుంచి విన్నారు కదా, ఇలాంటి పాటలు మరి ఎన్ని వినిపిస్తారు, మీరు మాత్రం వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారం అవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
0: వింటున్నారు చాయ్తో హాయ్ కబుర్లు మీ ఆకాశవాణి వివిధ భారతిలో. ఒక విషయం తెలుసా, మన భారతీయులకి రోజు స్టార్ట్ అవ్వాలంటే ముందులు అంటే మార్నింగ్ లెగ్గానే గొంతులో వేడి వేడి కటింగ్ చాయ్ పడాల్సిందే. నిద్ర మొత్తం వదలాలన్నా, పని ఒత్తిడి ఎగరాలన్నా, దోస్తులతో ముచ్చట్లు పండాలన్నా, మన ఏకైక అడ్డా ఏదైనా ఉందంటే అదే చాయ్ కొట్టు కదా. ఎస్, టీ అంటే మనకు జస్ట్ ఒక డ్రింక్ కాదండి, అది ఒక వీరాభిమానం, మనం డైలీ ఎనర్జీ బూస్టర్ అనమాట. ఇక అసలు విషయానికి వస్తే మన దేశీ చాయ్ ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్లో గ్లోబల్ ట్రెండింగ్ అయింది. మరి ఈ విషయాన్ని ఎవరు చెప్తున్నారు, ప్రముఖ టేస్ట్ అట్లాస్ రిలీజ్ చేసినటువంటి ప్రపంచ టాప్ 100 బెస్ట్ టీల లిస్టులో మన భారతీయ టీలు టాప్ ర్యాంక్ నుండి చాలా ర్యాంక్స్ అందుకున్నాయి. మరి అవేంటో చెప్తాను మీ చాయ్తో హాయ్ కబుర్లు షోలో. రైట్, మరి ఇప్పుడు మీకోసం వచ్చేస్తుంది ఏం పాట తెలుసా, చాయ్ సకు బాయ్ అంటూ డమరకం మూవీ నుంచి సుచిత్ర సురేష్ అండ్ మమతా శర్మ పాడినటువంటి పాట, రామజోగి శాస్త్రి సాహిత్యం, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.

0: ఆ పాటలు వింటూ మజా మజాగా ఉండి, మీరు మీ ఇంట్లో పెట్టుకున్న టీ కానివ్వండి, పక్కనే రోడ్డు పక్కన దొరికే ఛాయ్ కానీ ఏదైనా తాగుతూ ఎంజాయ్ చేయండి. మరి ఛాయ్కి సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలు ఏంటంటే, మనకు టీ అంటే జస్ట్ ఒక పానీయం కాదు, ప్యూర్ ఎమోషన్. గల్లీ మూల మొదలయ్యే ఛాయ్ పే చర్చ నుంచి ఆఫీస్ డెస్క్ టీ బ్రేక్ దాకా మన లైఫ్ మొత్తం ఛాయ్ చుట్టూనే తిరుగుతుంది కదా. ఎస్, మరి ప్రపంచాన్ని ఫిదా చేసిన మన ఇండియన్ సూపర్ సిక్స్ టీలు ఏంటో ఎక్కువ చెప్తా. నెంబర్ వన్ స్థానంలో మసాలా ఛాయ్, అల్లం యాలకు దాల్చిన చెక్కల ఘాటుతో ప్రపంచంలోనే నెంబర్ వన్ బెస్ట్ టీగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక ఆరవ స్థానంలో డార్జిలింగ్ టీ. బెంగాల్ కొండల్లో పుట్టిన ఈ రాయల్ టీ తన సున్నితమైన రుచితో మంత్రముగ్ధులను చేసి ఆ సువాసనతో ర్యాంకులు కొట్టేసింది అనమాట. ఇక 13వ స్థానంలో అస్సాం ఛాయ్ ఉంది. సూపర్ స్ట్రాంగ్ కలర్కి కిక్కించే ఖడక్ ఫ్లేవర్తో ప్రపంచ బ్లాక్ టీ లవర్స్ను బాగా ఆకట్టుకుంటుంది. ఇక 39వ స్థానంలో సులైమాన్ ఛాయ్. కేరళ స్పెషల్ పాలు లేకుండా సుగంధ ద్రవ్యాలతో తేలిగ్గా హ్యాపీగా జీర్ణక్రియకి ఎంతో హాయినిచ్చే స్పెషల్ డ్రింక్ అనమాట. ఇక 41వ స్థానంలో కాంగ్రా టీ. హిమాచల్ లోయల సాంప్రదాయ తేయాకు ఘుమఘుమగలతో అద్భుతంగా ఘుమఘుమలు ఉంటాయి, తాగితే కూడా భలే హెల్దీగా ఉంటుంది. ఇక 43వ స్థానం నూన్ ఛాయ్. కాశ్మీర్ స్పెషల్ పింక్ టీ. తీపికి బదులు ఉప్పు కలిపే ఈ విలక్షణమైన గులాబీ ఛాయ్ టేస్ట్ పగ్గ్యాదెల అన్నట్టు ఉంటుంది అనమాట. అందుకే మరి టాప్ లిస్ట్లో ఉన్నాయన్నమాట. సో ఏదేమైనా ఇది మన దేశీ టీ పవర్. అయితే ఎంత క్రేజ్ ఉన్నా కూడా అతి సర్వత్రా వర్జేయత్ అంటారు కదా, అందుకే రోజులో టీని మితంగా తాగండి, హాయిగా ఆస్వాదించండి. రైట్, మరి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలన్నీ కూడా చెప్తాను. మీరు ట్యూన్ చేసే ఉంచండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్ఎస్జీస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలకు సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు. పీఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పీఎంకేఎస్వై, పీఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్వి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యూఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE. మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డీజీఎఫ్పిఎస్ ను సంప్రదించగలరు.
2: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.

0: ఇస్ గౌరా హరి. ఈ మ్యూజిక్ కంపోజిషన్ లో కృష్ణకాంత్ రాసినటువంటి పాట, అర్మాన్ మాలిక్ పాడినటువంటి పాట మిరాయ్ మూవీ నుంచి వైబుంది బేబీ అండ్ వండర్ఫుల్ ట్రాక్ విన్నారు కదా. మరి ఇలాంటి వైబ్ ఉండే విషయాలు మరిన్ని చెప్తాను, మీరు మాత్రం వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్, వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
0: మీరు వింటున్నారు ఎఫ్ఎం వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. నేను మీ ఆర్జే సురభి రమేష్. మనమున్నాం ఛాయ్తో హాయ్ కబుర్లలో, రకరకాల కబుర్లో. మరో కబురు ఏంటంటే, చేతిలో మండుతున్న నిప్పు కొనకను పట్టుకుని ఎదుటివాడి మీద విసురుదాం అనుకుంటే ఏమొద్ది, ముందు కాలేది మన చేయగదా. అలాగే ఇంట్లో పాత చిత్తను బయట పారేస్తేనే ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది. ఏమంటారు, మరి ఏళ్ల తరబడి మనసులో పేరుకుపోయిన పగ కోపం అనే చెత్తను మోస్తూ మనల్ని మనం ఎందుకు కాల్చుకోవడం చెప్పండి. బా, ఇంతకీ ఇదంతా ఎందుకు చెప్తున్నాను అని కొందరు అనుకుంటూ ఉంటారు. మరి ఏదో ఒక రీజన్ లేకుండా మీ అర్జీ సురభి రమేష్ చెప్పడు కదా. మరి ఈరోజు సెప్టెంబర్ 1 నేషనల్ ఫర్గివ్నెస్ డే. క్షమించడం అంటే ఎదుటి వారి చేసిన తప్పును సమర్థించడం కాదు, మన మనశ్శాంతి కోసం గుండెల్లో ఉన్న బరువును దించేయడం అన్నమాట. సైన్స్ కూడా చెబుతుంది ఏమని, మనస్సు విప్పి క్షమిస్తే బీపీ తగ్గుతుంది, గుండె సేఫ్గా ఉంటుందని. నమ్మక ద్రోహులు, మోసాల వల్ల కలిగే గాయాల నుంచి మనుషులను ఎమోషనల్గా హీల్ చేయాలనే ఉద్దేశంతో ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ డేవిడ్ సిల్బర్ 2023 ఈ దినోత్సవాన్ని ప్రారంభించారు. మరి ఈ రోజున ఎలా

సెలబ్రేట్ చేసుకుందాం అనే డౌట్ ఉంటే, ఆత్మీయతలు అంటే మనకు నచ్చిన మెచ్చిన ఆత్మీయులతో చిన్నపాటి అలకలు మనస్పర్ధలు ఉంటే ఒక ఫోన్ కాల్ చేసి లేదా మెసేజ్తో మ్యాటర్ సాల్వ్ చేసుకోండి. అంటే పట్టింపులు పక్కన పెట్టండి, నేరుగా మాట్లాడడం కుదరకపోతే కనీసం మనసులోనే వాళ్ళని క్షమించేసి మీ మైండ్ని రిలాక్స్ చేయండి. దీనివల్ల మీ మైండ్లో ఉన్న స్ట్రెస్ భారం తగ్గుందనమాట. అన్నిటికంటే ముఖ్యం భయో మిమ్మల్ని మీరు క్షమించుకోండి. గతంలో చేసిన పొరపాటులను తలుచుకుంటూ మిమ్మల్ని మీరు నిందించుకోవడం ఆపి సెల్ఫ్ లవ్తో మిమ్మల్ని మీరు క్షమించుకోండి. గుండెల నిండా కోపాన్ని మోయడం ఆపేసి మనశ్శాంతిగా అంటే మనశ్శాంతికి వెల్కమ్ చెప్పడం బెటర్ అనమాట. హ్యాపీ నేషనల్ ఫర్గివ్నెస్ డే. ఓకే రైట్, వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం. ఇప్పుడు మీకోసం వస్తుంది చిన్మయి శ్రీపాద పుణ్యశెల్వ పాడినటువంటి పాట, రెహమాన్ సాహిత్యాన్ని అందించారు, సంతోష్ నారాయణ్ సంగీతాన్ని అందించినటువంటి పాట మా ఇంటి బంగారం నుంచి తస్సదియా అంటూ వస్తుంది. ఇదిగో వస్తుంది.

పాటలు వింటూ ఉండే, తప్పకుండా ఈ పాట మొత్తం నోటుకు వచ్చేసినట్టే చాలా మంది మొదలు పెట్టేస్తారు. ఇలాగే అందరం పాడుకుంటారు కదా, రైట్. మరి పాటలు ఇష్టమైనప్పుడు కొంచెం ఫస్ట్ లైన్ లైన నేర్చుకుని పాడడానికి ట్రై చేయండి, రైట్. మరిన్ని మంచి మంచి మస్తు పాటలు వినిపిస్తాను, మీరు మాత్రం వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం మనం సంపూర్ణ వినోదం.

0: ఐడియాస్, సాంగ్ డెడికేషన్స్, ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్. మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: స్టూడియోకి లాగల సమయం 5:38 అయింది. నేను మీ ఆర్జిస్టర్ రమేష్. మీకు ఇంట్రెస్టింగ్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, జాగ్రత్తగా వినండి. ఒకవేళ మీ లంచ్ ప్లేట్ మీతో మాట్లాడగలిగితే ఏమంటుందో తెలుసా? జాగ్రత్తగా వినండి. ఏమంటుంది అంటే, రోజు తెల్లటి అన్నం పచ్చడైనా నాకు కొంచెం ప్రోటీన్ విటమిన్లు వడ్డించవా సామీ అని బతిమలాడుకుంటూ ఉంటుంది. నిజంగా బతిమలాడుకుంటుంది కదా. ఎందుకు అలా అంటుందంటే, ఇంటి భోజనమే తింటున్నాం, కడుపు నింపేస్తున్నాం, కానీ శరీరానికి కావలసిన పోషకాలను మాత్రం మర్చిపోతున్నాం. రిజల్ట్స్ ఏంటంటే, ఐరన్, కాల్షియం, విటమిన్ B12 లోపాలు తెగ వచ్చేస్తూ ఉంటాయి. వీటి వల్ల వీటికి ఇబ్బంది రాకుండా మీ శరీరానికి అనంటే, వీటి ద్వారా మరి న్యూట్రిషన్ ఫుడ్ ఉండేలా ప్లాన్ చేసుకోవాలి. మరి ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, సెప్టెంబర్ 1 అంటే ఈరోజు నేషనల్ న్యూట్రిషన్ డే, జాతీయ పోషకాహార దినోత్సవం. ఈ సందర్భంగా సెప్టెంబర్ 1 నుంచి 7 వరకు జరిగే జాతీయ పోషకాహార వీక్లో వారంలో అనేక రకాల ఆర్టికల్స్ వస్తాయి, సెమినార్స్ కూడా పెడతారు. వాటిని తెలుసుకుంటూ ఉండండి. జాతీయ పోషకాహార గురించి అంటే సింపుల్ ట్రిక్ ఏంటంటే, మీ ప్లేట్ను ఇంద్రధనస్సులా మార్చండి అని అంటున్నారు. అంటే కేవలం అన్నం రోటీలు మాత్రమే కాదు, రంగురంగుల కూరగాయలు, పప్పులు, గుడ్లు, కాసిన్ని నట్స్ మీ ప్లేట్లో చేరాల్సిందే. ప్యాక్డ్ ఫుడ్స్, చక్కెర ఉప్పు కత్తిరేయండి, మంచినీళ్ళకు ఫస్ట్ ప్లేస్ ఇవ్వండి. గుర్తుంచుకోండి, కడుపు నిండడం కాదు, బాడీకి సరైన న్యూట్రిషన్స్ అంటే పోషక విలువలు ఉన్నటువంటి ఫుడ్ అందడం అనేది చాలా మంచిది. మీ ప్లేట్లో ఫుడ్ని రకరకాల ఐటమ్స్తో రీడిజైన్ చేయండి, మీ బాడీని రీఛార్జ్ చేయండి. మంచి మాటలు, పసందైన పాటల కోసం ట్యూన్ చేసే ఉంచండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. అబ్బా, ఫుడ్ గురించి చెప్తే ఎంత బాగుంది తెలుసా, అలాంటివన్నీ కావాలి అని అనిపిస్తుంది కదా. మరి నేను స్వయంగా తెచ్చేయకపోయినాగో, ఈ పాట ద్వారా మాత్రం రకరకాల ఫుడ్స్ గురించి మాత్రం చెప్తాను.

0: మరి ఈ జన్మ మీద రుచి చూడడానికి దొరికిందని ఏది పడితే అది కాదు, కొంచెం మితంగా కొంచెం ప్రోటీన్ ఫుడ్ పోషకాహార విలువలు ఉండే ఫుడ్ తినడానికి ట్రై చేయండి. రైట్, వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, ఇతర తరాల తరగని ఆనందం మలరించే సంపద.
1: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెట్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
2: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్, వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి VB తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
0: మీరు వింటున్నారు ఎఫ్ఎం వివిధ భారతి, నేను మ్యాజెస్ రమేష్. ఆఫీస్లో తప్పు చేస్తే బాస్ తిడతాడు కదా, అయితే ఎంత తిట్టినా కూడా ఛాన్స్ ఇస్తాడు, ఎందుకంటే ఆయన మనిషే. అదే డెసిషన్ తీసుకునే పవర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఇస్తే డైరెక్ట్గా యు ఆర్ ఫైట్ అనే లెటర్ చేతుల్లో పెట్టచ్చు. పెట్టడం ఏంటి, పెట్టింది అదే జరిగింది రీసెంట్గా ఒక కంపెనీ చేసింది. అంటే ఒక అంతర్జాతీయ సంస్థ మనుషుల పర్యవేక్షణ లేకుండా కేవలం కంప్యూటర్ అల్గారిథమ్స్ ఆధారంగా ఉద్యోగులను తొలగించిందట. మరి ఇలా తొలగించిందన్న కారణంతో ఏకంగా 9,000 కోట్ల రూపాయలకు పైగా భారీ ఫైన్ ఎదుర్కొంటుంది ఆ సంస్థ. అంటే ఏఐలో ఇంటెలిజెన్స్ ఉంటుంది కానీ ఎదుటివారి పరిస్థితిని అర్థం చేసుకునే ఎమోషన్స్ ఉండవు కదా. మరి ప్రతి రంగంలో కూడా మెషిన్లకే పూర్తి నిర్ణయాధికారం ఇస్తే ఉద్యోగుల భవిష్యత్తు మాత్రమే కాదు కంపెనీల బ్రాండ్ వాల్యూ భారీ నష్టాలతో గాల్లో గెలిచిపోయే అవకాశం కూడా ఉంది. సో న్యూ ఏజ్ స్టార్టప్స్ అండ్ కంపెనీస్, బీ కేర్ఫుల్. ఏఐని మన స్మార్ట్ అసిస్టెంట్స్గా వాడదాం, బాస్గా కాదు. టెక్నాలజీని వాడండి కానీ హ్యూమన్ టచ్ మాత్రం ఎప్పటికీ మిస్ అవ్వకండి. ఏమంటారు? రైట్, వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం మలరించి సంపూర్ణ వినోదం. మణిశర్మ మ్యూజిక్ కంపోజిషన్లో, రామజయ శాస్త్రి సాహిత్యంలో, హారిక నారాయణ్ సాహిత్య చాగంటి పాడినటువంటి పాట ఆచార్య మూవీ నుంచి వస్తుంది. స్టే ట్యూన్డ్.

ఇలాంటి పాటలు వింటూ ఉంటూ ఉంటే సమయం అస్సలు తెలియకుండా వెళ్ళిపోతుంది. అంటే 5 గంటల 50 నిమిషాలు కావాల్సింది కాబట్టి మరి టాట్ బై బై దేనికి చాయ్తో హాయ్ కబుర్లకి. మళ్ళీ నేను 11 గంటల వరకు కూడా మంచి మంచి మాటలు పాటలు అన్నీ కూడా వినిపిస్తాను. స్టూడియో క్లాక్లో సమయం 6 గంటల 5 గంటల 50 నిమిషాలు కావస్తుంది. మరి మరికొద్ది క్షణంలో ఉర్దూలో ప్రాంతీయ వార్తలు వింటారు, అనంతరం హిందీలో వార్తలు వింటారు.

0: ఫంకీ మూవీ నుంచి ఈశ్వర్ దత్తు పాడినటువంటి పాట, దేవ్ పవార్ సాహిత్యం, భీమ్ సిస్లియో సంగీతం. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి.
1: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 6:10 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.

మెట్రో రైలు విస్తరణ, మామ్నూర్ విమానాశ్రయం, రక్షణ రంగానికి సంబంధించిన భాగస్వామ్యాలతో సహా రాష్ట్రానికి చెందిన పలు కీలక అభివృద్ది ప్రాజెక్టులపై చర్చించనున్నారు. దీంతోపాటు రాష్ట రాజకీయ వ్యవహారాలపై కాంగ్రెస్ అగ్రనాయకత్వంతో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. హైదరాబాద్ను గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా తీర్చిదిద్దే ప్రతిపాదన అంతర్జాతీయ భాగస్వామ్యాల ద్వారా రూపుదిద్దుకుంటోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. లండన్, నార్త్ ఈస్టర్న్, హార్వర్డ్ వంటి ప్రముఖ విశ్వవిద్యాలయాలు ఇక్కడ తమ క్యాంపస్లను ఏర్పాటు చేస్తున్నాయని అన్నారు. ఈ ప్రాజెక్టు యువతకు అంతర్జాతీయ స్థాయి నైపుణ్యాలు, విద్య, క్రీడల్లో శిక్షణ అందించడంపై దృష్టి సారిస్తుందని పేర్కొన్నారు. బీజేపీ రాష్ట అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావుతో పాటు ఇతర సీనియర్ నేతల అక్రమ గృహ నిర్బంధాలను కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ ప్రభుత్వ చర్యలు ప్రజాస్వామ్య విరుద్దమని ఆగ్రహం వ్యక్తం చేశారు. నెరవేర్చని ఎన్నికల హామీల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు, ప్రతిపక్షాలను అడ్డుకునేందుకు ప్రభుత్వం పోలీస్ బలగాలను ఉపయోగిస్తోందని విమర్శించారు. బీజేపీ ప్రతినిధులను సందర్శించకుండా నిరోధించే బదులు పార్టీ కార్యాలయాలపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాజకీయ బెదిరింపులకు భయపడేది లేదని, ప్రజల హక్కుల కోసం పార్టీ పోరాటం ఆగదని ఆయన స్పష్టం చేశారు. ఎంపవర్డ్ ఇండియా చేసిన ఆరోపణలను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఖండిస్తూ, తమ పార్లమెంటరీ నియోజకవర్గానికి ఎంపీ లాట్స్ నిధులను సమర్థవంతంగా వినియోగంలో ఉన్నాయని స్పష్టం చేశారు. కరీంనగర్ ఎంపీ లాట్స్ నివేదిక గణాంకాలను వెల్లడిస్తూ, కేటాయించిన 17.50 కోట్లలో 94% నిధులు మంజూరై వివిధ అభివృద్ది పనులకు వెచ్చించినట్లు తెలిపారు. స్థానిక అవసరాలను తీర్చేందుకు ఎంపీలు సీఎస్ఆర్ నిధులను సద్వినియోగం చేసుకోవాలని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు ఆయనకు వేద ఆశీర్వచనం అందించారు. అధికారులు గవర్నర్ దంపతులకు శేషవస్త్రం, తీర్థప్రసాదాలు అందించారు. నాగర్ కర్నూల్ జిల్లాలో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే లక్ష్యంతో చేపట్టిన భూముల రీసర్వే పనులను పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. కొల్లాపూర్ నియోజకవర్గంలోని మొలచింతలపల్లి గ్రామ శివారులో కొనసాగుతున్న భూముల రీసర్వే పనులు వివరాలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫీజు రీఇంబర్స్మెంట్ బకాయిలను నిర్లక్ష్యం చేస్తూ తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ డిగ్రీ, పీజీ కళాశాలలను తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి నెట్టివేస్తున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీష్ రావు విమర్శించారు. ఇప్పటికే 300కు పైగా కళాశాలలు మూతబడ్డాయని, దీనివల్ల గ్రామీణ పేద విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోటీ పరీక్షలకు సిద్దమయ్యే అభ్యర్థులు కష్టపడి చదివి అనుకున్న లక్ష్యాలను సాధించాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గ్రూప్ పరీక్షలు, ఆర్ఆర్బీ, బ్యాంకింగ్, పోలీస్ తదితర పోటీ పరీక్షలకు సంబంధించి 5 నెలల ఉచిత ఫౌండేషన్ శిక్షణ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం పెట్టుబడిదారులకు, కార్పొరేట్ శక్తులకు పట్టం కడుతోందని, ప్రజల సొమ్మును ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేస్తోందని సిపిఐ జాతీయ కార్యదర్శి చాడా వెంకటరెడ్డి ఆరోపించారు. కరీంనగర్లోని బద్దం ఎల్లారెడ్డి భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ పాలనను నిరసిస్తూ మార్పు తప్పనిసరి అన్న నినాదంతో ఢిల్లీలో సిపిఐ ఆందోళనలు చేపడుతుందన్నారు. బీజేపీ రాష్ట అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు గృహ నిర్బంధాన్ని, నల్గొండలో దాడికి గురైన పార్టీ శ్రేణులను పరామర్శించేందుకు వెళుతున్న ఇతర నాయకుల ముందస్తు అరెస్టును తెలంగాణ బీజేపీ తీవ్రంగా ఖండించింది. విపక్షాల నిరసనలను పోలీసులు అడ్డుకోవడం వల్ల ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లుతోందని రామచంద్రరావు ఆరోపించారు. నిమ్స్ ఆసుపత్రిలో ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ కౌంటర్లను మూసివేస్తున్నారంటూ వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని నిమ్స్ యాజమాన్యం స్పష్టం చేసింది. నవీకరించబడిన మార్గదర్శకాల ప్రకారం ఈహెచ్ఎస్, జేహెచ్ఎస్ లబ్దిదారులకు అవుట్ పేషెంట్, ఇన్ పేషెంట్ సేవలు పూర్తిగా అందుబాటులో ఉంటాయని, క్యాష్లెస్ పద్దతిలోనే వైద్యం అందిస్తున్నామని అధికారులు ధృవీకరించారు. వెల్నెస్ సెంటర్ ద్వారా రిజిస్ట్రేషన్లు, కన్సల్టేషన్లు సజావుగా సాగుతున్నాయని, ప్రజలు ఇటువంటి పుకార్లు నమ్మవద్దని, లభ్యమయ్యే వైద్య సదుపాయాలను వినియోగించుకోవాలని కోరారు. తెలంగాణలోని బీజేపీ నాయకులపై కాంగ్రెస్ కార్యకర్తలు జరిపిన దాడుల ఆరోపణల నేపథ్యంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావుతో ఫోన్లో సంభాషించారు. పార్టీ కార్యాలయంపై దాడితో పాటు నల్గొండ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్రెడ్డి నివాసంపై జరిగిన దాడు

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మి ప్రసూన. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రానికి సంబంధించిన మౌలిక వసతులు, ఇతర అభివృద్ది ప్రాజెక్టుల గురించి కేంద్ర మంత్రులతో చర్చించేందుకు న్యూఢిల్లీ బయలుదేరి వెళ్లారు. బీజేపీ రాష్ట్ర అధ్యకుడు ఎన్ రామచంద్రరావుతో పాటు ఇతర పార్టీ నేతల అక్రమ గృహ నిర్బంధాలను కేంద్ర మంత్రి జీ కిషన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. కరీంనగర్ ఎంపీ లాడ్స్ నిధుల్లో 94% సమర్థవంతంగా ఖర్చయ్యాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫీజు రీఇంబర్స్మెంట్ బకాయిలను నిర్లక్ష్యం చేస్తున్నారని మాజీ మంత్రి బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీష్ రావు విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2 రోజుల అధికారిక పర్యటన నిమిత్తం న్యూఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన కేంద్ర మంత్రులు మనోహర్ లాల్ ఖట్టర్, రామ్మోహన్ నాయుడు, రాజ్నాథ్ సింగ్లతో సమావేశమవుతారు.

0: ల పరిణామాలను రామచంద్రరావు వివరించారు. రాహుల్ గాంధీ ఎప్పుడూ ప్రజలతో మమేకమై ఉంటారని మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్ కొనియాడారు. అసెంబ్లీకి కేసీఆర్ తరచుగా గైర్హాజరవ్వడాన్ని ఆయన తీవ్రంగా విమర్శించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని ఆరోపించిన ఆయన, కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఉచిత బస్సు ప్రయాణం, ప్రెసిడెన్షియల్ విద్య వంటి పథకాలపై బీఆర్ఎస్ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. విద్యుత్ శాఖ ఉద్యోగి శంకర్రెడ్డి భార్య బోడా స్వాతికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క 1,00,000 రూపాయల ప్రమాద బీమా చెక్కును అందజేశారు. శంకర్రెడ్డి అక్టోబర్ 2025న విధి నిర్వహణలో ఉండగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో మరణించారు. కుటుంబ యోగక్షేమాలను అడిగి తెలుసుకున్న ఉప ముఖ్యమంత్రి పిల్లల చదువుకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. రాష్ట్రంలోని 30 ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ జిల్లా శాఖల పాలక మండలి ఎన్నికలు అక్టోబర్ 4న నిర్వహించనున్నారు. దీనికి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఆమోదం తెలిపారు. ప్రతిపాదిత కొత్తగూడెం విమానాశ్రయం కోసం 4 నుంచి 5 ప్రత్యామ్నాయ స్థలాలను పరిశీలించేందుకు కేంద్ర సాంకేతిక బృందం ఈ నెల 7వ తేదీన తెలంగాణలో పర్యటించనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుచిత భాషను ఉపయోగిస్తున్నారని, ప్రజానిధులను దుర్వినియోగం చేస్తున్నారని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్రంగా విమర్శించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం 3:00 నుండి 4:00 మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.
3: ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్ల సమయం 6:20 అయింది. నేను మీ అధ్యక్ష రవి రమేష్. మరి బయట వాతావరణం అంతా కూడా చల్ల చల్లగా ఉంది. ఆ చల్లదనం కాస్త కొంచెం వర్షంలోకి మారే అవకాశం కూడా ఉంది. ఎందుకు అంటే ఇది వర్షాకాలం కాబట్టి తప్పకుండా వర్షం పడుతుంది అనే మైండ్ సెటప్తో మీరు వెళ్ళారనుకుంటే ఎటువంటి టెన్షన్ లేకుండా హ్యాపీగా జర్నీ చేయొచ్చు. ఎక్కడికి వెళ్ళినా కూడా హ్యాపీగా చేయొచ్చు. ఎందుకు అనంటే మరి దానికి తగ్గట్టుగా మనం అరేంజ్మెంట్స్ చేసుకుంటాం కదా. మరి ఎస్పెషల్లీ జర్కిన్స్ కానివ్వండి, కొడుకులు కానీ అన్ని అరేంజ్ చేసుకుని వెళ్తాం కాబట్టి ఎటువంటి టెన్షన్ లేకుండా మనం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అవన్నీ అరేంజ్ చేసుకుంటూనే మీరు బయట తిరిగితే చాలా సేఫ్, బెటర్. అది కాకుండా టైం 6 దాటింది అంటే మరి సిటీలో ట్రాఫిక్ జామ్ అయ్యే టైం కాబట్టి మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా బాధ్యతాయుతంగా ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ మీ జర్నీని కంటిన్యూ చేస్తూ ఉండండి. మిమ్మల్ని ఎంటర్టైన్ చేసే మంచి పాటలు, మాటలు అన్నీ కూడా వినిపిస్తాను. మీరు మాత్రం వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, మనలోంచే సంపూర్ణ వినోదం. ఇప్పుడు మీకోసం వచ్చేస్తుంది డెకాయిట్ మూవీ నుంచి భీమ్ సిసులియో, రామ్ మిరియాల, జునితా గాంధీ పాడినటువంటి పాట. భాస్కర్ భట్ల, రవికుమార్ సాహిత్యం, భీమ్ సిసులియో యాని సంగీతాన్ని అందించారు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బోలెడంత గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: యా స్టూడియోకి లాగల సమయం 6:25:29 దాడాల ముందుకు వెళ్ళిపోతూ ఉంది. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. వర్షాకాలం వచ్చిందంటే చాలు, చిన్నగా తగ్గినా తుమ్మినా కాస్త నీరసంగా ఉంది అని చెప్పిన చుట్టూ ఉండేవాళ్ళు చెప్పేది ఏంటి, తలా ఒకరు ఒక్కొక్క రోగం పేరు చెప్తూ ఉంటారు. అయ్యో నీకు అదేమో, నీకిదేమో అంటూ తెగ భయపెట్టేస్తూ ఉంటారు కదా. భయపెట్టడమే కాకుండా ఇంకో అడుగు ముందుకేసి సోషల్ మీడియాలో చూసిన వీడియోలు, వాట్సాప్ ఫార్వర్డ్ల ఆధారంగా ఏవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవేవో ట్యాబ్లెట్ల పేర్లు కూడా చెప్పి సజెస్ట్ చేస్తూ ఉంటారు. సో మై డియర్ ఫ్రెండ్స్, మన శరీరతత్వం లక్షణాల తీవ్రత తెలియకుండా ఎవరో ఇంటర్నెట్లో చూసి చెప్పారని విచ్చల విడిగా యాంటీబయాటిక్స్, పెయిన్ కిల్లర్స్ వేసుకోవడం ప్రాణాలకే ప్రమాదం. వాళ్ళకి లైక్లు వ్యూస్ వస్తాయి, కానీ అనవసరంగా మందులు మింగితే దెబ్బతినేది మన లివర్, కిడ్నీ. మరి ఏం చేయాలి అని అంటే కొన్ని ప్రాథమికంగా కొన్ని ప్రికాషన్స్ తీసుకోవడం మంచిది. మరి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే వర్షాకాలంలో కొంత అంటే హాస్పిటల్కి పోకపోయినా కూడా కొంత మనకు క్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది. అవి ఏంటో కూడా చెప్తాను, మీరేం చేస్తారు వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజిషన్లో, శ్రీమణి లిరిక్స్ అందించగా, నకాశాజీ శ్రేయా ఘోషల్ పాడినటువంటి పాట తండేల్ మూవీ నుంచి వచ్చేస్తుంది. స్టే ట్యూన్డ్.

0: Gandhi Shilp Bazaar, Crafts of India, a grand exhibition and sale of handicrafts and handlooms. Telangana Kalabharati, NTR Stadium, opposite Indira Park, Kavadiguda, Hyderabad. August 29th nundi, September 7th varaku. Commissioner Hastakalala Abhirudhi Shaka, Bharata Prabhutva Jowli Mantritva Shaka Saujanyamto, Telangana Handicrafts Development Corporation Adhvaryamlo, Desavyaptanga Tayaraina Hastakala Vastulu, Cheneta Vastrakala Pradarsana, Inka Amakalu. Randi, 150 Paiga Stalls lo Erpatu Chesina Adbhutamaina Hastakalala, Cheneta Pradarsananu వీక్షించండి, కొనుగోలు చేయండి, చేతి వృత్తులను ప్రోత్సహించండి.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీబీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
2: నేను మీ ఆర్జీ సురభిరమేష్. మీరు వింటున్నారు ఎఫ్ఎం వివిధ భారతి. రైట్, మా కాలం కలికాలం వర్షాకాలంలో జలుబు, దగ్గు లేదా అలసట అనిపిస్తే పాటించాల్సిన అసలైన జాగ్రత్తలు ఏంటి అని తెగ రీల్స్ చూసేస్తూ ఉంటారు. ఇక వర్షం పడుతూ ఉంది, బయటికి వెళ్ళలేని పరిస్థితుల్లో ఇక రీల్స్ చుట్టే మనిషి బ్రెయిన్ తిరుగుతూ ఉంటుంది అనమాట. మరి ఇలాంటివి చూసేసి ఏవి పడితే అవి వాడకుండా కొంచెం జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా మెడికల్ షాప్లో డాక్టర్ చీటీ లేకుండా యాంటీబయాటిక్స్ కొనడం పూర్తిగా ఆపేయండి. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు రాకుండా ఎప్పుడు కాచి చల్లార్చిన గోరు వెచ్చిన నీటిని, ఫిల్టర్ వాటర్ని తాగడం అనేది అలవాటు చేసుకుంటే సగం ఇబ్బందులన్నీ కూడా అక్కడే తగ్గిపోతాయి అనమాట. ఇక ఆవిరి పట్టడం, గోరు వెచ్చిన ఉప్పు నీటిలో పుక్కిలించడం, పసుపు పాలు తీసుకోవడం వంటి మినిమం జాగ్రత్తలు పాటించండి. ఇలాంటివి చేస్తే నో ప్రాబ్లమ్స్, అసలు కొన్ని రకాల ఇబ్బందులు అనేవి మీ దగ్గరికి రానే రావు. ఇక వర్షంలో తడిసి వచ్చిన వెంటనే, తడిసి వచ్చిన వెంటనే మమ అని తలదూడకుండా గట్టిగా బాగా బాగా

చూడవండి, ముఖ్యంగా మీ జుట్టుని మీ అందమైన నల్లని కానీ తెల్లని కురులు కానీ వాటిని నీట్గా బాగా ఆరిపోయేటట్టుకు తుడవడం అనేది చాలా ముఖ్యం. ఇవన్నీ తెలిసినట్టే ఉంటాయి కానీ ప్రత్యేకంగా నేను చెప్తూ ఉంటే అబ్బా నిజంగా దీనివల్ల ఇంత ప్రయోజనం ఉందా అని అనుకుంటున్నారు. కానీ డాక్టర్లు సజెస్ట్ చేస్తున్నా కూడా ఏంటంటే మా వరకు మీరు రాకుండానే ముందుగా మీ ఇంటి దగ్గర ఇలాంటి కొన్ని మినిమం జాగ్రత్తలు తీసుకుంటే మా అవసరమే మీకు ఉండదు అంటున్నారు కాబట్టి మరొకసారి గుర్తు చేస్తున్నాను అనమాట. ఎందుకంటే వర్షాకాలంలో ఎప్పుడు బయటికి వెళ్తామో ఎప్పుడు వస్తామో మనకు తెలియదు. మరి వెళ్ళొచ్చి రాగానే ఒక్కసారి మర్చిపోయి వెళ్ళిన తర్వాత పూర్తిగా తడిచిపోయి ఆ తర్వాత ఆ దాంతో వచ్చే ఇబ్బందులకి హాస్పిటల్లో మనం బిల్స్ కట్టే పరిస్థితికి వస్తామన్నమాట. మరి అలా కాకుండా ఉంటే మినిమంగా మీ జాగ్రత్తలు తీసుకోవడం అనేది చాలా అవసరం. రెండు రోజులకు మించి జ్వరం, గొంతు నొప్పి లేదా శ్వాస తీసుకోవడం లాంటి ఇబ్బంది ఉంటే మాత్రం రీల్స్ చూడడం ఆపి నేరుగా క్వాలిఫైడ్ డాక్టర్ని మాత్రమే సంప్రదించండి. ఆరోగ్యం అనేది ప్రయోగాల కోసం కాదు, అర్థమైందిగా, అది సంగతి అనమాట. రైట్, వింటూ ఉన్నారు కదా మంచి మంచి మాటలతో పాటు మంచి మంచి పాటలు. ఇప్పుడు మీకోసం శృతి రంజని పాడినటువంటి పాట కళ్యాణ్ చక్రవర్తి త్రిపుణిని లిరిక్స్ అందించారు. థమన్ ఎస్ఎస్ మ్యూజిక్ కంపోజిషన్లో ఓజీ మూవీ నుంచి సువ్వి సువ్వి అంటూ మస్తు పాట స్టూడియో.

0: ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
2: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు. గాంధీ శిల్ప్ బజార్ క్రాఫ్ట్స్ ఆఫ్ ఇండియా, ఏ గ్రాండ్ ఎగ్జిబిషన్ అండ్ సేల్ ఆఫ్ హ్యాండీక్రాఫ్ట్స్ అండ్ హ్యాండ్లూమ్స్, తెలంగాణ కళాభారతి, ఎన్టీఆర్ స్టేడియం ఆపోజిట్ ఇందిరా పార్క్, కవాడిగూడ హైదరాబాద్, ఆగస్టు 29 నుండి సెప్టెంబర్ 7 వరకు. కమిషనర్ హస్తకళల అభివృద్ధి శాఖ, భారత ప్రభుత్వ జౌళి మంత్రిత్వ శాఖ సౌజన్యంతో, తెలంగాణ హ్యాండీక్రాఫ్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా తయారైన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రకళ ప్రదర్శన ఇంకా అమ్మకాలు. రండి, 150 పైగా స్టాల్స్ లో ఏర్పాటు చేసిన అద్భుతమైన హస్తకళల చేనేత ప్రదర్శనను వీక్షించండి, కొనుగోలు చేయండి, చేతి వృత్తులను ప్రోత్సహించండి.
3: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని, లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి, వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని, నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
4: మీరు వింటున్నారు ఎఫ్ఎం వివిధ భారతి. స్టూడియో క్లాక్ల సమయం 6:40 అయింది. ఇప్పుడు వినండి వెన్నెల ప్రాయోజిత కార్యక్రమం.

0: ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారా? వారితో మీరు రోజూ మాట్లాడుతున్నారా? పెద్దలను జాగ్రత్తగా చూసుకోవాలంటే ఎలా తెలుసుకుందాం మన వెన్నెలా ప్రోగ్రామ్ లో ఈరోజు మీ ఆర్జే చేతంతో. సాధారణంగా చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఒకటే అంటారు, ఎందుకంటే చిన్నపిల్లలకు ఏమి చెప్పినా తెలియదు, అర్థం కాదు. పెద్ద వయసు వారికి తెలిసినా చిన్నపిల్లల్లానే ప్రవర్తిస్తారు. ఇంట్లో పెద్ద వయసు వారుంటే వారిని జాగ్రత్తగా చూసుకోవడం కష్టమైన విషయమే. చంటి బిడ్డలను ఎంత ఓపికగా సాగుతామో ఈ పెద్ద పిల్లలను అంతకంటే ఎక్కువ ఓపికతో చూడాల్సిన అవసరం ఉంది. వీరిని సంరక్షించడం ఓ సవాలుతో కూడుకున్న వ్యవహారం. వారిని జాగ్రత్తగా చూసుకోవాలి అంటే మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. అవేమిటో ఇప్పుడు చూద్దాం మన వెన్నెలా ప్రోగ్రామ్ లో మీ ఆర్జే చేతంతో.
1: మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522730. నంబర్ మరోసారి 0951522703. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. I repeat, feedbackamc1@gmail.com.

ఇంట్లో ఏదైనా ఒక ముఖ్యమైన పని చేయాలనుకున్నప్పుడు ఇంట్లో ఉన్న పెద్దల సలహా తీసుకోండి. వారి సలహా ప్రకారం ఆ పని చేయడంలో ఏదైనా ఇబ్బంది ఉంటే వారితో చర్చించండి. ఎందుకంటే మనల్ని పెంచే క్రమంలో ఇటువంటి ఎన్నో విషయాలను వారు చూసుంటారు. అదీ కాకుండా మీరు సలహా అడిగితే మీరు వారికి ఇస్తున్న గౌరవానికి మురిసిపోతారు. వారి మురిపం వారిని మరింత ఆరోగ్యంగా ఉంచుతుంది. పెద్ద వయసు వారికి మానసిక ఆరోగ్యం చాలా ముఖ్యమైనది. డాక్టర్ సమాచారం, ముఖ్యమైన ఫోన్ నంబర్స్ జాబితా లిస్ట్, అన్ని సందర్భాల్లోనూ మీరే ఇంట్లో ఉండటం సాధ్యం కాదు. మీరు లేని సమయంలో

పెద్దవాళ్ళకి ఏదైనా ఇబ్బంది తలెత్తితే ఏ డాక్టర్కి ఫోన్ చేయాలో ఇంట్లో అందరికీ తెలుసుండాలి. అదేవిధంగా అత్యవసరమైన అన్ని నెంబర్లను రాసుంచుకోవాలి. అది అందరికీ తెలిసేలా ఉంచాలి. ఎప్పుడైనా అత్యవసరం అయినప్పుడు ఈ నెంబర్లు ఉపయోగిస్తారు. రిపీట్, ఎప్పుడైనా అత్యవసరం అయినప్పుడు ఆ నంబర్లు ఉపయోగపడతాయి. ఇంట్లో ఒంటరిగా ఉన్నామనే ఫీలింగ్ రానియకుండా వారికి చిన్న చిన్న పనులు అప్పగించండి. వారు ఆ పనుల్లో పడి కొంత సమయం గడిపేయగలుగుతారు. వారి పనుల్లో సహాయం కావాలా అని తరచూ అడగడం మర్చిపోవద్దు. ఎందుకంటే మీరు అలా అడిగితే వారి పట్ల మీరెంతో శ్రద్ధతో ఉన్న విషయం అర్థం చేసుకోగలుగుతారు. తద్వారా వారి మనసులో ఉత్సాహంగా ఉంటారు. శారీరక వ్యాయామం చాలా ప్రయోజనాలను అందిస్తుంది. అది మీ ప్రియమైన వ్యక్తిని చాలా సంవత్సరాలు మంచి స్థితిలో ఉంచుతుంది. ఇది ఆందోళన మరియు నిరాశను అరికట్టే అనుభూతి. మంచి హార్మోన్లను కూడా విడుదల చేస్తుంది. తోట పని చేయడానికి, కలిసి నడవడానికి, పెంపుడు జంతువులను జాగ్రత్తగా చూడటానికి ప్రోత్సహించండి. ఇది వారిని చురుగ్గా ఉండేలా చేస్తుంది. పెద్దవాళ్ళు పిల్లలు తమని పట్టించుకోవడం లేదు అనే భ్రమలోకి వెళ్లిపోతూ ఉంటారు. అది వారి మానసిక స్థితిని దెబ్బతీస్తుంది. మనం ఎన్నో పనుల్లో పడి సాధారణంగా పెద్దలను గురించి పట్టించుకోము. అన్నీ ఇస్తున్నాం కదా అనుకుంటాం, కానీ వారు మీరు నోటి వెంట వచ్చే ఆత్మీయ మాటలను వినాలని అనుకుంటారు. అందుకే ఎంత బిజీగా ఉన్నా రోజులు ఒకసారైనా మీ ఇంట్లో ఉన్న మీ అతి ముఖ్యమైన పెద్దలతో కొద్దిసేపు మాట్లాడండి. ఇది మీ పెద్దల ఆరోగ్యాన్ని రెట్టింపు హుషారుగా ఉంచుతుంది. ముందే చెప్పినట్టుగా చిన్నపిల్లలు పెద్దవారు ఒకే విధంగా ఉంటారు. వారిని గౌరవంగా చూసుకోవడం మన బాధ్యత. ఇంట్లో 60 ఏళ్లు దాటిన వారుంటే వారి విషయంలో కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. తల్లిదండ్రులు, నాన్నమ్మ, తాతయ్య, అమ్మమ్మ, ఇలా ప్రతి ఇంట్లో దాదాపుగా వృద్ధాప్యంలో ఉన్నవారు తప్పక ఉంటారు. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుగానే వృద్ధాప్యంలో ఉన్న వారి విషయంలో కూడా ఈ శ్రద్ధ అవసరం. వయసు మీద పడుతున్నప్పుడు జరిగే మార్పులను గుర్తించి వారి అవసరాలను బట్టి వారికి సంరక్షణ ఇవ్వాలి. మన దేశంలో మనిషి సగటు జీవితకాలం 68 సంవత్సరాలు. వృద్ధాప్యంలో ఉన్నవారు శారీరకంగా, మానసికంగా చాలా సమస్యలు ఎదుర్కొంటారు. వారికి అండగా నిలిచి వారితో చక్కటి అనుబంధాన్ని ఏర్పరచుకుంటే వారు ఆత్మీయతకు నోచుకున్న వారవుతారు. మీరు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు కూడా ఈ ఆప్యాయత అవసరం అవుతుంది. వృద్ధాప్యంలో కలిగే శారీరక, మానసిక మార్పులే ఇవి. శారీరక మార్పుల్లో ముఖ్యంగా చర్మం ముడతలు పడుంటుంది. పొడిబారి తరచు చర్మ సంబంధిత వ్యాధులు వస్తూ ఉంటాయి. శరీరం బలహీనమవుతుంది, కంటి చూపు తగ్గుతుంది, చెవులు సరిగ్గా వినపడవు, జీర్ణశక్తి తగ్గుతుంది, మతిమరుపు పెరుగుతుంది, ఆలోచన శక్తి తగ్గుతుంది, దంత సమస్యలు ఏర్పడతాయి, బరువు తగ్గుతారు, వంగి నడవాల్సి వస్తుంది, చేతుల్లో వణుకు ప్రారంభమవుతుంది, మాట తడబడవచ్చు, వయసును బట్టి తరచూ మూత్ర విసర్జన చేయాల్సి రావచ్చు. మానసిక సమస్యలు కూడా ఏర్పడతాయి. ఖాళీగా ఉండడం వల్ల ప్రశాంతత కోల్పోవచ్చు, డిప్రెషన్ కి లోన్ కావచ్చు, ఒంటరితనానికి లోన్ కావచ్చు, ఇతరులపై ఆధారపడాల్సి రావచ్చు, మద్యానికి అలవాటు పడవచ్చు. వృద్ధాప్యంలో ఎముకలు బలహీనంగా ఉంటాయి, పడితే విరిగిపోయే ప్రమాదం ఉంటుంది. అందువల్ల వారికి ఇలాంటి సమస్యలు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంట్లో టాయిలెట్స్ దగ్గర నుంచి స్టార్ట్ కావాలి. వెస్టర్న్ టాయిలెట్ యూజ్ చేయాలి పెద్దవాళ్ళు. వాష్రూమ్ లో కాలు జారి పడిపోయే పరిస్థితి ఉండకూడదు. సాధ్యమైతే చిన్న చిన్న వ్యాయామాలు లేదంటే కాలి నడకలు అలవాటు చేయాలి. యోగా, మెడిటేషన్ వంటివి ప్రోత్సహించాలి. మతిమరుపు వల్ల అన్ని విషయాలు మర్చిపోతూ ఉంటారు. వారికి ఔషధాలు, నిత్యావసరాలు అందేలా చూడాలి. ఇందుకోసం ఓ షెడ్యూల్ ని అందరికీ కనిపించేలా వాల్ పోస్టర్ రూపంలో అతికించాలి. అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యల విషయంలో అశ్రద్ధ చూపకుండా వైద్యులను సంప్రదించాలి. కంటి చూపు మరింత దెబ్బతినకుండా ఎప్పటికప్పుడు వైద్యుణ్ణి సంప్రదించాలి. వినికిడి సమస్యలున్నా, బీపీ, షుగర్ వంటి అనారోగ్యాలున్నా నిర్లక్ష్యం చేయరాదు. దగ్గరుండి వైద్యుల వద్దకు తీసుకెళ్లాలి. సౌకర్యవంతమైన వాతావరణంలో ఉండేలా చూడాలి. వేసవిలో అధిక ఉష్ణోగ్రతలను తట్టుకునేలా, వింటర్లో చలి నుంచి రక్షణ లభించేలా చూడాలి. ఆయా కాలాలు, పండుగలకు అనుగుణంగా నూతన వస్త్రాలు సమకూర్చాలి. ఆహారం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పెద్దయ్యాక అజీర్ణ సమస్యలు తరచుగా వస్తుంటాయి. పీచు పదార్థాలు కలిగిన ఆహార పదార్థాలు, ముఖ్యంగా ఫ్రూట్స్ ఇవ్వాలి. మద్యపానం, ధూమపానం మానేసేలా చూడాలి. కుటుంబ సభ్యులంతా వీరికి తగిన సమయం కేటాయించి ఆప్యాయంగా మాట్లాడితే వారు మానసికంగా దృఢంగా ఉంటారు. వారికి తగిన గౌరవం, మర్యాద ఇవ్వాలి. వృత్తి జీవితంలో చాలా అలసిపోయి ఉంటారు. ప్రస్తుతం ఖాళీగా ఉంటే వారికి తగిన పుస్తకాలు సమకూర్చాలి. పర్యాటకంపై ఆసక్తి ఉంటే అందుకు తగిన ప్రోత్సాహం ఇవ్వాలి. చిన్న చిన్న వ్యాపారాలపై ఆసక్తి ఉంటే ఆ దిశగా ప్రోత్సహించాలి. గార్డెనింగ్, పెట్స్ వంటి వాటిపై ఆసక్తి ఉంటే వాటిని సమకూర్చాలి. హాబీస్ ని ఎన్కరేజ్ చేయాలి.
Well, dear friends.

0: with that lovely information about senior citizens and elderly care. This is Chetan signing off in today's Venela program. మరో ప్రోగ్రాంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.
1: మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522739. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. This program is produced and sponsored by Adventist Media Center.

0: ఇంతవరకు వెన్నెల ప్రాయోజిత కార్యక్రమాన్ని విన్నారు. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి.
1: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989851 02కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు అందుబాటులో ఉంటుంది.
2: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: రికిజీ మేయర్ మ్యూజిక్ కంపోజిషన్లో, చంద్రబోస్ సాహిత్యంలో, రితీష్ జిరావ్, మనీషా ఎర్రబత్న పాడినటువంటి ఈ వండర్ఫుల్ ట్రాక్ ఛాంపియన్ మూవీ నుంచి విన్నారు. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
2: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
0: ఈరోజు సాయంత్రం 7:15 ఆరోగ్య జీవనం కార్యక్రమంలో మోనోపాజ్ సమస్యల గురించి డాక్టర్ స్రవంతి గాదిరాజు గారితో పరిచయం వింటారు. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి.

0: మసూద మూవీ నుంచి అభయ్ జత్పుర్కర్ పాడినటువంటి పాట సాయి కిరణ్. లిరిక్స్ అందించక ప్రశాంత్ ఆర్ విహారీ, మ్యూజిక్ కంపోజ్ చేశారు. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి.
1: ప్రగతి ప్రధాన సాగిపొమ్మని ప్రపంచానికి వెలుగు పంచుతోంది
2: ఉదయతార.
1: అజ్ఞాన తిమిరాల్ని జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది
2: ఈ అభ్యుదయతార.
1: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
2: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం
1: మీట్ ద స్టార్
2: ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
1: ఎఫ్ఎం 102.8 MHz పై.
2: మీట్ ద స్టార్.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 7 గంటలు.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: ప్రేమలో పట్టాక అవేవో ఉంటాయి కదా, అలాంటివి ఏమన్నా?
1: ఎందుకుండు వైభాగ్యం, ఆ రోజు ఫిబ్రవరి
2: 14th,
1: అప్పటి వరకు గుంపులో కలుసుకునే మేము కోసింత గుట్టుగా కలుసుకునేవా? ఇప్పటికే ఆ మూమెంట్ తలుచుకుంటే ఊనుకొచ్చేస్తుంది.
3: చిరు చిరు

సంక్రాంతికి వస్తున్న మూవీ నుంచి భీమసిసర్లియో ప్రమేయాచార్య పాడినటువంటి పాట, అనంత శ్రీరామ్ సాహిత్యం, భీమసిసర్లియో సంగీతం. మీరు వింటున్నారో ఆకాశవాణి వివిధ భారతి. స్టూడియో క్లాక్ల సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎండ్రపాటి మాధవీలత. ఉగ్రవాదానికి ఆర్థిక సహాయం, నియామకాలు, తీవ్రవాద విస్తరణ, సురక్షిత స్థావరాలను పూర్తిగా నిర్మూలించాలని ఎస్సీఓ సభ్యదేశాలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. 6 దశాబ్దాలకు పైగా పాఠ్యపుస్తకాలు, అభ్యాస సామగ్రి, పాఠ్యాంశాల రూపకల్పన ద్వారా భారతీయ విద్యా వ్యవస్థలో ఎన్సీఈఆర్టీ కీలక పాత్ర పోషించిందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రశంసించారు. ఈ నెల 5న చేపట్టాల్సిన నిరసనను ఉపసంహరించుకుంటున్నట్టు సీజేపీ ప్రకటించిన నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం స్వాగతించింది. దేశంలో ఉల్లిపాయల నిల్వలు తగినంత పరిమాణంలో అందుబాటులో ఉన్నాయని, వ్యాపారుల వద్ద పంచదార స్టాక్ పరిమితిని 2000 క్వింటాళ్లకు తగ్గిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. కిర్గిజ్ రిపబ్లిక్ రాజధాని బిష్కేక్లో జరిగిన 26వ షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాల్గొని ప్రసంగించారు. ఉగ్రవాదానికి ఆర్థిక సాయం, నియామకాలు, తీవ్రవాద విస్తరణ, సురక్షిత స్థావరాలను పూర్తిగా నిర్మూలించాలని ఎస్సీఓ సభ్యదేశాలకు ఆయన పిలుపునిచ్చారు. ఉగ్రవాదంపై పోరులో ఎలాంటి ద్వంద్వ ప్రమాణాలకు చోటుండకూడదని, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న యుద్దాలు, సంఘర్షణలు దేనికి పరిష్కారం కావని, చర్చలు, దౌత్య మార్గాల ద్వారానే వివాదాలు పరిష్కరించుకోవాలని పేర్కొన్నారు. ప్రాంతీయ అనుసంధానత, వర్తక వాణిజ్యాలకు భారత్ మద్దతిస్తుందని, అయితే ఇది అన్ని దేశాల సార్వభౌమత్వానికి, ప్రాంతీయ సమగ్రతకు కట్టుబడి ఉండాలని అన్నారు. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్, రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ 66వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు న్యూఢిల్లీలోని ప్రధాన కార్యాలయంలో జరిగాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ, 6 దశాబ్దాలకు పైగా పాఠ్యపుస్తకాలు, అభ్యాస సామగ్రి, పాఠ్యాంశాల రూపకల్పన ద్వారా భారతీయ విద్యా వ్యవస్థలో ఎన్సీఈఆర్టీ కీలక పాత్ర

పోషించిందని ప్రశంసించారు. జాతీయ విద్యా విధానం 2020 ఆధారంగా సమగ్ర వికాసం, సృజనాత్మకత, విమర్శనాత్మక ఆలోచనలు, అనుభవపూర్వక అభ్యాసానికి పెద్దపీట వేస్తూ నూతన పాఠ్యపుస్తకాలను రూపొందిస్తున్నట్టు తెలిపారు. రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో ఉన్న 22 భాషలతో పాటు 93 గిరిజన భాషలతో కలిపి మొత్తం 121 భారతీయ భాషల్లో 1 నుండి 8వ తరగతి వరకు పాఠ్యపుస్తకాలను సవరించారు.

0: 121 భారతీయ భాషల్లో 1 నుండి 8వ తరగతి వరకు పాఠ్యపుస్తకాలను సవరించి అందుబాటులోకి తెస్తున్నట్టు మంత్రి వెల్లడించారు. భారతీయ సాంప్రదాయ పరిజ్ఞానాన్ని ఈ పాఠ్యాంశాల్లో విలీనం చేసినట్టు చెప్పారు. విద్యారంగంలో ఏఐ, డిజిటల్ లిటరసీ పెరుగుతున్న నేపథ్యంలో పరిశోధనా వ్యవస్థను, సాంకేతికతను మరింత బలోపేతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రపంచవ్యాప్తంగా అనేక ఆర్థిక అనిశ్చితులు ఉన్నప్పటికీ భారతదేశం 7.8% జీడీపీ వృద్ధి రేటును నమోదు చేసిందని బీజేపీ సీనియర్ నాయకుడు ఎంపీ రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. న్యూఢిల్లీలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆయన, ప్రపంచవ్యాప్త సంక్షోభాలు, యుద్దాలు, ఆర్థిక సవాళ్ల మధ్య కూడా నమోదైన ఈ గణాంకాలు ప్రపంచంతో పోలిస్తే భారత్ ఎంత బలంగా ఉందో చాటి చెబుతున్నాయన్నారు. లోక్సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ భారత ఆర్థిక వ్యవస్థ ఒక నిర్జీవమైన వ్యవస్థ అని చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ రవిశంకర్ ప్రసాద్, రాహుల్ గాంధీకి ఆర్థిక నిర్వహణ, ఆర్థికాభివృద్ధిపై ఎటువంటి కనీస అవగాహన లేదని ఆరోపించారు.
1: జనవరి ఫర్వరి మే పూరా గల్ఫ్ క్రైసిస్ షురూ హువా థా. తేల్ కి సమస్యా, సప్లై చైన్ కి సమస్యా థీ, దునియా మే అనిశ్చితతా థీ, దేర్ వాస్ గ్లోబల్ అన్సర్టెన్టీ అస్ వెల్. ఉస్కే బావజూద్ భారత్ కి ఎకానమీ 7.8% ఆయి హై.
0: వాతావరణ మార్పులు, జీవ వైవిధ్య క్షీణత, కాలుష్యం, వనరుల కొరత వంటి పర్యావరణ సవాళ్లను ఎదుర్కొనేందుకు సమగ్ర సమన్వయ పరిష్కారాలు అవసరమని కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ పేర్కొన్నారు. న్యూఢిల్లీలో జరిగిన 4వ ఇండో జర్మన్ ఎన్విరాన్మెంట్ ఫోరం ప్రారంభ సమావేశంలో మాట్లాడుతూ మంత్రి, వాతావరణ స్థితిస్థాపకత, వనరుల సమర్థవంతమైన వినియోగం, సుస్థిర అభివృద్ధికి రెండు దేశాల మధ్య మరింత సహకారం అవసరమన్నారు. పర్యావరణ పరిరక్షణ, ఆర్థికాభివృద్ధి ఒకదానికొకటి పోటీపడేవి కావని భారత్ నిరూపించిందని, నిర్ణయించిన లక్ష్యాలను భారత్ గడువు కంటే ముందే పూర్తి చేస్తోందని వెల్లడించారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన చిత్తడి నేలల పరిరక్షణ, వివేకవంతమైన వినియోగంపై భారత్, జర్మనీల మధ్య ఒక ఉమ్మడి ఒప్పందంపై సంతకాలు జరిగాయి. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఈ నెల 5న చేపట్టవలసిన నిరసనను ఉపసంహరించుకుంటున్నట్టు సీజేపీ ప్రకటించిన నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం స్వాగతించింది. న్యూఢిల్లీలో ఈరోజు విలేకరులతో మాట్లాడుతూ కేంద్ర మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా, ఆందోళన బాటపట్టిన విద్యార్థులపై నమోదైన కేసులను ఉపసంహరించుకుంటామని, భవిష్యత్తులో వారిపై ఎటువంటి కఠినమైన చర్యలు తీసుకోబోమని హామీ ఇచ్చారు. భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలతో కేంద్రం సంప్రదింపులు జరిపిందని, ఇచ్చిన హామీ నెరవేరుస్తున్నామని ఆయన తెలిపారు. యువత పురోగతి, వికాసమే ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశమని ఈ సందర్భంగా మంత్రి స్పష్టం చేశారు.
2: హమ్నే ఛాత్రో భవిష్య కో ధ్యాన్ మే రఖతే హువే ఆశ్వాసన్ దియా థా కి ప్రదర్శనకారీ ఛాత్రో పర్ దర్జ్ కియే గయే మామలే వాపస్ లియే జాయేంగే. ఉసీ క్రమ్ మే హమ్నే భారతీయ జనతా పార్టీ శాసిత ప్రదేశో మే జో సర్కారే థీ ఉన్సే భీ చర్చా కీ థీ ఔర్ హమ్ ఉస్ ఆశ్వాసన్ కో పూరా కర్నే జా రహే హైన్.
0: ఒడిశాలోని గంజాం, గజపతి జిల్లాలకు చెందిన కళాకారుల బృందంతో రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు రాష్టపతి భవన్లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముర్ము, విద్య వ్యక్తిగత ప్రగతికే కాకుండా సమాజ వికాసానికి అత్యంత కీలకమైందని చెప్పారు. నాణ్యమైన విద్యను అభ్యసించడంతో పాటు ఆధునిక నైపుణ్యాలను పెంపొందించుకునేలా యువతను ప్రోత్సహించాలని కళాకారులకు సూచించారు. తమ సంపన్న సాంస్కృతిక వారసత్వం, సాంప్రదాయ మూలాలను వీడకుండానే ఆధునిక అభివృద్ధిని ఆహ్వానించాలని ముర్ము పిలుపునిచ్చారు. దేశంలో ఉల్లిపాయల నిల్వలు తగినంత పరిమాణంలో అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వం తెలిపింది. రాబోయే పండుగల సీజన్లో ధరలు పెరగకుండా అదుపులో ఉంచేందుకు కంద ఎక్స్ప్రెస్ రైళ్లు, రోడ్డు రవాణా ద్వారా బఫర్ నిల్వలను విడతల వారీగా మార్కెట్లోకి విడుదల చేయడం ప్రారంభించినట్టు పేర్కొంది. వినియోగదారులకు తక్కువ ధరలకే ఉల్లిపాయలు అందుబాటులోకి తెచ్చేందుకు 19 ప్రధాన నగరాల్లో రిటైల్ విక్రయాలను విస్తరించడంతో పాటు 30కి పైగా ట్రక్కుల ద్వారా సరఫరాను వేగవంతం చేశారు. రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్న ప్రభుత్వం దాదాపు 3000

400 మంది రైతులకు సకాలంలో 210 కోట్ల రూపాయల చెల్లింపులను నేరుగా జరిపినట్టు వెల్లడించింది. సరుకు రవాణా పంపిణీలో ఎటువంటి అక్రమాలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నారు. దేశంలో పంచదార నిల్వల అక్రమ రవాణా, కృత్రిమ కొరత సృష్టించడం, ఊహాజనిత వ్యాపారాన్ని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వ్యాపారుల వద్ద పంచదార స్టాక్ పరిమితిని 4,000 క్వింటాళ్ల నుండి 2,000 క్వింటాళ్లకు తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. ఈ నిబంధన ఈ నెల 15వ తేదీ నుండి నవంబర్ 30వ తేదీ వరకు అమల్లో ఉంటుంది. కొత్త నిబంధనల ప్రకారం వ్యాపారులు తాము సేకరించిన సరుకును 30 రోజులకు మించి నిల్వ ఉంచుకోవడానికి వీల్లేదు. అయితే కోల్కతా, దాని చుట్టుపక్కల మెట్రోపాలిటన్ ప్రాంతాలకు మాత్రం ఈ పరిమితిని గతంలో ఉన్నట్టే 4,000 క్వింటాళ్లుగానే కొనసాగించారు. కోల్కతా ప్రాంతం, ఉత్తరప్రదేశ్, మహారాష్టల నుంచి పంచదారను దిగుమతి చేసుకుని ఈశాన్య రాష్ట్రాలకు సరఫరా చేసే ప్రధాన కేంద్రంగా ఉన్నందున ఈ మినహాయింపు ఇచ్చినట్టు వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ తెలిపింది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు న్యూఢిల్లీలో ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన పురోగతిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎంపిక చేసిన 100 జిల్లాల్లో పథకం అమలును వేగవంతం చేయడం, వివిధ పథకాల సమన్వయం, జిల్లాల పనితీరు మెరుగుపరచడం, రైతులకు ప్రత్యక్ష లబ్ది చేకూరేలా చూడడంపై ఈ సమీక్షలో ప్రధానంగా దృష్టి సారించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఉగ్రవాదానికి ఆర్థిక సహాయం, నియామకాలు, తీవ్రవాద విస్తరణ, సురక్షిత స్థావరాలను పూర్తిగా నిర్మూలించాలని ఎస్సీఓ సభ్య దేశాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. 6 దశాబ్దాలకు పైగా పాఠ్య పుస్తకాలు, అభ్యాస సామగ్రి, పాఠ్యాంశాల రూపకల్పన ద్వారా భారతీయ విద్యా వ్యవస్థలో ఎన్సీఈఆర్టీ కీలక పాత్ర పోషించిందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రశంసించారు. ఈ నెల 5న చేపట్టవలసిన నిరసనను ఉపసంహరించుకుంటున్నట్టు సీజేపీ ప్రకటించిన నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం స్వాగతించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 7:15. ఇప్పుడు వినండి ఆరోగ్య జీవనం. మెనోపాజ్ సమస్యలు అంశంపై డాక్టర్ శ్రవంతి గాజరాజు గారితో పరిచయం. పరిచయకర్త శ్రీమతి లావణ్య సునీల్ తమ్ము.

0: శ్రోతలకు నమస్కారం. ఆరోగ్య జీవనం శీర్షికన మెనోపాజ్ అనే అంశం గురించి, దాని మీద ఉన్న అపోహల గురించి, అలాగే వ్యాధి లక్షణాల గురించి తెలియజేయడానికి మనతో ఉన్నారు డాక్టర్ స్రవంతి గారు, ప్రముఖ గైనకాలజిస్ట్. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు.
1: నమస్తే అమ్మా.
0: డాక్టర్ గారు, అసలు మెనోపాజ్ అంటే ఏంటి?
1: మెనో అంటే మెన్స్ట్రువేషన్, పాజ్ అంటే ఆగిపోవడం. సో సింపుల్గా మెన్స్ట్రువేషన్ ఆగిపోవడాన్ని మెనోపాజ్ అంటాము. మనకి ఆడవాళ్లలో రకరకాల స్టేజెస్ ఉంటాయి. ఎలాగైతే పీరియడ్ స్టార్ట్ అయినప్పుడు మెనార్కీ అంటాము, దీన్ని ఆగిపోయిన దాన్ని మెనోపాజ్ అంటాము.
0: ఓకే, ఈ లక్షణాలు ఎలా ఉంటాయి డాక్టర్ గారు?
1: మెనోపాజ్ లక్షణాలు మామూలుగా ఏంటంటే, అందరికీ మెనోపాజ్ నీకు వచ్చిందా లేదా అని పక్కవాళ్ళు కూడా అడుగుతూ ఉంటారు. ఎందుకు అడుగుతారు అంటే, ఆ లక్షణాలు అది వ్యాధి కాదు, అది ఒక ఫేజ్ ఆఫ్ లైఫ్. దాన్ని అర్థం చేసుకోవాలి. నీకేంటి అరుస్తున్నావు, నీకు మెనోపాజ్ వచ్చేసింది అంటాం కామెడీగా, మెనోపాజ్ వచ్చిందేనే అట్లా అరుస్తారు అని. అంటే చూసారా, అరవడం అనేది ఒక లక్షణం. అంటే కోపం వస్తూ ఉంటుంది త్వరగా, త్వరగా కోపము, త్వరగా ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ అయిపోతుంటారు, బాగా మూడ్ స్వింగ్స్ ఉంటాయి, ఏడుపు వచ్చేస్తుంది.

0: ఉంటుంది. అండ్ ఏ పని చేయబుద్ది కాదు. ఇది కాకుండా చాలా హారిబుల్ ఏంటంటే, దాన్ని హాట్ ఫ్లషెస్ అంటారు, లోపల నుంచి ఇట్లా వేడి వస్తూ ఉంటుంది అంటారు. వెళ్ళి నన్ను నాకు ఏసీలో కూర్చోవాలని ఉందమ్మా, ఫ్రిడ్జ్ లో కూర్చోవాలని ఉందమ్మా అంటారు పేషెంట్స్. వచ్చి అంత వేడి, ఫ్యాన్ కూడా సరిపోవటం లేదు. అంటే వాళ్ళకి ఒంట్లోంచి వేడి వచ్చేసి చెమటలు పట్టేస్తూ ఉంటాయి, హెడ్ ఏక్ వస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా చాలా ఇన్కన్వీనియంట్ అనమాట. అంటే ప్రెగ్నెన్సీ కూడా ఇస్ నాట్ ఎ హ్యాపీ జర్నీ, చాలా ఇన్కన్వీనియన్స్ ఉంటాయి. అలాగే మెనోపాజ్ కూడా అంతే, చాలా ఇన్కన్వీనియన్స్ ఉంటుంది బాడీకి. ఇవి కాకుండా స్కాల్ప్ హెయిర్ ఊడిపోవడం, అంటే తల మీద ఊడిపోయి ఎక్స్ట్రా హెయిర్ అంటే ముస్టాచ్ అంటాం, కొంచెం పెద్దవాళ్ళని చూస్తే 80+ వాళ్ళకి అవాంఛిత రోమాలు, మీసాల లాంటివి, అలాగే చిన్న చిన్న గడ్డం అలాంటివి వస్తూ ఉంటాయి. ఇంకా వెయిట్ ఎక్కుతారు ఎక్కువ మంది, అందరూ అని చెప్పను, జెనెటికల్ గా కొంతమంది వెయిట్ మెయింటైన్ చేస్తారు. అంటే ఫుడ్ అనుకోండి, ఎక్సర్సైజ్, అవి కూడా ఒక కారణం. అయితే యూజువల్ గా లిటిల్ బిట్ వెయిట్ గెయిన్ ఉంటుంది
1: లైఫ్ స్టైల్ బట్టి, శరీర తత్వాన్ని బట్టి. ఈ అన్నిట్లో ఏదో ఒక సింప్టమ్ వాళ్ళకి కనిపి,
0: కొంచెం అటు ఇటు కనిపి, అన్ని ఇలాంటివే ఉంటాయి.
1: అయితే మెనోపాజ్ అనేది ఏ వయసులో వస్తుంది డాక్టర్ గారు?
0: మెనోపాజ్ ఇప్పుడు వయసు అనేది ఎప్పుడు కూడా ఎలా అంటే, ఏ డిసీజ్ అయినా ఏ నార్మల్ వేరియంట్ అయినా డిపెండ్స్ ఆన్ ద క్లైమెట్రిక్ కండిషన్ అంటాం. అంటే ఒక్కొక్క క్లైమేట్, ఇప్పుడు మీరు ఏషియన్ కంట్రీస్ ఒకటైతే, మనం వెస్ట్రన్ కంట్రీస్కి వెళ్తే అట్లా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఏజ్ లిమిట్స్ మారుతూ ఉంటాయి. యూజువల్గా 45 to 55 ఇయర్స్ ఇస్ ద ఏజ్ లిమిట్. ఇండియన్ యావరేజ్ వచ్చి 47-48. మన యూజువల్గా 49-50 వచ్చింది అని అంటే ఇండియాలో చూడం, వెరీ రేర్. కొంతమంది జెనెటికల్గా, కొంతమందికి మా మదర్కి 50 ఆగిపోయినాయో, లేదు మా అమ్మమ్మకి 52 వచ్చినాయి, వెరీ రేర్ అనమాట. ఇవన్నీ రేర్ కేటగిరీస్. ఎలా అయితే అర్లీ మెనోపాజ్ ఉంటుందో, ఇది లేట్ మెనోపాజ్ అనుకోండి. అర్లీ మెనోపాజ్ అంటే 45 కంటే ముందే, కొంతమంది 40 వస్తుండగానే ఆగిపోతుంది, దాన్ని ఎర్లీ మెనోపాజ్ అంటాము. కొంచెం లేట్గా వచ్చే వాళ్ళని లేట్ మెనోపాజ్ అంటాము. ఈ రెండు కూడా ప్రాబ్లమే, మళ్ళీ ఎర్లీగా వచ్చినా ప్రాబ్లమే, లేట్గా వచ్చినా ప్రాబ్లమే.
1: అయితే డాక్టర్ గారు, ఇప్పుడు మీరు చెప్పిన లక్షణాల్లో ఏదో ఒకటి కనిపించింది, మెనోపాజ్లోకి ఎంటర్ అయ్యాను అని ఎలా నిర్ధారించుకుంటారు?
0: యూజువల్గా 1 ఇయర్ ఆఫ్ మెనోపాజ్ అంటే అమెనోరియా అంటాం. అమెనోరియా అంటే పీరియడ్ రాకపోవడం. ఒక సంవత్సరం రోజులు కానీ పీరియడ్ రాకపోతే అప్పుడు ఆమె మెనోపాజ్ వెళ్ళినట్టు డిక్లేర్ చేస్తాం. యూజువల్గా పెరిమెనోపాజల్ ఏరియా అని ఒక టైం ఉంటుంది. ఇప్పుడు సంథింగ్ లైక్ 44-45 ఇయర్స్ నుంచి కొంతమందికి ఇర్రెగ్యులారిటీ మారిపోతుంది, ఇర్రెగ్యులర్ అయిపోతుంది. ఎలా ఇర్రెగ్యులర్? 2 నెలలకు ఒకసారి రావడము, వచ్చినప్పుడు కొంచెం కనపడము, మళ్ళీ 3 మంత్స్కి ఎప్పుడో రావడము, సడన్ గా 1 మంత్కి రావడం, ఇలాగా కొంచెం చేంజెస్. అంటే హార్మోన్స్ ఫ్లక్చుయేషన్ స్టార్ట్ అయిపోయినాయి ఇక్కడ. సో అలా ఇలా చేసి కొంతమందికి 6 నెలలు రాదు, కొంతమందికి 8 నెలలు రాదు. తర్వాత 1 ఇయర్ వరకు అస్సలు కనిపించకపోతే అప్పుడే మెనోపాజ్ రీచ్ అయినట్టు డిక్లేర్ చేయాలి.
1: ఓకే, అయితే మనకి ఇప్పుడు మార్కెట్ లో మెనోపాజ్ టెస్టింగ్ కిట్స్ అని ఉన్నాయి, అవి యూజ్ చేయడం ఎంతవరకు సేఫ్, అందులో కరెక్ట్గా నిర్ధారణ అవుతుందా?
0: కరెక్ట్గానే నిర్ధారణ అవుతుంది. అంటే మెనోపాజ్లో ఆ కిట్లో ఏం తెలుస్తుంది అంటే, సర్టెన్ హార్మోన్స్ ఉంటాయి, అవన్నీ కూడా కొన్నేమో పైకెళ్తాయి, కొన్నేమో కిందకు వచ్చేస్తాయి. సో దాన్ని నిర్ధారిస్తుంది మెనోపాజ్ రీచ్ అయ్యాము అని. బట్ దానివల్ల మనకి పెద్దగా యూజ్ అయితే ఏం లేదు. దాంతో మనం పెద్దగా ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ ఏమీ ఏమి ఉండవు. కానీ మనకి ఒకటి, మెనోపాజ్ రీచ్ అయ్యామా లేదని తెలుసుకోవడానికి, అండ్ ఎనీ వెరీ అబ్నార్మల్గా ఉంటే ఏమైనా తెలుసుకోవచ్చు.
1: అయితే ఇది తెలిసిన తర్వాత వెంటనే డాక్టర్ని సంప్రదించడం అనేది మంచిది అంటారు?
0: మంచిది. ఎందుకు అంటే దాంట్లో మనం నెగ్లెక్ట్ చేయకుండా, దాన్ని మనం అడ్వాన్స్ స్టేజ్కి ఏమన్నా వెళ్తున్నామా, మనకు తెలియకుండానే కొన్ని మర్చిపోతుంటాము, టైం బిజీలో ఉంటాము. సో ఒకసారి వెళ్ళొచ్చాం అనుకోండి, ఫస్ట్ డాక్టర్ గారు చెప్తారు దీన్ని భయపడాల్సిన ఏమైనా అవసరం అని ఉందా, మనం ఏ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ చేస్తే దీని నుంచి బయటపడచ్చు, అండ్ ఇన్ని కౌన్సిలింగ్ పార్ట్ మెయిన్లీ ఏమన్నా సపోర్టివ్ మెడిసిన్స్ లైక్ బి కాంప్లెక్స్, మినరల్స్, విటమిన్స్ అట్లాంటివి ఉంటాయి కదా, అవన్నీ ఏమైనా యాడ్ చేస్తామా, అలాంటివి మీకు కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఒక్కసారి డాక్టర్ గారిని కలిస్తే చాలా మంది వస్తున్నారు. ఇప్పుడు ఇప్పుడైతే నిజంగానే ఎడ్యుకేటెడ్ కాబట్టి వస్తున్నారు. నాకు పెరిమెనోపాజ్ లో ఉన్నానండి, మెనోపాజ్ వచ్చేసిందా అండి, సో ఏం చేయాలి అని అడుగుతున్నారు. దట్ ఈస్ వెరీ గుడ్ సైన్.
1: ఓకే, గుడ్. అయితే డాక్టర్ గారు, మహిళలు అనేసరికి కొంచెం షేర్ చేసుకుంటూ ఉంటారు, సో నాకు మెనోపాజ్ వచ్చింది, నేను వెళ్తే డాక్టర్ గారు ఇవి నాకు సజెస్ట్ చేశారు, సో మీరు కూడా ఇదే వాడేయండి అనేవి మనం ఎప్పుడు చూస్తూ ఉంటాం. అలా చేయడం ఎంతవరకు కరెక్ట్?
0: అలా చేయకూడదు. ఎందుకంటే ప్రతి ఇండివిజువల్ ది బాడీ డిఫరెంట్, వాళ్ళకు ఉండే వేరే వేరేవి, అంటే ఏజ్ లో షుగర్ వస్తుంది అండ్ రకరకాల వ్యాధులు ఉంటాయి కదా, కోమార్బిడిటీస్ అంటాం, వాటిని బట్టి ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ మారుతాయి. సో ఒకటే మందు అన్ని గాయాలకి ఒకటే మందులాగా ప్రతి మనిషికి ఒకటే ట్రీట్మెంట్ ఉండదు. ఇలా కూడా వస్తుంటారు, ఆవిడ వాడిందండి నేను కూడా వాడాను కానీ నాకు పని చేయలేదు అంటే ఎలా అది?

0: సో మీ లైఫ్ స్టైల్ వేరండి, మీకుండే వ్యాధులు వేరు, మీ జెనెటికల్ మీ బాడీ వేరు. సో అలా ఎప్పుడు వాడకూడదు. కొంతమందికి చాలా వియర్డ్ గా పనిచేస్తాయి అవి, అంటే అసలు ఫుల్ గా అది ఆపోజిట్ అయిపోతుంది బాడీ. అందుకని పిచ్చి పిచ్చిగా తెలిసిన అంటే వాళ్ళు మాకు తెలిసిన వాళ్ళు వెళ్ళి మాకు చెప్పేశారులే డాక్టర్ గారి దగ్గర టైం వేస్ట్ ఎందుకులే అని ఎప్పుడు అనుకోవద్దు.
1: డాక్టర్ గారు, ఈ మెనోపాజ్ పట్ల ప్రజల్లో ఉన్న అపోహలు ఏంటండి?
0: మెనోపాజ్ మెయిన్ ఎట్లుంటుందంటే, అపోహలు కంటే చెప్పాలంటే ఫ్యామిలీ వాళ్ళు వచ్చి మా మమ్మీ ఎందుకు అరుస్తుందండి, మా అమ్మ ఊరికనే తిడుతుందండి, మా భార్య ఏంటో అండి డిప్రెషన్ అంటది ఏంటో, ఇంతకు ముందులాగా ఏది చెయ్యదు అంటే వాళ్ళకి అర్థం కావట్లేదు. ఇది మెనోపాజ్ని అర్థం చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. దానివల్ల ఎందుకు ఈవిడ సడన్ గా ఇలాగ అయిపోతున్నారు, మనం ఏమన్నా హెల్ప్ చేయాలా. ఫ్యామిలీ సపోర్ట్ చాలా చాలా అవసరం మెనోపాజ్ వాళ్ళకి. మెనార్కీలో ఎంత అవసరం, తల్లి అవసరం ఎంత ఉంటుంది, తండ్రి ఎంత సపోర్ట్ చేస్తారు, అలాగే ఫ్యామిలీ సపోర్టు మెనోపాజ్లో చాలా అవసరం ఉంటుంది. అపోహలు అంటే ఏముండవు, దీనికి పిచ్చి పట్టింది, దీనికి బీపీ వచ్చింది, అలాగా పాపం ఆమెను అర్థం చేసుకోకుండా చాలా చిన్న చూపు చూస్తూ ఉంటారు, సరిగ్గా ట్రీట్ చేయకపోవడము, తిడుతూ ఉండడం ఇలా చేస్తుంటారు. అలా చేయకూడదు, తనకి తగిన రెస్ట్ ఇవ్వాలి. తలలో మూడ్ స్వింగ్స్ ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలి, తనకి ఏమన్నా ఇబ్బందికరంగా ఉందా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాలా. ఎందుకంటే ఇండియాలో మోస్ట్ ఆఫ్ ద లేడీస్ కి సపోర్ట్ ఉంటే గానీ పోరు హాస్పిటల్కి. అలాగే మనం ఏమైనా చేయగలమా, బాబు ఎవరో ఒకళ్ళు, కొడుకు కూతురు హస్బెండ్ ఎవరో ఒకళ్ళు సపోర్ట్ చేయాలి. అపోహల కంటే నేను అడిగేది ఫ్యామిలీ సపోర్ట్. అపోహలు అయితే ఏముంటాయి, ఇలాగే ఏదో పిచ్చి పట్టింది ఏమికి అన్నట్లు సింపుల్ గా తీసి పడేస్తారు.
1: కొందరు ఒక ఓపెన్ గా మాట్లాడరు, తనకి ఏదో తేడా వచ్చిందని తెలిసినా అది ఎవరికి చెప్పుకోలేరు. సో ఆవిడ ఆవిడే నాకెందుకో కోపం వస్తుంది ఇలా మదన పడుతూ ఉంటారు తప్ప. సో వన్స్ ఎప్పుడైతే మీరు చెప్పినట్టుగా ఫ్యామిలీ సపోర్ట్ ఉన్నప్పుడు వాళ్ళు గమనిస్తారు, సో తిని ఇలా ఉండేది కాదు ఇప్పుడు కొంచెం తేడాగా ఉంది. మేడం, మీ దగ్గరికి ఈ సమస్యతో వచ్చిన స్త్రీలకి మీరు ఫ్యామిలీకి కూడా కౌన్సిలింగ్ ఇస్తారు, ముఖ్యంగా ఆవిడకన్నా ఫ్యామిలీ కౌన్సిలింగ్ ఇవ్వాలి కదా?
0: ఎస్, నేను సపోర్ట్ ఎప్పుడు కూడా ఫ్యామిలీ సపోర్ట్ అడుగుతాను. ఆవిడ వచ్చింది అనుకోండి, అమ్మ నాకు ఏంటో ఒంట్లో ఎంత వేడివేడిగా ఉందంటే, అమ్మ మీతో ఎవరు వచ్చారని ఫస్ట్ క్వశ్చన్ అడుగుతా, రమ్మనండి లోపలికి అని అడుగుతాను. అడిగి ఈవిడ ఇలా అంటున్నారు, మీరేమన్నా ఆలోచించారా ఏంటి అని అంటే, అదే మేడం చూసాము కొన్ని నెలలుగా ఏంటో కొంచెం వింతగా ప్రవర్తిస్తుందని తీసుకొచ్చాము అని అంటే, అప్పుడు కూర్చోబెట్టి మాట్లాడి కౌన్సిలింగ్ ఇస్తాను. చూడండి తను ఈ విధంగా బాధపడుతున్నారు, తనకి ఇట్లా ఇబ్బందులు ఉన్నాయి, సో మీరు ఏం చేయాలి, సపోర్ట్ చేయడం అంటే ఎలాంటి సపోర్ట్ చేయాలి అంటే, పనిలో ఎక్కువ పని ఎక్కువ అవుతుందా, పడుకోవడానికి కొంతమందికి నిద్ర పట్టదు, ఆ వేడికి లోపల ఆందోళన ఏదో జరుగుతూ ఉంటుంది, నాకు ఏదో మామూలుగా ఎట్లుంటుంది అని అంటే ఎవరో వచ్చి చంపేస్తున్నట్టు ఇలాంటివి కూడా వచ్చేస్తాయి అనమాట. విపరీతమైన ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ లోకి వెళ్ళిపోతారు, ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ లోంచి ఎమోషనల్ గా వీక్ అయిపోతారు, కొంతమంది అగ్రెసివ్ అయిపోతారు. సో నేను వాళ్ళని పిలిచి ఫస్ట్ మాట్లాడతాను, హస్బెండ్ తో మాట్లాడతాను, పిల్లలతో మాట్లాడతాను, ఎస్పెషల్లీ కోడలు వాళ్ళే కదా ఉంటారు, వాళ్ళకి ఇలా ఉంటుందమ్మా కొంచెం అర్థం చేసుకోండి, మనం కూడా నెక్స్ట్ టైం నెక్స్ట్ వెళ్లాల్సిందే కదా ఆ ఫేజ్ కి, సో ఇప్పుడు తిన ఎందుకు ఇలా ఇబ్బంది పడుతుందో అనేది కంపల్సరీగా కౌన్సిలింగ్ సెషన్స్ అయితే ఇచ్చి తీరాలి.
1: డాక్టర్ శ్రవంతి గారు, ఇప్పుడు పీరియడ్స్ స్కిప్ అవుతున్నాయి, 2 మంత్స్కి ఒకసారి వస్తుంది, 4 మంత్స్కి ఒకసారి పీరియడ్స్ వస్తున్నాయి, సో ఒకసారి ఇంత గ్యాప్ లో ఓవర్ఫ్లో అవుతుంది, అటువంటి వాళ్ళు ఏ జాగ్రత్తలు తీసుకో?
0: యూజువల్ గా మెనోపాజ్ అంటే ఎప్పుడు కూడా ఫ్లో తగ్గాలి, ఎప్పుడు కూడా పెరగకూడదు. 1 డే ఈజ్ ఓకే, దానికి సంబంధించిన మందులు ఇస్తాము, కానీ ఎక్కువ పడిపోతుంది బ్లీడింగ్, ఎక్కువ రోజులు వెళ్తుంది, ముద్దలు ముద్దలుగా పడిపోతుంది, ప్యాడ్స్ విపరీతంగా చేంజ్ చేస్తున్నాము, ఇవన్నీ బ్యాడ్ సైన్స్. అంటే గర్భసంచికి ఏదో వ్యాధి స్టార్ట్ అవుతుంది, అది నార్మల్ కాదు అనేది అర్థం చేసుకోవాలి. ఇమీడియట్ గా డాక్టర్ గారిని కలిస్తే స్కానింగ్ చేయమనడము, బ్లడ్ టెస్ట్ చేయమనడము, అంటే థైరాయిడ్ ఏమన్నా ప్రాబ్లం ఉందా, ఏమైనా గర్భసంచి గడ్డలు లేకపోతే గర్భసంచికి లోపల వాపులను వస్తూ ఉంటాయి, లేయర్ వాపులు, లోపల పొరలు పెరిగిపోవడం, ఇలాంటివి వెంటనే చూసేసుకుంటే, అర్లీగా చూసేసుకున్నాం అనుకోండి తొందరగా బయటపడిపోవచ్చు. దాన్ని అలాగే నెగ్లెక్ట్ చేస్తే అది పెరిగే ప్రమాదం ఉంటుంది. పెరిగే కొద్దీ ప్రమాదం పెరిగే కొద్దీ కంపల్సరీగా హెల్త్ మీద ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. ఇంకా ప్రమాదం ఎక్కడ, సర్జరీ కూడా చిన్న సర్జరీ కాస్త మేజర్ సర్జరీలు అయిపోతాయి.
1: సో ఈ పీరియడ్ లో ఉన్న పేషెంట్స్ కి మీరు ఇచ్చే హోప్ ఏంటి డాక్టర్ గారు?
0: ఏం లేదు, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫేస్, ఇది సర్వసాధారణం, ఫస్ట్ అది అర్థం చేసుకోవాలి. ఏమీ భయపడక్కర్లేదు, సపోర్ట్ చేయడానికి డాక్టర్స్ ఉన్నాము, మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఇప్పుడు దానికి రకరకాల కౌన్సిలింగ్ సెషన్స్ లాగే ఫిజియోథెరపీ కూడా ఉంది, మెనోపాజ్ లో ఫిజియోథెరపీ, అలాగే మెడిటేషన్స్ ఇలాంటివి చాలా ఉపయోగపడతాయి. ట్రీట్మెంట్ కంటే, అంటే మందులు ఇంజెక్షన్స్ కంటే మీకు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చాలా ఇంపార్టెంట్. అంటే మీరు తినే ఫుడ్, ఇన్ని రోజులు నేను తినే ఫుడ్డే తింటానంటే కాదు, కొంచెం మార్చాలి. కూరగాయలు ఎక్కువ తీసుకోవడము, పండ్లు ఎక్కువ తీసుకోవడము, వాటర్ ఎక్కువ

0: తీసుకోవడం, ఎర్లీగా తింటున్నారా, తొందరగా పడుకుంటున్నారా, రోజు కొంచెం ఒక 1 అవర్ ఏమైనా ఎక్సర్సైజ్ చేస్తున్నారా, ధ్యానం చేస్తున్నారా. ధ్యానం అంటే దేవుడు సంబంధం కాదు, ఇది ఒకటి మన ఒంట్లో మన హార్మోన్స్ ని, ఉన్న హార్మోన్స్ ని ఉత్తేజపరిచే దాన్ని మెడిటేషన్ అంటాం. సో దాన్ని ఏమైనా ప్రాక్టీస్ చేస్తున్నామా,
1: బ్యాలెన్స్ తప్పిపోవడం వల్ల వచ్చింది కాబట్టి దాన్ని బ్యాలెన్స్ చేయడం కోసం.
0: ఎగ్జాక్ట్లీ, మనం అది చేసుకుంటే చాలు, దీనికి ఏమి భయపడక్కర్లా. ఎన్ని రోజులు, కొంతమందికి 6 నెలలు 7 నెలలు కంతా సెట్ అయిపోతుంది బాడీ, మళ్ళీ లైఫ్ లాంగ్ ఏమి ఉండదు ఇది, ఎందుకంటే బాడీ మళ్ళీ అర్థం చేసుకుంటది.
1: మన భారతీయ సంస్కృతిలో యోగా మెడిటేషన్ అనేవి మన సంస్కృతిలో కలిసిపోయిన నిత్యకృత్యాలు. ఇవి చేయడం వల్ల ఈ మెనోపాజ్ స్టేజ్ కి ఏమన్నా ఉపయోగపడుతుందా?
0: చాలా చాలా ఉపయోగపడుతుంది. మన పెద్దవాళ్ళని మనం ఎందుకు అన్ని మూఢనమ్మకాలను కొట్టిపారేయడానికి లేదు, చాలా వరకు సైంటిఫికల్ గా రిలేటెడ్. ఏవో కొన్ని మాత్రమే మూఢనమ్మకాల్లాగా వెళ్ళిపోయినాయి, కానీ సంస్కృతిలో ఉండేవన్నీ ఇప్పుడు యోగా మెడిటేషన్ ఇండియాలో కాదు, మీరు చూస్తే ఇప్పుడు ప్రపంచం అంతా ఫాలో అవుతుంది. అంటే దాంట్లో చాలా ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయనే కదా. సో మెనోపాజ్ లో కానీ అండ్ మెనార్కీలో కానీ సడన్ హార్మోనల్ సిచ్యువేషన్స్ లో, ఈవెన్ ఇప్పుడు మీరు పీసీఓడి అని రకరకాల వ్యాధులు వింటున్నారు, వీటన్నిటిలో యోగా మెడిటేషన్ నేను ఫస్ట్ ప్లేస్ ఇచ్చేస్తాను. నేను టాబ్లెట్స్ రాయడం కంటే నా ప్రిస్క్రిప్షన్ లో ఫస్ట్ అవి చెప్తాను, ఇవి చెయ్యండి. ఎందుకు, మీ బాడీలో చేంజెస్ ని వీటికి రిలేటెడ్ గా మన పూర్వీకులు రకరకాల ఆసనాలని రకరకాల ప్రక్రియలతోటి బాడీని క్రమంలోకి తీసుకొస్తున్నారు. సో వాటిని కంపల్సరీ యూటిలైజ్ చేసుకోవాలి. మెడిటేషన్ అయితే ఇంకా అసలు ఎక్సలెంట్, లోపల ఉండే ఆందోళన.
1: ఇప్పుడు మనం మెనోపాజ్ లో ముఖ్యంగా చూసేది మూడ్ స్వింగ్స్,
0: ఎస్, స్ట్రెస్ అంటాం కదా, అలా స్ట్రెస్ఫుల్ గా ఉండే వాళ్ళంతా రోజు ఒక 30 మినిట్స్ to 40 మినిట్స్ మెడిటేషన్ అంటే ఏం లేదు, జస్ట్ వేకెంట్, కీప్ ద బ్రెయిన్ ఖాళీ అనమాట. ఏం చేయొద్దు, ఖాళీగా ఒక వేకెంట్ లో శ్వాస మీద చూసి మిగతా ఏ ఆలోచన రాకుండా ఉంటే బ్రెయిన్ లో విపరీతమైన హార్మోన్స్ రిలీజ్ అవడం స్టార్ట్ అయిపోతుంది, అవి కూడా మంచి హార్మోన్స్. స్ట్రెస్ లో చెడ్డ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, ఈ మెడిటేషన్ లో మంచి హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. సో మనకి మెడిటేషన్ చాలా ఉపయోగపడుతుంది. చిన్నపిల్లల నుంచి అలవాటు చేసేసేయాలి, దైనందిక కార్యక్రమం లాగా అనమాట. ఇప్పుడు ఎవ్రీడే మెడిటేషన్ చేస్తాము అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్.
1: డాక్టర్ గారు, మెనోపాజ్ తర్వాత బ్లీడింగ్ అయితే అది దేనికి సంకేతం అంటారు?
0: యూజువల్ గా 1 ఇయర్ పీరియడ్ ఆగిపోతుందని మెనోపాజ్ అంటాం. దాని తర్వాత కానీ ఎప్పుడైనా సడన్ గా బ్లీడింగ్ వస్తే దాన్ని పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ అంటాము. దాంట్లో ఎక్కువగా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి, అది చాలా ఇంపార్టెంట్. అందుకనే మేమేం చెప్తున్నాము, స్క్రీనింగ్కి వెళ్ళండి. ఎవ్రీ 45 ఇయర్స్ తర్వాత నుంచి ప్రతి లేడీ ఎవ్రీ ఇయర్ స్క్రీనింగ్ అంటే ఏంటంటే, ముందుగా క్యాన్సర్ వస్తుందా అనే దానికి ఒకలాంటి టెస్ట్ అనమాట, తెలిసిపోతుంది. పాప్స్ మీర్ అని అంటాము, మ్యామోగ్రామ్ అంటాము, ఇవన్నీ కూడా అవాయిడబుల్ డిసీజెస్. ఒకవేళ కానీ వచ్చినాయి అనుకోండి, వాటికి ట్రీట్మెంట్ తీసుకుంటే ఇంకా లైఫ్ లాంగ్ మనకి దాని గురించి ఇబ్బంది ఉండదు.
1: సో ఎర్లీ స్టేజ్ లో వెళ్ళడం మంచిది,
0: ఎర్లీ స్టేజ్ లో వెళ్ళాలి. ఎప్పుడైనా బ్లీడింగ్ ఒక్కసారి కనపడినా ఇమీడియట్ గా డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతే అది ఏమైనా క్యాన్సర్ కి సంబంధించిందా అనేది మనం టెస్టులు చేసేసుకుని వెంటనే దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకోవచ్చు.
1: చాలా మంచి విషయాలు తెలియజేశారు డాక్టర్ గారు, నమస్కారం.
0: నమస్తే అమ్మా.

0: ఇంత వరకు మెనోపాజ్ అనే అంశంపై డాక్టర్ స్రవంతి గాదిరాజు గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీమతి లావణ్య సునీల్ తమ్ము. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి
3: విజ్ఞాన వినో

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్ల సమయం 7:43:41.42 దాటేలా ముందుకు వెళ్ళిపోతూ ఉంది. మరి బయట వాతావరణం చల్లచల్లగా ఉంది, కొన్ని దగ్గర వర్షపు చినుకులు అలా పడుతున్నాయి, కొన్ని దగ్గర అసలు లేకుండా ఉంది. ఏదైనా కూడా వర్షాకాలంలో కొంచెం ఈ టైంలో అంటే వర్షాకాలంలో ఏ టైం అయినా వర్షం పడే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తలు తీసుకుంటూ వెళ్ళండి. అయితే ఈ టైంలో కొంచెం ఇళ్లకు వెళ్ళే టైం కాబట్టి కొంచెం ట్రాఫిక్ ఇలాంటివన్నింటినీ కూడా ఫేస్ చేస్తూ వెళ్ళాలి. అలాంటి వెళ్తున్న క్రమంలో బాధ్యతాయుతంగా మరి ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ మీ జర్నీని కొనసాగిస్తూ ఉండండి. మరి జర్నీలో ఏమైనా ట్రాఫిక్లో ఇరుక్కుపోయినా ఇలా ఉన్నా కూడా మీ జర్నీ చేసినప్పుడు కొంచెం సాఫీగా కావాలంటే మరి మంచి పాటలు పాటతో ప్రయాణం చేయండి. ఎలాగా మన వివిధ భారతి ఆకాశవాణి తెలుగులో మీకోసం 7:30 to 8 వరకు మంచి పాటలు మీకోసం వినిపిస్తున్నాడు. స్పెషల్ థీమ్ మీద కూడా పాటలు వినిపిస్తాడు మీ ఆర్జే సురభి రమేష్. మరి ఈరోజు ఒక థీమ్ గురించి మనం చెప్తాం. ఏంటంటే పాట అంటే ఒక ప్రయోగాల వేదిక కదా. మ్యూజిక్ డైరెక్టర్స్ రకరకాల ఇన్స్ట్రుమెంట్స్తో మ్యాజిక్ చేస్తే మన గీత రచయితలు అక్షరాలతో అద్భుతాలు సృష్టిస్తారు. కొన్ని పదాలు వినగానే మన మైండ్లో అలా గట్టిగా ఫిక్స్ అయిపోతాయన్నమాట. ముఖ్యంగా క్యాలెండర్లో నెలలు వారాలు తేదీలను ఎంతో అందంగా పాటల్లోకి తీసుకొచ్చి మన గుండెల్లో చిరస్థాయిగా నిలిపిన సందర్భాలు ఎన్నో పాటలు ఎన్నెన్నో ఉన్నాయి. మరి ఆ మధురమైన కాలపు గీతాలను జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ మీకోసం నెలలు వారాలతో మెరిసిన కొన్ని స్పెషల్ సాంగ్స్ విందాం. ఇంతకీ ఈ నెల ఏ నెల చెప్పండి, అంటే 1st 1st సెప్టెంబర్ మాసం కదా. మరి సెప్టెంబర్ వచ్చిందంటే తప్పకుండా ఏ రేడియో స్టేషనే కానివ్వండి ఎక్కడైనా కూడా ఈ పాట గుర్తుకు రావాల్సిందే. అదే సఖీ మూవీలో శంకర్ మహాదేవ్ అనేష్ జానకి పాడినటువంటి ఈ పాటకి లిరిక్స్ అందించింది వేటూరు గారు. ఏఆర్ రహమాన్ మ్యూజిక్ కంపోజిషన్లో వచ్చినటువంటి ఈ పాట ఇప్పుడు మీకోసం.

0: സെപ്റ്റംബർ മാസം
1: അനേ അബ്ബാ ഹൈ బాబాయ్ ఇంత హై పిచ్ లో ఎలా పాడతారో కానీ తెలియదు కానీ అదిరిపోయింది కదా. ఇలాంటి పాటలు ఇంకా ఇంకా వినిపిస్తాను, మీరు మాత్రం వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం మాలరించే సంపూర్ణ వినోదం.
2: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్ఎస్జీస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మ లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ, బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
3: పీఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పీఎంకేఎస్వై, పీఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యూఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
2: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డీజీఎఫ్పిఎస్ ను సంప్రదించగలరు.
4: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్, వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: స్టూడియో క్లాక్ల సమయం 7:42 అయింది. నేను మీ ఆర్జే సురభి రమేష్ మనం ఉన్న పాటతో ప్రయాణంలో. మరి ఒక స్పెషల్ థీమ్ అంటే వారాలని, నెలల్ని ఏ విధంగా వాళ్ళ పాటల్లో వాడుకుంటూ మనల్ని మరింత ఎంటర్టైన్ చేస్తారు అనే థీమ్ మీద మనం మాట్లాడుకుంటూ ఉన్నాము. ఇప్పుడు నెక్స్ట్ మీకు

కోసం వచ్చేసింది. వండర్ఫుల్ ట్రాక్. హరీష్ జయరాజ్ మ్యూజిక్ కంపోజిషన్లో, భువన చంద్ర లిరిక్స్ అందించగా, కృష్ణ క్రిష్ అండ్ అరుణ్ పాడినటువంటి పాట నీ వల్లే మూవీ నుంచి వస్తుంది. ఏం పాట తెలుసా? అంటే జనవరి తర్వాత ఫిబ్రవరి వస్తుంది, ఫిబ్రవరి తర్వాత ఏమొస్తుంది మార్చ్ వస్తుంది, మార్చ్ తర్వాత ఏప్రిల్ వస్తుంది, ఏప్రిల్ తర్వాత జూన్ వస్తుంది, జూన్ పోతే ఏమొస్తుందో మరి ఈ పాటలు విన్నాం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586. గాంధీ శిల్ప్ బజార్, క్రాఫ్ట్స్ ఆఫ్ ఇండియా, ఏ గ్రాండ్ ఎగ్జిబిషన్ అండ్ సేల్ ఆఫ్ హ్యాండీక్రాఫ్ట్స్ అండ్ హ్యాండ్లూమ్స్, తెలంగాణ కళాభారతి, ఎన్టీఆర్ స్టేడియం ఆపోజిట్ ఇందిరా పార్క్, కవాడిగూడ, హైదరాబాద్. ఆగస్టు 29 నుండి సెప్టెంబర్ 7 వరకు. కమిషనర్ హస్తకళల అభివృద్ది శాఖ, భారత ప్రభుత్వ జౌళి మంత్రిత్వ శాఖ సౌజన్యంతో తెలంగాణ హ్యాండీక్రాఫ్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా తయారైన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రకళా ప్రదర్శన, ఇంకా అమ్మకాలు. రండి, 150కి పైగా స్టాల్స్ లో ఏర్పాటు చేసిన అద్భుతమైన హస్తకళల చేనేత ప్రదర్శనను వీక్షించండి, కొనుగోలు చేయండి, చేతి వృత్తులను ప్రోత్సహించండి.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం మాలరించే సంపూర్ణ వినోదం. 7:50 స్టూడియో క్లాక్ల సమయం. నేను మరి మీకోసం వండర్ఫుల్ ట్రాక్స్, స్పెషల్లీ అంటే స్పెషల్ థీమ్లో వారాలని, నెలల్ని ఏ విధంగా వాడేస్తున్నారు అనే టాపిక్ మీద మన లిరిక్ రైటర్స్ ఆ పదాలు ఎంతో క్యాచీగా రాశారు అనేది చెప్తూ పాటలు వినిపిస్తున్నాను కదా. ఇప్పుడు మీకోసం వస్తుంది మరో వండర్ఫుల్ ట్రాక్. ఇళరాజు గారి కంపోజిషన్లో రాజశ్రీ తన పెన్ పవర్ని చూపించారు. ఎస్పి బాలజు గారు పాడినటువంటి ఈ పాట హృదయం మూవీ నుంచి వస్తుంది. ఏప్రిల్ మేలలో ఏం జరుగుతుందో వాళ్ళు చెప్తారట, వినండి.

0: ఈ సంగతి అంటే ఏప్రిల్ మేలలో అర్థమైంది కదా. రైట్, ఎనీవేస్ వండర్ఫుల్ సాంగ్ కదా. మరి ఇలాంటి పాటలు మరిన్ని వినిపిస్తా, మరిన్ని ఇంకో వండర్ఫుల్ ట్రాక్ మీకోసం. ఇప్పటి వరకు పాటల్ని నెలల గురించి విన్నారు కదా, ఇప్పుడు వీక్ డేస్లో ఉండేటటువంటి ఒక ఇంపార్టెంట్ 2 డేస్ గురించి నేను చెప్తాను. మీరు మాత్రం వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. నేను మీ ఆజీస్ రవి రమేష్. పాటతో ప్రయాణంలో మస్తు మస్తు పాటలు, సరదా సరదా పాటలు. ఎస్పెషల్లీ తను పెన్ పవర్ తోటి వారాలని రోజుల్ని ఏ విధంగా వాడేసుకున్నారు మన లిరిక్ రైటర్స్ అని చెప్పుకుంటూ పాటలు వింటూ ఉన్నాం కదా. ఇక సండే మండే రోజు ఏం జరుగుతుంది, సండే మండే ఏం బిజీగా ఉంది అనేది చెప్పడానికి ప్రేమకథ మూవీ నుంచి మనోజ్ చిత్ర పాడినటువంటి పాట, శ్రీవెన్నెల గారి సాహిత్యంలో సందీప్ చౌత మ్యూజిక్ కంపోజిషన్లో వచ్చినటువంటి ఈ పాట ఇప్పుడు మీకోసం.

మైరస్ అండ్ వండర్ఫుల్ ట్రాక్ ఫ్రమ్ ప్రేమకథ మూవీ నుంచి మనం విన్నాం కదా. ఇలాంటి పాటలు వింటూ ఉంటే అరే బరే దిల్ ఖుషి, రైటర్స్ ఇంత బాగా వర్ణించారు, ఇంత బాగా క్యాచీ వర్డ్స్ని ఎస్పెషల్లీ నెలల్ని వారాలని కూడా ఇంత బాగా క్యాచీగా రాశారనిపిస్తుంది కదా. మరి ఇలాంటి పాటలు మాటల కోసం వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం మనరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్లో సమయం 8 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. కిర్గిజ్ రిపబ్లిక్ రాజధాని బిష్కెక్లో జరుగుతున్న 26వ ఎస్సీఓ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఉగ్రవాద రహిత వాతావరణాన్ని నెలకొల్పాలని, యుద్దాల ద్వారా సమస్యలు తీరవని పేర్కొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అన్ని వివాదాలను చర్చలు, దౌత్య మార్గాల ద్వారానే పరిష్కరించుకోవాలని సభ్యదేశాలకు పిలుపునిచ్చారు. దేశంలో తగినంత ఉల్లి నిల్వలు ఉన్నాయని, ధరలను అదుపు చేయడానికి కాందా ఎక్స్ప్రెస్ రోడ్డు రవాణా ద్వారా బఫర్ స్టాక్ను విడుదల చేయడం ప్రారంభించినట్టు ప్రభుత్వం తెలిపింది. విక్రయాలను 19 నగరాలకు విస్తరించి ఉల్లి లభ్యతను పెంచేందుకు 30కి పైగా ట్రక్కులను పంపించినట్టు వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వశాఖ పేర్కొంది. మార్కెట్లో నిల్వలను అరికట్టి సరసమైన ధరలకు చక్కెర లభ్యతను పెంచేందుకు ప్రభుత్వం చక్కెర వ్యాపారుల నిల్వ పరిమితిని 4,000 క్వింటాళ్ల నుండి 2,000 క్వింటాళ్లకు తగ్గించింది. వినియోగదారుల ప్రయోజనాలు కాపాడమే లక్ష్యంగా నవంబర్ నెలాఖరు వరకు ఈ కొత్త నిబంధన అమల్లో ఉంటుందని ప్రభుత్వం వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా 92,88,112 నోటీసులు జనరేట్ అయ్యాయని, వీటిలో ఇప్పటివరకు 31,74,952 మంది ఓటర్లకు నోటీసులు జారీ చేశామని సీఈఓ సుదర్శన్ రెడ్డి తెలిపారు. మిగతా వారికి దశల వారీగా నోటీసులిచ్చి విచారణ చేస్తామన్నారు. ఇప్పటివరకు 1,94,737 మంది ఓటర్ల విచారణ ప్రక్రియ పూర్తయిందన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తూ తమ అసమర్థతను ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నాయకులను అక్రమంగా నిర్బంధిస్తోందని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుందని చెబుతూ కాంగ్రెస్ సాగిస్తున్న అప్రజాస్వామిక నియంతృత్వ పాలనను ఖండించారు. తమ కార్యాలయాలు, నేతల ఇళ్లపై దాడులు జరుగుతున్నాయని డీజీపీకి బీజేపీ నేతలు పాయల్ శంకర్, కళ్యాణ్ నాయక్,

తాడూరి శ్రీనివాస్, రవికుమార్ ఫిర్యాదు చేశారు. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ నేతలు కోరారు. ఆర్టీసీలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. పీఎంఈ డ్రైవ్ కింద మరో 2200 ఎలక్ట్రిక్ బస్సులు తెస్తున్నామని ప్రకటించారు. ఆర్టీసీలో త్వరలోనే గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. దాదాపు 4000 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కూడా చివరి దశలో ఉందని తెలిపారు. మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ ప్రవేశాల పోర్టల్ సెప్టెంబర్ 4 వరకు అందుబాటులో ఉంటుందని తెలిపారు. కొత్తగా దరఖాస్తు చేసుకునే వారితో పాటు సీటు రాని పాత అభ్యర్థులు సవరణలు చేసుకోవచ్చని, సెప్టెంబర్ 7 ధ్రువపత్రాల పరిశీలన పూర్తి చేసి 8 ఎంపికైన వారి జాబితా విడుదల చేస్తారని పేర్కొన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AERNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: వెల్కమ్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం మలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్ల సమయం 8:05 అయింది. అంటే అందరూ మీరందరూ మనం అందరం వెయిట్ చేస్తూ ఉంటాం. దేనికోసం? క్రేజీ హాట్ ట్రెండింగ్ ముచ్చటతో మీకోసం రెడీగా ఉంటుంది కదా మన మస్తీ మజా.
1: కొంచెం మస్తీ బోలెడంత మజా. మస్తీ మజా వింటున్నారు ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు.
0: మస్తీ మజా అంటే మస్త్ మస్త్ మాటలు. ఎస్పెషల్లీ మరి సోషల్ మీడియాలో ట్రెండ్ అయినటువంటి చాలా విషయాల్ని ఇక్కడ చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. మరి అలాంటి వాటిలో మరి ఈరోజు ఒక ఫస్టే ఒక ఇంపార్టెంట్ విషయం మనం మాట్లాడుకోబోతున్నాం, తెలుసుకోబోతున్నాం. ముఖ్యంగా లక్ష్యం గొప్పదైతే వయసు కేవలం ఒక అంకె మాత్రమే కదా. కాళ్లకు బ్రాండెడ్ రన్నింగ్ షూస్ లేకపోవచ్చు, కానీ గుండెల్లో పిల్లల భవిష్యత్తును నిలబెట్టాలనే తిరుగులేని సంకల్పం ఉంటే విజయం మన పాదాల దగ్గరకు వచ్చి తీరుతుంది. ఈరోజు మన మస్తిమయ షోలో మీ మనసులను హత్తుకునే ప్రతి ఒక్కరిలో సరికొత్త ఉత్సాహాన్ని నింపే ఒక అద్భుతమైన తల్లి విజయగాథం చెప్తాను. మీరు మాత్రం వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం మలరించి సంపూర్ణ వినోదం. వందే మాతరం శ్రీనివాస్ మ్యూజిక్ కంపోజిషన్ పాట, శుద్ధాల అశోక్ తేజ లిరిక్స్ అందించినటువంటి పాట, శంకర్ మహదేవన్ చిత్ర గారు పాడినటువంటి పాట, భద్రాచలం మూవీ నుంచి వచ్చేస్తుంది. స్టే ట్యూన్డ్.

0: గెలుపు పొందే వరకు ఈ పాటలలో లాగా ఒకటే జననం ఒకటే మరణం అంటూ ఈ పాటలలో లాగా ఒక కాజ్ కోసం ఏజ్ ని కూడా పక్కన పెట్టి పరిగెత్తారు చివరికి విజయం సాధించారు ఒక తల్లి. ఆ విషయాలు ఏంటో చెప్తాను, మీరు మాత్రం వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: కొంచెం మస్తీ బౌలెడంత మజా, వింటున్నారు ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు.
0: యాజ్ మస్తి మజాలో మస్తు మస్తుగా ఉండే మాటల్లో చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మనం ఇందాక మనం మాట్లాడుకుంటూ ఉన్నాము ఏంటి అంటే, ఒక ఏజ్ను కూడా పక్కన పెట్టి తన ఒకే లక్ష్యం మీద తను ఒక చిన్న ప్రయత్నం చేశారో చివరికి ఆ ప్రయత్నంలో విజయం సాధించారన్నమాట. ఇంతకీ ఈ కథ ఎక్కడ జరిగిందంటే, ఈ కథ మహారాష్ట్రలోని బీడ్ జిల్లా అంబాజోగాయ్కి చెందినటువంటి 47 ఏళ్ల రమాబాయి రణధీర్ కథ అనమాట. ఇది భర్త మరణించిన తర్వాత నిరాశ చెందకుండా ఇద్దరు కూతుళ్ళ చదువు కోసం ఒక అకాడమీలో వంట మనిషిగా చేరారు రమాబాయి గారు. ఓ కూతురు డిగ్రీ చదువుతుంటే మరొక కూతురు పోలీసు ఉద్యోగానికి సిద్ధమవుతున్నారట. ఈ క్రమంలో స్థానికంగా జరిగిన అమృత్ దౌడ్ మ్యారథాన్లో ఆమె పాల్గొన్నారు. ఎలాంటి ప్రత్యేక శిక్షణ లేదు, చేతిలో పెద్దగా సదుపాయాలు కూడా లేవు, కానీ చీర కట్టుకుని బరిలోకి దిగిన ఆమె పరుగు వేగం పెంచడానికి కాళ్లకున్న మామూలు స్లిప్పర్స్ను కూడా పక్కన పడేసి ఒట్టి కాళ్ళతోనే ట్రాక్పై స్పీడ్గా ఉరికారట. అందరినీ ఆశ్చర్యపరుస్తూ మొదటి స్థానంలో నిలిచి 3000 రూపాయల నగదు బహుమతిని గెలుచుకున్నారట. ప్రతిరోజు నా పిల్లల కోసం రకరకాలుగా పరిగెడుతుంటాను, కానీ ఈరోజు నా కోసం నా పిల్లల కోసం పరిగెట్టాను అన్న రమాబాయి మాటలు ఇప్పుడు కోట్లాది మందికి ఆదర్శంగా మారి శ్రమకు మాతృత్వానికి నిలువేత రూపమైన రమాబాయి గారికి మనస్ఫూర్తిగా హ్యాట్స్ ఆఫ్. మరి ఇలాంటి ట్రైనింగ్ వైరల్ న్యూస్ కోసం వింటూ ఉండండి మస్తీ మజా మీ ఆకాశవాణి వివిధ భారతి. మరి ఇప్పుడు మీకోసం వచ్చేస్తుంది ఎస్ఎస్ థమన్ మ్యూజిక్ కంపోజిషన్లో రామజోగేష్ శాస్త్రి లిరిక్స్ అందించగా

0: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: కొంచెం మస్తీ బౌలెడంత మజా, మస్తీ మజా వింటున్నారు ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు.
2: స్టూడియో క్లాక్ లో సమయం 8:18 అయింది. నేను మీ ఆర్జే సురభి రమేష్, మనము నా మస్తీ మజాలో మస్త్ మస్తుగా ఉండే ఇంట్రెస్టింగ్ వైరల్ న్యూస్ తెలుసుకుంటూ ఇక నెక్స్ట్ ఒక వైరల్ న్యూస్ ఏంటంటే, ఆవిర్లు

అందుకే వేడి వేడి అన్నం, కమ్మనైన ముద్దపప్పు, దోశెడు, నెయ్యి, ఘుమఘుమలాడే కూరలు, నోరు నుంచే పచ్చళ్ళు, అబ్బా నంచుకోవడానికి కరకరలాడే వడియాలుంటే ఉంటే ఉంటే భలే అనిపిస్తూ ఉంటుంది. వీటన్నిటిని చక్కగా నేచర్ని ఆస్వాదిస్తూ హాయిగా లాగించేస్తుంటే ఆహా, ఆ ఫీలింగే వేరు కదా. కానీ కాస్త ఖాళీగా కనిపించదని ఏకంగా ఎక్స్ప్రెస్ వే రోడ్డుపైనే డైనింగ్ టేబుల్గా మార్చేసి అక్కడ భోజనాలు చేస్తే ఏమవుతుంది? ఏ మాత్రం తేడా వచ్చినా అదే చివరి భోజనం అవుతుంది. ఏంటి రోడ్డే డైనింగ్ టేబుల్ అనే డౌటానుమానం వస్తుంది కదా. ఈ వీడియో అట్ ప్రజెంట్ సోషల్ మీడియాలో చాలా గోలగోల చూస్తుంది. దీంట్లో నిజానిజాలు తెలియకుండా కూడా దాని మీద నెటిజన్స్ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. అసలు ఆ వీడియోలో ఏముంది, దాని గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నారు, అసలు మనం ఏం చేయకుండా ఉంటే మంచిది అనే విషయాల గురించి కూడా నేను చెప్తాను. మీరు మాత్రం వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. ఇప్పుడు మాత్రం టిపు మేఘా పాడినటువంటి పాట, శ్రీమణి లిరిక్స్ అందించారు, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజిషన్ లో. జులై మూవీ నుంచి హే చక్కని బైక్ ఉంది అని నేను పాడను, డోంట్ వరీ, వాళ్ళు పాడిన పాట వినిపిస్తాను స్టేడియం.

0: కదా రైట్. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం మలరించే సంపూర్ణ వినోదం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: కొంచెం మస్తీ బౌలెడంత మజా, మస్తీ మజా వింటున్నారు ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు.
0: Yes, మస్తి మజాలో మస్త్ మస్త్ గా ఉండే ఇంట్రెస్టింగ్ వైరల్ న్యూస్ ఏంటంటే, ఫ్యామిలీతో కలిసి భోజనం చేయడం మంచిదే కానీ రోడ్లను రెస్టారెంట్లుగా మారిస్తే మాత్రం సీన్ రివర్స్ అయిపోతుంది. మరి అట్ ప్రజెంట్ రాజస్థాన్లోని ఒక ఎక్స్ప్రెస్ వే హైవేపై ఇటీవల ఒక కుటుంబం పేపర్లు టార్పాలిన్లు భర్చి పంక్తి భోజనాలు వడ్డింపులతో రోడ్డుని ఏకంగా డైనింగ్ హాల్గా మార్చేసిన వీడియో అట్ ప్రజెంట్ మరి నెట్లో కొంచెం కాదు చాలా బాగానే చక్కర్లు కొడుతుంది. ఇదంతా సోషల్ మీడియా మహమ. అయితే ఈ వీడియోలో బాగా గమనిస్తే ఆ రోడ్డు ఇంకా స్టార్ట్ కాకపోయి ఉండొచ్చు లేదా రిపేర్లో ఉండటం వల్ల కూడా ఖాళీగా ఉందని అక్కడ వాళ్ళు ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకుని తింటూ ఉన్నారు అనేది కూడా తెలుస్తుంది. అది నిజమే కావచ్చేమో, కానీ అసలు విషయం ఏంటంటే ఇలాంటివి సోషల్ మీడియాలో పోస్ట్ చేసినప్పుడు అసలు విషయం తెలియని వాళ్ళు అంటే ఆ రీల్స్ని ఎలా స్క్రోలింగ్లో చూసేవాళ్ళు కూడా దీన్ని ఇదేదో కొత్తగా క్రేజీ ట్రెండ్ అనుకుని రన్నింగ్ హైవేలపై కూడా తెలిసి తెలియక మిమ్మల్ని ఫాలో అయ్యే అవకాశం ఉంటుంది కదా ఇలా చేస్తే. అందుకే ఇలాంటి పనులు చేసినప్పుడు వాటి వీడియోలు పిక్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేసినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. అంటే ఇలాంటివి చేసినప్పుడు మాత్రం తప్పకుండా అంటే పబ్లిక్ ప్లేసెస్లో ఇలాంటివి చేయాల్సి వచ్చినప్పుడు అంటే అక్కడ పరిస్థితులు ఏంటో ఏమో తెలియదు కాబట్టి అలాంటివి పెట్టకుండా ఉంటే చాలా మంచిది. ఏది పడితే అది పోస్ట్ చేసుకుంటూ పోతే ఇలాంటివి అంటే నెటిజన్ల ఆగ్రహానికి లోనయ్యే అవకాశం ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఓకే, ఇది ఈరోజు మరి మస్తి మజాలు మస్తు మస్తు మాటలు విన్నాం కదా. ఇలాంటి వైరల్ ట్రెండింగ్ న్యూస్ కోసం ప్రతిరోజు 8 to 8:30 డోంట్ మిస్ మస్తి మజా మీ ఆకాశవాణి వివిధ భారతిలో. మరి ఇప్పుడు మీకోసం వచ్చేస్తుంది మీకు జే మేయర్ మ్యూజిక్ కంపోజిషన్ లారెన్స్ రామ్ లిరిక్స్ అందించగా శ్రీరామ్ చంద్ర పాడినటువంటి పాట లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ నుంచి బ్యూటిఫుల్ సాంగ్.

0: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
0: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి,

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్ల సమయం 8:33 అయింది. మరి 8:30 దాటింది అంటే రోజు ప్రతిరోజు మరి రాత్రి 8:15 నుంచి ఏకచిత్ర గీతాల కోసం మీరు అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. ఒకే సినిమాలో డిఫరెంట్ ట్యూన్స్ వింటే ఆ థ్రిల్లే వేరు కదా. మరి ఈరోజు ఏకచిత్ర గీతాలు ఈ సెగ్మెంట్లో మనం ఏ పాటలు వినబోతున్నాం తెలుసా? తెలుగు సినీ చరిత్రలో దేశభక్తికి కొత్త నిర్వచనం చెప్పిన కల్ట్ క్లాసిక్ మూవీ నుండి ఈరోజు పాటలు విందాం. ఇది కేవలం ఒక సినిమా మాత్రమే కాదు, హైదరాబాద్ నగర వీధుల్లో వేర్వేరు గమ్యాలతో జీవించే

ముగ్గురు వ్యక్తుల జీవితాలు దేశ సమగ్రత కోసం ఏకమయ్యే అద్భుత దృశ్యకావ్యం అన్నమాట. అదే క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ గారి ఖడ్గమ్మవి. సమాజంలోని వాస్తవాలను భావోద్వేగాలను తెరపై వెండి పాకులా జుళిపించారు. మరి ఈ సినిమాలో మ్యూజిక్ మ్యాజిక్ గురించి ప్రత్యేకంగా చెప్పాలక్కర్లేదు. దేవిష్ణుప్రసాద్ తనదైన మార్క్ ట్యూన్స్ అందించారు. మరి ఈ సినిమా నుంచి పాటలు విందాము. మరి ఇప్పుడు మీకోసం వచ్చేస్తుంది టైటిల్ ట్రాక్ ఖడ్గమ్ మూవీ నుంచి. దేశ సమగ్రతకు ముప్పు వాటిల్లినప్పుడు గళమే బాకులా మారి ప్రజలను మేల్కొల్పే అత్యంత శక్తివంతమైన కర్తవ్య బోధ ఈ టైటిల్ ట్రాక్ అనమాట. గణగంధర్వుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు గంభీరమైన స్వరంలో సిరివెన్నెల గారి పదునైన అక్షరాల్లో గర్జించే పాట ఇప్పుడు మీకోసం వినిపిస్తున్నాను. స్టే ట్యూన్.

0: విన్నారు కదా. మరి ఈ పాట నిజంగా మన సిరివెన్నెల గారి పదునైన పదాలు ఎంత అద్భుతంగా ఉన్నాయి కదా. ఇలాంటి ఈ సినిమా నుంచి మరిన్ని పాటలు మనం విందాం. మీరు మాత్రం వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం.
1: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.
0: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం మలరించే సంపూర్ణ వినోదం. ఏకచిత్ర గీతాల్లో ఖడ్గం మూవీ నుంచి పాటలు ఒకదాన్ని మించి ఒకటి ఉన్నటువంటి పాటలు మనం వినబోతూ ఉన్నాము. ఆల్రెడీ ఒక వండర్ఫుల్ ట్రాక్ విన్నాము. ఇక ఈ సినిమా గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల గురించి మనం మాట్లాడుకుంటే, సినిమా అంటే వినోదం మాత్రమే కాదు సమాజానికి అదం పట్టేటటువంటి పనులు కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది అని నమ్మే దర్శకుడు కృష్ణవంశీ. ఖడ్గంలో ఆయన దర్శకత్వ శైలి పీక్స్లో కనిపిస్తుంది. ఎక్స్ట్రీమ్ క్లోజప్ షాట్స్, అలాగే భావోద్వేగాలను పిండేసే డచ్ యాంగిల్స్, హైదరాబాద్ పాతబస్తి ఒరిజినల్ లొకేషన్లో పోలీస్ బందోబస్తు మధ్య తీసిన రియలిస్టిక్ సన్నివేశాలు ఆయన మేకింగ్ ప్రతిభకు నిదర్శనంగా చెప్పచ్చు. మత సామరస్యం, ఉగ్రవాద వంటి సున్నితమైన అంశాలను ఎక్కడా రాజీ పడకుండా అత్యంత సాహసోపేతంగా వెండితెరపై ఆవిష్కరించి తెలుగు సినిమా రూపురేఖల్ని మార్చేశారు కృష్ణవంశీ. ఒకవైపు దేశభక్తిని గురించి చెబుతూనే ప్రేమ, అభిమానం, ఆకర్షణ ఇలాంటి అంశాలను చాలా సెన్సిటివ్గా బ్యాలెన్స్డ్గా చూపించారు. దానికి తగ్గట్టుగానే దేవిశ్రీ ప్రసాద్ మంచి మెలోడీస్ని, ఒకవైపు దేశభక్తిని పెంపొందించే పాటలు ట్యూన్సే కాకుండా మెలోడీస్ని కూడా అందించడం అనేది జరిగింది. మరి ఆ సినిమా నుంచి మరో వండర్ఫుల్ ట్రాక్ మీకోసం ఉంది. చిత్ర గారు రకీబ్ పాడినటువంటి పాట, సుద్దాల అశోక్ తేజ గారి సాహిత్యంలో, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజిషన్లో, అల్లరి అల్లరి అంటూ మంచి పాట వచ్చేస్తుంది. స్టేట్యూ

0: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: ఆకాశవాణి వివిధ భారతి, మనమున్నాం ఏకచిత్ర గీతాల్లో. ఖడ్గమ్ము వినించి అద్దరిపోయే పాటలు వింటూ ఉన్నాం కదా. ఒక దాని మించి ఒకటి పాట ఉంటాయి ఈ సినిమాలో. మరి ఈ సినిమా కథ ముగ్గురు భిన్న ధృవాల సమాహారం అని చెప్పచ్చు. అవకాశాల కోసం స్టూడియోల చుట్టూ తిరుగుతూ అవమానాలు భరించే కోటి పాత్రలో రవితేజ తన న్యాచురల్ యాక్టింగ్తో ప్రాణం పోశారు. అలాగే దేశమే నా మతం అని చాటి చెప్పే దేశభక్తి గల ఆటో డ్రైవర్ అంజాద్ భాయిగా ప్రకాష్ రాజ్ నటన ఎంత చెప్పినా తక్కువ. మరోవైపు ఉగ్రవాదంపై నిప్పులు జరిగే కాకి అధికారి రాధాకృష్ణగా మరి శ్రీకాంత్ చూపించినటువంటి రౌద్రం వెండితెరని షేక్ చేసిందని చెప్పాలి. తీవ్రవాద భావజాలం వైపు వెళ్ళిన సొంత తమ్ముడి కంటే దేశమే మిన్నా అని చాటి ఈ ముగ్గురి ప్రయాణం ప్రతి ఒక్కరిలో దేశభక్తిని మరి రగిలిస్తుందని చెప్పాలి. కులం మతం హద్దులు దాటి మనమంతా ఒక్కటే అనే ప్రతి భారతీయుడి గుండెలో రోమాంచిత దేశభక్తిని రగిలించే నవతర దేశభక్తి గీతం మరి ఈ సినిమాలో ఒక ప్రత్యేకంగా ఉంటుంది. ఎప్పుడు అంటే దేశభక్తి గురించి చెప్పినా కూడా ఈ పాట మనకు అలా చెవుల్లో వినబడుతూనే ఉంటుంది. ఆ పాట ఇప్పుడు మీకోసం నేను ప్లే చేస్తున్నాను. ఖడ్గమ్ మూవీ నుంచి హానీ పాడినటువంటి ఈ పాటకి శక్తి సాహిత్యాన్ని అందించారు దేవిశ్రీ ప్రసాద్. మ్యూజిక్ కంపోజిషన్లో వచ్చినటువంటి మేమే ఇండియన్స్ ఈ పాట ఇప్పుడు మీకోసం.
2: తినక చిక్కు తినక చిక్కు

0: చెప్పేది అర్థమేంటి చెప్పరా?
1: అరే భాయ్, స్ట్రేట్ గానే చెప్తా ఇనుకో.
2: సత్యం పలికే హరిచంద్రులం.

ఎక్కడ అంటే ప్రతి సంవత్సరం స్వాతంత్ర దినోత్సవం కానివ్వండి, 26th January కానివ్వండి, ఎప్పుడైనా కూడా ఈ పాట లేకుండా అలా ముందుకు వెళ్ళే వాళ్ళదని చెప్పాలి. తప్పకుండా ప్లే చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. దేశభక్తిని తెలియజేసేటటువంటి పాటలు ఇది కూడా ఒక మంచి పాటగా నిలిచిపోయింది. మరి ఇలాంటి పాటలే కాదు, ముఖ్యంగా అంటే ఈ సినిమాలో ఒకవైపు దేశభక్తితో పాటుగా మరో ముఖ్యంగా ప్రేమ అభిమానాలు అనురాగాలు ఎమోషన్స్ని ఫ్యామిలీ ఎమోషన్స్ అన్నింటినీ కూడా చాలా బాగా బ్యాలెన్స్ చేశారు కృష్ణవంశీ గారు. అలాంటి క్యారెక్టర్లో సినీ అవకాశాల కోసం పోరాడే యువకుల ఆశలు ఆవేదనలు మరి ఎలా ఉంటాయి అనేది ఒక పిప్పి బీట్స్తో దేవిశ్రీ ప్రసాద్ ఒక హుషారైనటువంటి పాటను అందించారు. రవితేజ మార్క్ ఎనర్జీ గుర్తు చేసే సరదా పాట మరి గోవిందా గోవిందా అంటూ వచ్చేస్తుంది. స్టే ట్యూన్డ్.

ఎస్, మరి పాట ఫుల్ ఎనర్జీ. మరి రవితేజకి మరింత క్రేజ్ తీసుకురావడమే కాకుండా తనదైన మార్క్, అంటే తన యాక్టింగ్ స్కిల్స్ని చూపించుకోవడానికి అద్భుతమైనటువంటి క్యారెక్టర్ ఈ సినిమాలో దొరికింది. సో ఓవరాల్గా అందరు కూడా ఒకళ్ళని మించి ఒకళ్ళు యాక్టింగ్ చేయడం అనేది, వాళ్ళతో చేయించుకోవడం అనేది కృష్ణవంశీ డైరెక్షన్ స్పెషాలిటీ అని చెప్పొచ్చు. మరి ఈ సినిమాకి సంబంధించిన మరికొన్ని విషయాలతో పాటు మరికొన్ని పాటలు కూడా విందాం. మీరు మాత్రం వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం మలరించే సంపూర్ణ వినోదం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 9 గంటలు.
1: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
2: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, నేను మీ ఆర్జీ సురభి రమేష్. మనమున్న ఏకచిత్ర గీతాల్లో ఖడ్గం మూవీ నుంచి పాటలు వింటూ ఉన్నాం. ఖడ్గన్కు సంబంధించిన చాలా విషయాలు తెలుసుకుంటూ ఉన్నాము. ఈ సినిమాలో ఓన్లీ మెయిన్ క్యారెక్టర్సే కాదు, చిన్న పాత్రలు కూడా చిరస్థాయిగా నిలిచిపోయాయని చెప్పొచ్చు. ముఖ్యంగా 30 ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ అంటూ నటుడు పృథ్వీరాజ్ పేల్చిన ఒక డైలాగ్ తెలుగు పాప్ కల్చర్లో భాగమైపోయింది. అలాగే నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా నటుడు షఫీ ఉగ్రవాదిగా చేసినటువంటి పెర్ఫార్మెన్స్ రోమాలు నిక్కబొడుచుకునేలాగా, అంటే ఎస్పెషల్లీ ఆ క్యారెక్టర్ని చూడగానే జనాలు మొత్తం అలర్ట్ అయ్యే విధంగా ఉంటుంది. అట్లాగే బ్రహ్మాజీ, ఉత్తేజ్, ఎంఎస్ నారాయణ తమ పాత్రలతో మెప్పించారు. ఇక బిగ్ కాస్టింగ్, స్పీడ్ స్క్రీన్ ప్లే, ప్రతి సన్నివేశాన్ని ఉర్రూ తొలగించే సంగీతం, దానికి తోడు నేపథ్య సంగీతం తోడే ఈ చిత్రాన్ని మరో స్థాయికి తీసుకెళ్లాయని చెప్పొచ్చు. మరి ఈ సినిమా నుంచి మరో వండర్ఫుల్ ట్రాక్, ముఖ్యంగా థియేటర్లలో ప్రేక్షకులను సీట్లలో కూర్చోనివ్వకుండా అదిరిపోయే స్టెప్పులు వేయించినటువంటి డ్యాన్స్ నెంబర్ ఇది. మరి సింగర్ కల్పన హై వోల్టేజ్ గాత్రంతో మరి డిఎస్సి మాస్ మ్యూజిక్ మ్యాజిక్ తో సాగినటువంటి పాట. ఈ పాటని సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు తనదైన స్థాయిలో సాహిత్యాన్ని అందించారు. మరి ఆ పాట ఇప్పుడు మీకోసం.

ఖడ్గం మూవీ సూపర్ డూపర్ హిట్ అవ్వడంలో కథా కథనాలు, యాక్టర్స్ పెర్ఫార్మెన్స్ ఎంత ఉందో, మరి మ్యూజిక్ పాత్ర కూడా అంతే ఉందని చెప్పాలి. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అమేజింగ్గా ఉంటుంది. ఈ టైంకి అంటే ఆ టైంలో డిఎస్కి మరి 23 ఏళ్ళే అంట. నిజంగా ఆ టైంలో ఆ ఏజ్లో మళ్ళాంటి ఎనర్జెటిక్ సాంగ్స్ ఇవ్వడం ఇట్స్ రియలీ గ్రేట్. ఇక ఈ సినిమాలో మేమే ఇండియన్స్ పాట నేటికి ప్రతి స్వాతంత్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం రోజు మారుమోగుతూనే ఉంటుంది. అలాగే గోవింద గోవింద హుషారైన పాట ఇంతకుముందు విన్నటువంటి ప్రత్యేకమైన లిరిక్స్ తోటి సిరివేనల సీతారామ శాస్త్రి గారు చాలా అద్భుతంగా రాశారు ఈ పాటలో. ఏది శాశ్వతం కాదు అనే కంటెంట్ని చాలా అందంగా, అంటే ఒక రాకింగ్ సాంగ్ అయినప్పటికీ కూడా దాంట్లో చాలా అద్భుతంగా యూత్ఫుల్గా రాయడం అనేది జరిగింది. అలాగే మరో వండర్ఫుల్ ట్రాక్ సుమంగళి పాడినటువంటి నువ్వు నువ్వు పాట నిజంగా చాలా, అంటే ప్రతి ప్రేమ జంటే గుండె చప్పుడుగా మరి ప్రేమ

నటనలోని గాఢమైన మాధుర్యాన్ని సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు చాలా అద్భుతంగా వర్ణించడం అనేది జరిగింది. లేచే కూడా మరి మీరందరూ ఆ పాట గురించి వెయిట్ చేస్తున్నారని నాకు అర్థమవుంది. అందుకోసం ప్లే చేస్తున్నాను, స్టే ట్యూన్డ్.

0: 2002లో నవంబర్ 29 విడుదలైనటువంటి ఈ ఖడ్గ మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డుల ప్రభంజనం సృష్టించిందని చెప్పాలి. అనేక నంది పురస్కారాలు, ఫిలింఫేర్ అవార్డులు, అలాగే స్పెషల్ జ్యూరీ అవార్డ్స్ కూడా అందుకోవడం జరిగింది. రక్తం కాదు దేశం పట్ల ఉండే ప్రేమే నిజమైన సోదరభావం అనే శాశ్వతమైన సందేశాన్ని ఇచ్చింది ఈ మూవీ. దేశభక్తి చిత్రాల చరిత్రలో ఒక మైలు రైలుగా నిలిచిన ఈ మూవీని మరి ఈ వీకెండ్లో టైం చూసుకొని, టైం తీసుకొని, వీలు చూసుకొని చూడడానికి ట్రై చేయండి. అది ఇది ఈరోజు ఏకచిత్ర గీతాల సెగ్మెంట్లో. ఖడ్గ మూవీ నుండి మంచి పాటలు విన్నారుగా. మరి రేపు మరో మూవీలో సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ విందాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం మరణించే సంపూర్ణ వినోదం.
1: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం 3 నుండి 4 మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 9:15 వస్తుంది. 9:15 ఉర్దూలో వార్తలు ప్రసారం అవుతాయి. అనంతరం వివిధ భారతి ముంబై ప్రసారాలు వింటారు. మళ్ళీ 10 గంటలకు నాటి మేటి సినీ గీతమాలిక మధురమల కలుద్దాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, మీరు వింటున్నారు 102.8 మెగాహెర్ట్స్ పై. స్టూడియో క్లాక్ల సమయం 10 గంటలు.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: మీరు వింటున్నారు ఎఫ్ఎం వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించి సంపూర్ణ వినోదం. ఇక స్టూడియో క్లాక్ల సమయం 10 గంటలైంది అంటే ప్రతిరోజు మీకోసం సిద్ధంగా ఉంటుంది నాటిమేటి సినీ గీత మాలిక మధురిమ. మరి ఈరోజు కూడా మీకోసం సిద్ధంగా అయిపోయింది, లేట్ చేయకుండా వెళ్దాం. స్టిక్ యూన్
2: ఆకాశవాణి అలవరసలపై తేలివచ్చి వివిధ భారతి వినివిధిలో పలకరించే అలనాటి సినీ పాటల పుష్పాలకై వేచి ఉన్న మధురిమ శ్రోతలందరికీ చంద్రశేఖర్ మల్లాది స్వాగతాంజలి. పతిత పావనుడు, మంగళప్రదాయనుడు, త్రిమూర్తి స్వరూపుడు, పాపహరుడు అయిన దినకరుని కీర్తిస్తున్న తొలితరం గేయం వినాయక చవితి చిత్రంలో ఘంటసాల వెంకటేశ్వరరావు పాడిన పాట, సీనియర్ సముద్రాల రచన, ఘంటసాల వెంకటేశ్వరరావు సంగీతం.

నీ పరుగు ఎందుకు అంటే, నా వెంటే నీ పరుగు ఎందుకు అంటూ టెక్కులు పెళ్లి వరకు అని అంటే, గీరలు నా గాలి సోకే వరకే అంటూ తన గాజుల చప్పుడికి రాత్రికి నిద్ర పట్టదు అంటే, తాను పక్కనుంటే పగలే కళలోస్తాయి అంటూ అలా అలా సాగిపోయే రచయిత గీతం. అత్తాకోడళ్ళు చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట, ఆచార్య ఆత్రేయ రచన, కెవి మహదేవన్ సంగీతం.

కూలికి తనతోనే రావాలని, కూడు కూడా తనతోనే తినాలని, తనది అసలే చుప్పనాతి మనసని, ఊర్లో వయసు పిల్లలు వదలరు గనక నీవు నాకు దక్కవని అంటూ పగలు పలకక రాత్రి కలవక ఈ ఊళ్ళో ఉండే కంటే పొరుగురు విడితే మంచిది అంటూ అశ్లీల సందర్భం

పలకక రాత్రి కలవక ఈ ఊళ్ళో ఉండే కంటే పొరుగూరు వెడితే మంచిది అంటూ అశ్లీల సందర్భమైన చక్కటి సంగీతాన్ని అందించిన జనాదరణ పొందిన సంగీత దర్శకుని గీతం. ప్రేమనగర్ చిత్రంలో పి సుశీల పాడిన పాట, ఆచార్య ఆత్రేయ రచన, కెవి మహదేవన్ సంగీతం.

0: ఆ కాలం వీధిగారడి, సర్కస్ పాటల్లో మిమిక్రీ, అలరింపు కలిపి జంతువుల్ని అనుకరిస్తూ గాడిదలు, గుర్రాలు, కోతులు, గెంతులు, పిల్లలు, కుక్కలు, ఎలుకలు, ఏనుగులు, అప్పారావు చెమక్కులు వీటన్నింటితో కలగా పులగంగా హాస్యరస రమ్యగీతం ఈ పాట. బాలమిత్రుల కథ చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట. డాక్టర్ సి నారాయణ రెడ్డి రచన. సత్యం సంగీతం.
1: రండి బాబు రండి, గ్రేటాంత్ర సర్కస్ చూడండి. సర్కస్ లో గ్రేట్ రింగ్ మాస్టర్ అప్పారావుని చూడండి.

ఎద్దులున్నాయి, మేకలున్నాయి, ఏనుగులున్నాయి, ఎలకలున్నాయి. పులుల మీద మేకలున్నాయి, మేకల మీద పులులున్నాయి, ఏనుగుల మీద ఎలకలున్నాయి, ఎలకల మీద ఏనుగులున్నాయి. అన్నిటినీ మించిపోయే

కోతులున్నాయి, సైకిళ్ళున్నాయి, గుర్రాలున్నాయి, గాడిదలున్నాయి. కోతులు తొక్కే సైకిళ్ళున్నాయి, సైకిల్ తొక్కే కోతులున్నాయి, గుర్రాలు.

తోటకు ఏటికి తాను బిడ్డనని, పక్షి పాట తనకు తోడు అని, విసుగు విరామంలేని ఆనంద విహారిణి అని, ఆకాశ వీధిలో ఇంద్రధనుస్సు పల్లకీలో మేలుకొని కళలుకనే తాను కూటికి పేదైనా గుణంలో పెద్ద అని, సంకల్పం ధనంగా సాహసం బలంగా చేసుకుని ఎడారిదారుల్లో బికారిలా నడుస్తూ పాడుతున్న అభేరీ రాగఛాయలలో రాగరంజిత గీతం ఈ పాట. శ్రీ రాజశ్రీ విలాస్ కాఫీ క్లబ్ చిత్రంలో శ్రీపతి పండితారాధ్య బాలసుబ్రహ్మణ్యం, దేవుల్పల్లి కృష్ణశాస్త్రి రచన, పెండ్యాల సంగీతం.

0: వరుణదేవుడవి.
1: దేశ రక్షకుడు, అన్నదాత, కరుణించిన వరుణదేవుని తోడుగా నడిచే బసవన్నతో పాటుగా గోదారి గలగలల్లో, పంటచేల తళతళల్లో రైతు చిందించే స్వేదానికి భూమి రతనాలు ఇస్తుందని, మారిన దేశమాన కాల పరిస్థితుల్ని బట్టి తన శక్తిని చూపి హక్కుల్ని పొంది రైతన్నని తట్టిలేపుతూ మధుర గాయకుని గేయం ఈ పాట. ఇద్దరమ్మాయిల చిత్రంలో ఘంటసాల బృందం పాడిన పాట. కొసరాజు రచన, కెవి మహదేవన్ సంగీతం.

పూలకు ఘుమఘుమలు ఎవరిచ్చారు? తీగకు అల్లికలు అమరికలు ఎవరు నేర్పారు? అది పొందిన స్వేచ్ఛ. ఏ సంగీతం నేర్చుకుందని నెమలి లయగతలు స్వరజతలు ఎలా ఆడుతోంది? అది నేర్చిన స్వేచ్ఛ. శిరస్సు వంచని గుడిగోపురంలా, ప్రభంజన జలపాతంలా తన మనస్సు కూడా స్వేచ్ఛగా ఉంది అంటూ మధుర గాయనిగళం ఈ పాటలో. మంచి రోజులు వచ్చాయి చిత్రంలో పి సుశీల పాడిన పాట, డాక్టర్ సి నారాయణరెడ్డి రచన, టి చలపతిరావు సంగీతం.

భారం చేసేస్తాయి. ఎదురుచూసిన రోజు ఎదురైతే సుఖాల స్వర్గారోహణలో అలుపు సొలుపు ఎరగకుండా ఆనందించని రోజంటూ లేకుండా అలా ఉండిపోవాలి అంటున్న ఓ యుగుల గీతం. బంగారుబాబు చిత్రంలో ఘంటసాల పి సుశీల పాడిన పాట, ఆచార్య ఆత్రేయ రచన, కెవి మహదేవన్ సంగీతం.

అలుపు సలుపు ఎరగని పరువం అంతు చూడాలి. అలుపు సలుపు ఎరగని పరువం.

దేశాన్ని ఇల్లు అనుకుంటే, మనుషులే మనవాళ్లు అనుకుంటే, కష్టానికి కలత చెందకుండా, సుఖానికి పొంగిపోకుండా, అంతా తన మంచిగా అనుకుంటూ ఈ వింత వింత లోకంలో తెలుసుకున్న సత్యాన్ని ప్రబోధిస్తూ ప్రబోధగీతంగా అందిస్తే ఈ పాటవుతుంది. కూతురు కోడలు చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, కొసరాజు రచన, కెవి మహదేవన్ సంగీతం.

కానుకను ఇస్తానంటే వద్దులే దాచుకోమంటూ, కోరికను చెప్పనా అంటే వద్దులే నాకు తెలుసు అంటూ, హద్దులు ఉన్నప్పుడు సిగ్గులు తప్పవని, చూపులు కలపమని, మనసులు కలపమని, సందెట సయ్యాటలాడమని, పాలు తేనెలా కలిసి కుండెల్లో బందీకమ్మంటూ పాడుతున్న ప్రణయగీతం జీవిత చక్రం చిత్రంలో ఘంట

చిట్టిపొట్టి పాపల బూసి నవ్వులలో తేనె మధురిమలు, కెంతులలో హంసనడకలు ఇవన్నీ కనిపిస్తాయి. కాని ఎదురుగా కనిపిస్తే ఇల్లంతా కళకళలాడుతోందని, తాను లేకపోతే బోసిపోతోందని, చిన్నప్పుడే దారి మంచిది కావాలని, దేవతల దీవెనలు అందుకు ఉండాలని ప్రకృతి ప్రవృత్తి కలబోసి ఆలపిస్తున్న గీతం. నేను మనిషిని చిత్రంలో పి సుశీల పాడిన పాట. డాక్టర్ సి నారాయణరెడ్డి రచన. వేద సంగీతం.

చీకటి ఎప్పుడూ శాశ్వతం కాదు. పడమటి కొండల మధ్యలోకి సూర్యుడు చేరుకోగానే తూర్పు కొండల మీద చందమామ తొంగితూస్తాడు. బంధాలు శాశ్వతం కాదు. తాను పెంచి పోషించి తనతో పాటు తన ఆశల్ని ఆశయల్ని పంచుకుని పెంచుకుని పెద్ద చేసిన అమ్మానాన్నల్ని వదిలి కన్నీ అనే మల్లెతీగ ప్రేమ పందిరికి చుట్టుకున్నట్టు అటునుంచి ఇటు వచ్చేసిన తర్వాత అనంత ఆకాశపు నీలి నీడల్లో మబ్బు జాడల్లో వలపుల మలుపులలో బ్రతుకు బాటల్లో కలిసి సాగాలని తీయని కలలు కంటూ ఏవో లోకాలకు తీసుకుపోతున్న పాట. ఆలీబాబా 40 దొంగల చిత్రంలో ఘంటసాల వెంకటేశ్వరరావు పి సుశీల, డాక్టర్ సి నారాయణరెడ్డి రచన, ఘంటసాల వెంకటేశ్వరరావు స్వీయ సంగీత సారథ్యం.

హృదయం భారమైనప్పుడు స్నేహంతో వచ్చే సుతారమైన సుగంధపు మాధుర్యం బాధని మరిపింపచేసి మనుషుల్ని మురిపింపచేస్తుంది. భారం తగ్గాలంటే ఆ స్నేహం అపురూపమై ఉండాలి, అంతరంగంలో ఉండుండాలి. అలాగే ఆ ప్రేమ నిలవాలంటే ఏ పూర్వజన్మ సుకృతమో ఉండాలని, అలా అందని ఆనందాన్ని, దగ్గరలోని దూరపుతనాన్ని, దూరంలోని దగ్గరతనాన్ని ఊహిస్తూ అంతులేని ఆకాశంలో నీలాల రంగుల్లో కలిసి కరిగి పాటగా జాలువారిన మాటలన్నింటినీ ప్రోధి చేసుకుని ఈ పూట ఈ పాటగా నే పాడతానంటున్న పాట. బావామరదళ్ళు చిత్రంలో ఘంటసాల

0: తెరిచిన కనులు నిదురు పరదాలలో మూసుకునే వరకు శ్రావ్య సినీ సంగీత గీతాలాపన వినపడుతూనే ఉంటుంది. మళ్ళీ నేను మీకు వినపడే వరకు మీ నుంచి సెలవు కోరుతున్నది చంద్రశేఖర్ మల్లాది. నమస్కారం.
1: ఇంతవరకు నాటి మేటి సినీ గీతమాలిక మధురిమ విన్నారు. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి.
2: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. రేపటి కార్యక్రమాల్లో రేపు ఉదయం 7:15 ఆరోగ్య జీవనం, ఇందులో మెనార్జ్ సమస్యలు, ఈ అంశంపై డాక్టర్ సెవంతి గాదిరాజు గారితో పరిచయం పెట్టారు.

రేపు సాయంత్రం 7:15 ఇది మన చట్టం. సైబర్ నవరాలు జాగ్రత్తలు. అంశంపై ప్రముఖ న్యాయవాది అనంతకృష్ణ కోటారి గారితో పరిచయం మొదటి భాగం వింటారు.

0: సాగిపొమ్మని ప్రపంచానికి వెలుగు పంచుతోంది
1: ఉదయతార.
0: అజ్ఞాన తిమిరాల్ని జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది
1: ఈ అభ్యుదయతార.
0: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
1: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం
2: మీట్ ద స్టార్
1: ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
0: ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై.
2: మీట్ ద స్టార్
3: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 11 గంటలు. ఈ ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:53 ఎఫ్ఎం బ్యాండ్ 102.8 MHz మా ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.